0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మొట్టమొదటి మనం విద్యారంగములు పంచతంత్రములను చక్కగా మనం విచారించి చల్పాలి.
1: We have to think of five principles as we embark on the educational projects.
0: మొదటిది విద్య అనగా ఏమిటి అనేటువంటి తత్వాన్ని గుర్తించాలి.
1: In the first instance, we have to know what vidya, education, is.
0: ఎటువంటి విద్యను మనం అభ్యసించాలి అనేటువంటిది రెండవది.
1: The second point is, what kind of education is to be learned?
0: మూడవది, విద్య యొక్క ప్రధాన లక్ష్యములు ఏమిటి?
1: The third aspect being the purpose of education.
0: నాలుగవది, విద్య యొక్క విశిష్టతను విద్యార్థులకు బోధించడానికి ప్రయత్నించాలి.
1: The fourth is the responsibility of all of us to teach the significance of education to our students.
0: ఐదవది, ఇప్పటి విద్య వల్ల మనకు వచ్చిన ఫలితం ఏమిటి అనేటువంటి విషయాన్ని విచారించాలి.
1: The fifth aspect is to know the benefits, the rewards of the education we received.
0: ఈ పంచతంత్రముల యొక్క అంతరార్థాన్ని గుర్తించినప్పుడే మనకు విద్యా విషయము చక్కగా బోధపడుతుంది.
1: When once we know all these five aspects, we'll be knowing all the details of education.
0: Education, ఏమిటి దీని యొక్క అంతరార్థం?
1: What is the meaning, significance of education?
0: ఇది రెండు విధములుగా మనము అభ్యసిస్తున్నాం.
1: We acquire by two procedures.
0: Education అనగా బయట ప్రపంచం నుంచి క్రోడీకరించుకొని సర్వ విషయములను కూడాను విద్యార్థులకు బోధించటం.
1: The first method is to collect all the data and the statistics of the outer world and teach to our students.
0: రెండవది, educare అనేటువంటి దాన్ని చూడాలి.
1: The second one is educare.
0: Educare అనగా లోపల నుంచి అంతర్భావం నుండి ఆవిర్భవింపచేసుకుని దానిని విద్యార్థులకు విపులంగా వివరించాలి.
1: Educare wants us to know all that from within and explain to our students.
0: కానీ ఈనాటి విద్య కేవలము ఎడ్యుకేషన్ అనగా బహిర్ముఖమైనటువంటి విషయాలను మాత్రమే మనం పిల్లలకు బోధిస్తున్నాం.
1: Today we are teaching to our students all that is available in the external world.
0: కేవలం సంస్కారం వల్ల వ్యక్తిత్వం ప్రాప్తిస్తుంది గాని కేవలం చదువు వల్ల వ్యక్తిత్వం ఏమాటికి మనం అభివృద్ధి పొందలేము.
1: We cannot grow as an individual by merely receiving education. It's only culture that helps us to grow.
0: కనుక ఈ విద్యకు సంస్కారం కూడాను అత్యవసరం.
1: Therefore education requires culture.
0: ఈనాటి సంస్కారం లేనటువంటి విద్య చెల్లని కాసు వంటిది.
1: Education without culture is a fake coin.
0: ఈ చెల్లని కాసును బిచ్చగాడు కూడాను అందుకోలేడు.
1: The fake coin will not be received by even a beggar.
0: అలాంటి విద్యను ఈనాడు అనుభవం లేనటువంటి వీరులు అనుభవజ్ఞులు ఏ రీతిగా దీన్ని అంగీకరించగలరు?
1: How do you expect experienced experts to accept this kind of education?
0: కనుకనే అందరికీ ఆనందాన్ని చేకూర్చాలన్న అంతర్భావంతో కూడినటువంటి ఎడ్యుకేర్ దీన్ని మనం అభివృద్ధిగర్చుకోవాలి.
1: In order to confer bliss to everybody, it is absolutely essential to dig out from within the principles of education.
0: సంస్కారం అనగా దీన్ని మరొక రీతిగా మీరు అర్థం చేసుకోవాలి.
1: Culture, samskara, can also be understood.
0: సంస్కారం లేనటువంటి విద్య చీకటి కొంపు వంటిది.
1: Education without culture is like a dark room.
0: ఈ డార్క్ రూమ్ లోపల కేవలము గబ్బిడములు మాత్రమే నివసించగలవు.
1: Dark room will be inhabited by bats only.
0: ఇట్టి రూము మహా కేవలము ఒక విధమైనటువంటి ఒక మాలిన్యంతో కూడి ఉంటుంది.
1: The dark room naturally will be full of dirt.
0: కనుక అలాంటి సంస్కారం లేనిటువంటి చదువులు ఈనాడు చదువుతున్న చేతనే మన హృదయం అనేటువంటి కొంపలో చాలా అంధకారం అభివృద్ధి అయిపోయి తద్వారా అనేక దుష్టమృగములు కూడాను ఇందులో ప్రవేశిస్తూ ఉన్నాయి.
1: As the modern education has no culture attached to that, as a consequence, we have our heart which is so dark with all wicked qualities.
0: Samskaram lenetunti vidya tegina gali patam vantide.
1: Education without culture is a kite that has lost its connection, the string.
0: Idi ekkada padipothundo?
1: Where it would fall.
0: Evari kompalo kulustundo?
1: Where it will fall.
0: Ye vyaktuluku ye vidhamaina baadha kaligistundo?
1: What harm it is going to do to others.
0: Korukune deeni yokka manchi chedalu evaru kudunu varninchaleru.
1: No one can decide the consequences, good and bad.
0: Kanukune chaduvuto paatu samskaram kuda undinappude deeniki raanistundi gauravistundi.
1: Education will shine better and will be respected if it has got culture.
0: సంస్కారం అనగా ఏమిటి?
1: వాట్ ఈస్ కల్చర్?
0: నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి యొక్క మంచి చెడ్డలు, పాపపుణ్యములు, సత్యాసత్యములు, దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, ఇలాంటి విషయములను మనం దూరం గావించి
1: వీ హావ్ గాట్ టు గివ్ అప్ ఆల్ దట్ ఈస్ బ్యాడ్, ఆల్ దట్ ఈస్ సిన్ఫుల్, ఆల్ దట్ ఈస్ క్రూయల్ అండ్ వికెడ్.
0: సద్భావములను, సచ్చింతలను, సదాచారములను మన యందు ఆవిర్భవింప చేసుకోవాలి.
1: We have to see that good feelings, good sentiments, good thoughts find a place within us.
0: అనగా సంస్కారం ఏమనగా చెడ్డను మనము దూరం చేసి మంచిని మనం స్వీకరించాలి.
1: Culture requires to give up all that is bad and to cultivate that which is good.
0: ఇంత మాత్రమే కాకుండా ఈ యొక్క సంస్కారం అనేటువంటిది గొప్ప విశాలము గావిస్తుంది.
1: Culture will help you to have broad mindedness.
0: ఇప్పుడు కొంతమంది పాటలు పాడారు. I and you are one అన్నారు.
1: You heard in this morning songs a sentence saying I and you are one.
0: ఇది కూడా ఒక narrow mind యొక్క లక్షణమే. Narrow mind.
1: This is also a narrow mindedness.
0: All are one అనేటువంటిది చాలా బాగుంటది.
1: It will be so perfect if you say all are one.
0: I and you are one ante oka individual kinda maatrame cherutundi.
1: If you say I and you are one, it is individualistic.
0: Deenni motta modata Jesus ku aakashavani bodhinchindi.
1: This is the first teaching to Jesus from the ethereal level.
0: All are one, my dear son, be alike to everyone anindi.
1: The ethereal voice declared, all are one, my dear son, be alike to everyone.
0: Kanukane manayandu ee vishalatvanni penchukovadaniki antarbhavamainatundi education kudanu manam abhirudhi gavinchukovali.
1: To develop this feeling of vastness, broad mindedness, we need the inner feeling and sentiments.
0: Kanuka ee naati education anetundi samanyamainatundi ప్రాపంచిక సంబంధమైనటువంటి, ప్రాకృతిక సంబంధమైనటువంటి, లౌకిక సంబంధమైనటువంటి లౌకిక విద్యలే.
1: ఆల్ ది ఎడ్యుకేషన్ దట్ వి ఫైండ్ ఇన్ ది వరల్డ్ టుడే ఇస్ వర్ల్డ్లీ, ఫిజికల్ అండ్ మెటీరియలిస్టిక్.
0: ఇది కేవలము బుకిష్ నాలెడ్జీ.
1: దిస్ ఈస్ ఆల్ ద బుకిష్ నాలెడ్జ్.
0: ఈనాడు అందరు కూడా ఈ బుకిష్ నాలెడ్జీని ప్రారంభం చేసుకుంటున్నారు.
1: టుడే ఆల్ హ్యావ్ సెంటర్డ్ రౌండ్ దిస్ బుకిష్ నాలెడ్జ్.
0: ఇది కేవలము సూపర్ఫిషియల్ నాలెడ్జీ.
1: This is merely a superficial knowledge.
0: Superficial knowledge chala chalamuku mari pothuntadi.
1: Superficial knowledge goes on changing moment to moment.
0: Kanukune ee bookish knowledge nunchi kudanu mana antarbhavamainatundi oka educator aneetundi daniki ee chadunu andinchali.
1: Out of this bookish knowledge we should see that we develop educator with the inner awareness.
0: Aa educator aneetundide practical knowledge.
1: Educator confers practical knowledge.
0: అయితే ఈ యొక్క సూపర్ఫిషియల్ నాలెడ్జికి ప్రాక్టికల్ నాలెడ్జికి మధ్యలో కొన్ని స్టెప్స్ ఉంటుంటాయి.
1: హౌఎవర్ బిట్వీన్ ద ఫస్ట్ స్టెప్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అండ్ ద ఫైనల్ ప్రాక్టికల్ నాలెడ్జ్ దేర్ ఆర్ ఫ్యూ స్టెప్స్ ఇన్ బిట్వీన్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జి నుంచి కూడాను కేవలము జనరల్ నాలెడ్జీ అనేటువంటి దాంట్లో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్ వీ షుడ్ గెట్ ఇన్ టు జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జి నుంచి కూడాను డిస్క్రిమినేషన్ నాలెడ్జీ, విచారణ చేసి ఏది సత్యము ఏది అసత్యము అని దీన్ని విచారణ చేసి దానిలో మనం ప్రవేశించాలి.
1: ఫ్రమ్ జనరల్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వేర్ వీ డిస్క్రిమినేట్ బిట్వీన్ ట్రూత్ అండ్ అన్ట్రూత్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ నుంచి కూడాను మనము క్రమక్రమేణా ప్రాక్టికల్ నాలెడ్జ్లో ప్రవేశించాలి.
1: గ్రాడ్యువల్లీ ఫ్రమ్ ద లెవెల్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వీ షుడ్ రీచ్ ద స్టేట్ ఆఫ్ ప్రాక్టికల్ నాలెడ్జ్.
0: ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్నే నిత్య సత్యమైనటువంటి విద్య.
1: Practical knowledge is the real eternal.
0: ఏనాటికి నీ మార్పు చెందేటువంటిది కాదు.
1: Practical knowledge is changeless.
0: హృదయం ఏ విధంగా యస్య భూషితం నిరంతరము పూజింపబడినటువంటిదిగా ఉంటుందో,
1: జస్ట్ as the heart is worshipped receiving adoration.
0: సదయం హృదయం అన్నాను.
1: It is said the heart
0: అతి శాంతిగాను విశాలంగాను పవిత్రమైనటువంటిదిగాను హృదయం అభివృద్ధి గావిస్తుంది.
1: ద హార్ట్ హెల్ప్స్ అస్ టు గ్రో అలాంగ్ ద లైన్స్ ఆఫ్ పీస్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: ఇతను విద్యావంతుడనగా అతనిలో దుర్గుణములు ప్రవేశించకూడదు.
1: ఇఫ్ హీస్ అన్ ఎడ్యుకేటెడ్ వన్ హీ షుడ్ నాట్ హ్యావ్ బ్యాడ్ క్వాలిటీస్.
0: దుశ్చర్యలు అసలే ప్రవేశించకూడదు.
1: హీ షుడ్ నాట్ రిజార్ట్ టు ఈవిల్ డీడ్స్.
0: అతను విద్యావంతుడు ఎట్టవుతాడు?
1: హౌ కెన్ యూ కాల్ హిమ్ ఎడ్యుకేటెడ్?
0: విద్య అనగా కేవలం జ్ఞానము అని అర్థము.
1: Education, vidya, the meaning is jnana, wisdom.
0: Jnanamu.
1: What sort of wisdom?
0: Laukika jnanama.
1: Is it worldly knowledge?
0: Prakrita knowledge.
1: Or physical knowledge?
0: Leka general knowledge.
1: Or is that general knowledge?
0: Kaadu kaadu.
1: No.
0: Idi kevalamu bookish knowledge.
1: That's all, after all, bookish knowledge.
0: Ee bookish knowledge nunchine manavudu ilaadu anni vidhamlo kodanu heenamai chedipothunnadu.
1: The man is spoiled totally because he relies on bookish knowledge.
0: ఇది ఎంతవరకు కలుస్తుంది?
1: టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ వుడ్ హెల్ప్ యు?
0: మన మనసులో నిలుపుకున్నంత వరకు ఉంటుంది.
1: యూ కెన్ హ్యావ్ ఇట్ ఎక్స్పీరియన్స్ సో లాంగ్ యూ హ్యావ్ మెమరీ.
0: ఇది కొంతవరకు నువ్వు బుకిష్ నాలెడ్జీ మనం ప్రాక్టికల్ అది పెట్టాలంటే వీలు కాదు.
1: ఇట్స్ నాట్ ఎట్ టైమ్స్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ ఇన్ ద ప్రాక్టికల్ ఫీల్డ్.
0: ఈ బుకిష్ నాలెడ్జీ తన నింపుకొని
1: ఫిల్లింగ్ అవర్ హెడ్ విత్ ది బుకిష్ నాలెడ్జ్
0: ఎగ్జామినేషన్ హాల్ వరకు మాత్రం పోస్తుంది.
1: Will help us to proceed up to the examination hall.
0: Examination hall lopala ee tallo unnatundi vishayamantha kodanu paper lo gummaristadu.
1: We empty our head there in the examination hall.
0: Tirigi venukoku vachesamlo ra empty head tho vastadu.
1: And as he returns he'll be empty headed.
0: Idi eppudu empty gaane untuntadi.
1: The head continues to be empty anyway.
0: Kaaranam emiti?
1: Why?
0: Dinni discrimination analogy ga cheesukodaniki avakasam lekunda untadi.
1: Because he has not given any chance to develop discrimination knowledge.
0: ee discrimination knowledge ipovadaniki general knowledge kuda athyavasarame.
1: To reach that state of discrimination knowledge the general knowledge is essential.
0: General knowledge lopala oka samanyamainti yokka telivitetanta koodi untayi.
1: General knowledge requires intelligence.
0: ee yokka discrimination knowledge lopala
1: in discrimination knowledge
0: common sense kuda untadi.
1: Common sense is necessary.
0: ఈ రెండింటి వల్ల జనరల్ నాలెడ్జ్ కామన్ సెన్స్ రెండు కూడినప్పుడే నిజమైనటువంటి ఒక భౌతిక గుణములు కనబడతాయి.
1: When general knowledge goes hand in hand with the common sense you can have all advantage.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యాధిపతులారా,
1: అండ్ హెడ్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్,
0: మనం ఈనాడు చదవవలసినటువంటి చదువులు ఈ బుకిష్ నాలెడ్జ్ కాదు.
1: The education that we need today
0: ఇది కూడాను కొంతవరకు మనకు ఉండాలి.
1: It's necessary however.
0: తత్ప్రథమలో ఇది ఒక కొన్ని ప్రారంభ స్టెప్స్ గా ఉంటుండాలి.
1: ఇట్స్ ఎసెన్షియల్ ఎట్ ద బిగినింగ్ స్టేజెస్.
0: ఇది కేవలం లౌకిక జీవితాన్ని పోషించుకునే నిమిత్తమై ఏర్పడినటువంటి విద్యలు మాత్రమే.
1: దిస్ ఎడ్యుకేషన్ విల్ హెల్ప్ అస్ టు ఈక్ అవుట్ అవర్ లివింగ్.
0: కాదు కాదు, ఆధ్యాత్మిక విద్యను కూడా మనం అభివృద్ధి పరచాలి.
1: We have to develop the spiritual knowledge also.
0: ఆధ్యాత్మ విద్య విద్యానాం అనింది భగవద్గీత.
1: భగవద్గీత డిక్లేర్స్ దట్ ది స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్ ద రైట్ వన్ ఆఫ్ ఆల్ ద రెస్ట్.
0: సముద్రంలో చేరేటువంటి నీరు అన్ని నీరు చేరిపోతుంటాయి.
1: ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: డ్రైనేజీ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: ఆల్సో
0: సూయేజ్ వాటర్ కూడా చేరుతుంటాయి.
1: డ్రైనేజ్ వాటర్, సూయేజ్ వాటర్,
0: ఇంకా కొన్ని పర్వతం నుంచి వచ్చినటువంటి నీరు కూడా చేరుతుంటాయి.
1: వాటర్ ఫాల్స్ ఫ్రమ్ ద మౌంటైన్స్ మర్జ్ ఇన్ ఓషన్.
0: కానీ
1: బట్
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ అనేటువంటి దాని నుంచి పవిత్రమైనటువంటి ఒక జీవనదులుగా మారిపోతుంటుంది.
1: దట్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ది డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ will flow like a pure river.
0: Life river.
1: Like life, river of life.
0: Life. అది ఎప్పుడు కూడా శాశ్వతంగా ఉంటుంది.
1: దట్ రిమైన్స్ పర్మనెంట్.
0: అది కొంతవరకు క్వాంటిటీ తగ్గుతుంటాదే గాని,
1: ద క్వాంటిటీ మే బి లెస్,
0: క్వాంటిటీ పెరుగుతుంటాదే కాని,
1: ఇట్ మైట్ ఇంక్రీజ్.
0: నీరు లేకుండా మాత్రము ఈ యొక్క నదిలో ఉండవు.
1: But it will never be dry without water.
0: జీవనదుల లోపల కొంతవరకు క్వాంటిటీ మారుతుంది గాని క్వాలిటీ ఒక్కటిగానే ఉంటాయి.
1: In these rivers you find water all through. It will never be dry any time.
0: ఈనాటి విద్యార్థులు మనం క్వాలిటీని పెంచుకోవాలి.
1: Students will have to develop quality today.
0: మనం ఇంత గొప్ప చదువు చదివాము, ఇంత పెద్ద డిగ్రీ తీసామని ఈ యొక్క క్వాంటిటీకి మీరు పోకండి.
1: Don't go by the quantity by acquiring degrees.
0: మనం క్వాలిటీని పెంచుకునే నిమిత్తమై ఎడ్యుకేర్ అనేటువంటి లోపల నుంచి మనం విచారణ చేస్తూ రావాలి.
1: ఎడ్యుకేర్ వాంట్స్ యూ టు ఎక్స్ప్లోర్ ఇన్వెస్టిగేట్ ఫ్రమ్ విదిన్.
0: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ మీన్స్ నాట్ ఓన్లీ నాలెడ్జ్ బట్ ఇట్ మస్ట్ బి యాక్ట్.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మియర్లీ నాలెడ్జ్, ఇట్ మస్ట్ టేక్ యూ టు యాక్షన్.
0: అది మనం యొక్క ఎడ్యుకేషన్ ఈనాడు కావాలి.
1: దాట్ ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్.
0: చదివినదంతా కూడా మనం ప్రాక్టికల్ లో పెట్టాలి.
1: All that is studied must be put in
0: practice.
1: You have to share with others.
0: వారిని కూడా ఈ యొక్క మార్గంలో ప్రవేశపెట్టుకోవాలి.
1: You should also help them to go in the same path.
0: కనుకనే మనము చదవవలసినటువంటి చదువు కొంతవరకు లోపల శక్తివంతమైనట్టుగా ఉండాలి.
1: What all that we should study should be so powerful coming from within.
0: ఈ లోపల నుంచి వచ్చినటువంటిది శాశ్వతంగా ఉంటాయి.
1: That which comes from within will remain forever.
0: దీనినే సత్యము అని చెప్తూ వచ్చారు.
1: This is called truth satya.
0: అయితే ఈ సత్యానికి అతీతమైనటువంటి ఇంకొక పేరు కూడా ఉంటుంది.
1: But there is one that transcends this meaning.
0: రుతము అని వేదం బోధించింది.
1: Veda calls it as rutamu.
0: ప్రాపంచిక సంబంధమైన జీవితంలో అనుభవించేటువంటి అంతా కూడాను నిజము నిజము నిజము అన్నారు.
1: All that we experience in this fleeting world is full of facts.
0: కానీ గ్రంథముల వల్ల సాధించినటువంటి దానిని మనం ఒక విధంగా చూస్తే దీనిని విద్య అని కొంచెం చెప్తూ వచ్చారు.
1: వీ కాల్ ద టెక్స్చువల్ నాలెడ్జ్ యాజ్ ఎడ్యుకేషన్.
0: ఈ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఏ విధంగా చేయాలని మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ గా పోవాలి.
1: Therefore, we have to proceed along the direction of practical knowledge.
0: Act.
1: We should put into action, we should act.
0: తర్వాత వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: Then comes, what's the aim of education?
0: ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఎవరు విచారించడం లేదు.
1: నో వన్ ఇస్ బదర్డ్ అబౌట్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్, నాట్ ఫర్ లివింగ్.
1: ఎడ్యుకేషన్ షుడ్ బి ఫర్ లైఫ్ అండ్ నాట్ ఫర్ లివింగ్.
0: కానీ ఈనాటి విద్యలన్నీ కూడా కేవలం మనము ఒక లివింగ్ కోసం ఉపయోగపెడుతున్నాము.
1: ద మోడర్న్ ఎడ్యుకేషన్ ఈస్ హెల్పింగ్ అస్ ఫర్ లివింగ్.
0: కానీ లివింగ్ కోసం యోజన చేస్తే పచ్చిపచ్చి మృగాదులు కూడా లివింగ్ చేస్తున్నాయి, నివసిస్తున్నాయి.
1: ఇఫ్ ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ ఫర్ ఎ లివింగ్, యూ ఫైండ్ బర్డ్స్ అండ్ బీస్ అనిమల్స్.
0: ఎడ్యుకేషన్ కూడా లేదే.
1: దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్.
0: నివసించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: ఫర్ జస్ట్ లివింగ్
0: జీవించడానికి ఎడ్యుకేషన్ కావాలా?
1: టు క్యారీ అవుట్ యువర్ లైఫ్.
0: చిన్న చీమలు దోమలు కూడా నివసిస్తున్నాయి.
1: యు ఫైండ్ యాంట్స్ అండ్ మస్కిటోస్ లివింగ్.
0: కాదు కాదు, మన ఎడ్యుకేషన్ అనేటువంటిది living for life.
1: Our education should be for life.
0: Aa vidhamainga chudali, what is the essence of education?
1: Then comes, what's the essence of education?
0: Aa essence of education nu manam chakkaga gurtinchali.
1: We have to recognize well the essence of education.
0: Concentration of mind, not collection of facts.
1: Concentration of mind, not collection of facts.
0: Anni prapanchamlo jarigetvanni collect chesukotam, idi kaadu education yokka vishayam.
1: Not collecting facts and figures, that is not education.
0: Ivanni manaki enduku ee collection anta?
1: Why collection?
0: Ee collection nu kuda manam marchipothuntamu.
1: At times we forget that.
0: Idi oka chinna udaharanam.
1: A small example.
0: Oka dobi untadu oka palli lopala.
1: Here you have a washerman in a village.
0: Aa dobi intintiki velutuntadu.
1: He visits every resident.
0: Aa intinti varanta vesetuvanti battalanta teesukuntaru.
1: Dobi washerman collects all clothes.
0: Oka inti varu taa vesetuvanti battalu oka exercise book lo raasukuntaru.
1: The master of the house will note down all the clothes.
0: One bedsheet, one shirt, one pant, one banin and raasukuntadu.
1: He notes all the details of the clothes given to washerman. One shirt, one pant, and so on.
0: ఇంటి వాడు కూడాను ఈ విధంగా ఒక్కొక్కటి ఎక్సర్సైజ్ బుక్ లో రాసుకుంటుంటారు.
1: ఎవ్రీ హౌస్ హోల్డర్ గోస్ ఆన్ రికార్డింగ్ ఇట్ ఇన్ ఎక్సర్సైజ్ నోట్ బుక్.
0: కానీ చాకల వాడు ఏమీ రాసుకోడు.
1: ద వాషర్మన్ డజంట్ రికార్డ్ ఎనీథింగ్.
0: సాయంకాలం అప్పటికి ఏ ఏ ఇంటి వారు ఏ ఏ బట్టలు వేశారో అవన్నీ కరెక్ట్ గా తెచ్చి ఇచ్చేస్తుంటాడు.
1: బై ది ఈవినింగ్ హీ పాసెస్ ఆన్ అండ్ డిస్ట్రిబ్యూట్ క్లోత్స్ ఎగ్జాక్ట్లీ
0: అది జనరల్ నాలెడ్జ్.
1: దట్ ఈస్ జనరల్ నాలెడ్జ్.
0: ఈ జనరల్ నాలెడ్జ్ కి ఎడ్యుకేషన్ అవసరం లేదు.
1: ఫర్ జనరల్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్ ఇస్ నాట్ నెసెసరీ.
0: ఒక చాకలవాణి కూడా ఉంటుంటుంది జనరల్ నాలెడ్జ్.
1: వాషర్మన్ హ్యాస్ జనరల్ నాలెడ్జ్.
0: కనుకనే మనం ఈనాడు వాషర్ మ్యాన్ కంటే హీనమైపోతున్నాం.
1: టుడే వీఆర్ మచ్ వర్స్ దాన్ వాషర్మన్.
0: నాలుగు గుడ్డలు చాకలవానికి వేస్తే నాలుగు పేజీల్లో రాసుకుంటుంటాం మనం.
1: ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఫోర్ క్లోత్స్ టు ద వాషర్మన్ వీ స్క్రిబుల్ ఆన్ ఫోర్ పేపర్స్.
0: ఇది కాదు మన జనరల్ నాలెడ్జ్.
1: దిస్ ఇస్ నాట్ జనరల్ నాలెడ్జ్.
0: జనరల్ నాలెడ్జ్ మనలో శాశ్వతంగా ఉంటుండాలి.
1: But the general knowledge should remain with you forever.
0: అది నేడు చదువుతో వచ్చినటువంటిది కాదు.
1: It's not that you get
0: మన జన్మతోనే మనకు ప్రారంభమైంది.
1: You have it right from birth.
0: ఆ జన్మతో అభివృద్ధి గాంచినటువంటిది ఈ యొక్క జనరల్ నాలెడ్జ్.
1: ద జనరల్ నాలెడ్జ్ యూ హ్యావ్ ఇట్ రైట్ ఫ్రమ్ బర్త్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: వాట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: ఇది చాలా ముఖ్యమైనటువంటిది.
1: ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: దీన్ని ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో దిస్.
0: వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్? అంటే ఎడ్యుకేషన్ కి నో ఎండ్ అంటారు.
1: ఇఫ్ ఎనీ వన్ ఆస్క్ వాట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దే సే ఎడ్యుకేషన్ హాస్ నో ఎండ్.
0: దానికి నో ఎండ్ అంటే ఏమి? చదవటం వ్రాయటం అనేటువంటి దానికి ఎండ్ ఉంటుంది. అది
1: There is an end to reading and writing.
0: Kani, end of education is character.
1: But the end of education is character.
0: Ee character lekapothe ee education e maatrame upayoginchadu.
1: Without character education is useless.
0: Puram rishikulamlantu
1: earlier in hermitages
0: aneka mandi rishulu
1: many sages
0: tellavari ratri anetundi samayamnu chudukunda
1: they didn't go by the timing day
0: vaaru ekkadiki vellina vaaru venta shishyunni teesukoni poi
1: they were accompanied by disciples
0: nadchukuntu kudanu variki upadesham cheseetundi vaaru
1: even only walking they used to teach
0: manadi atta kaadu
1: ours is not
0: tellavari 8 gantala modukoni
1: 8 o'clock in the morning
0: madhyana 12 gantala varaku classes
1: we have classes till 12 o'clock in the
0: afternoon tarvata 2 gantala nunchi
1: from 1 o'clock
0: 5 gantala varaku mari classes
1: we have classes till 5 o'clock
0: ee vidhanga manam hours ni ninnam cheskoni manam chadukuntunnamu idantha limited knowledge
1: we base our studies on timetable and hours it is a limited knowledge
0: కానీ మనది లిమిటెడ్ నాలెడ్జ్ కాదు.
1: అవర్స్ ఇస్ నాట్ లిమిటెడ్ నాలెడ్జ్.
0: క్యారెక్టర్ కు లిమిటే లేదు.
1: క్యారెక్టర్ హ్యాస్ నో లిమిట్స్.
0: కనుకని ఇది లిమిట్లెస్ అనేటువంటి దాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అది ఎడ్యుకేషన్ యొక్క ఎండ్.
1: ది లిమిట్లెస్ క్యారెక్టర్ అక్విజిషన్ కల్టివేషన్ ఇస్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది మన నడకలో ఉంటుండాలి.
1: This has to be in our behavior.
0: మన ప్రవర్తనలో ఉంటుండాలి.
1: In our conduct.
0: నిత్య జీవితంలో ఉంటుండాలి.
1: In our daily life.
0: మన మాటల్లో ఉంటుండాలి.
1: In our words.
0: మాటల్లో ఉంటుండాలి.
1: And a song.
0: ఇదంతా కూడాను పవిత్రమైనటువంటి యొక్క సున్నితమైనటువంటి యొక్క ఇతరులను బాధించినటువంటి యొక్క మాటలుగా ఉండాలి.
1: All our words should be so soft and sweet that do not hurt others.
0: కేవలం క్యారెక్టర్ అంటే మన నడతలో మాత్రమే కాదు.
1: Character is not limited to conduct.
0: మన మాటల్లో కూడా ఉంటుండాలి.
1: It should be there in our words.
0: You cannot always oblige, but you can speak always obligingly.
1: You cannot always oblige, but you can speak obligingly.
0: ఇది కూడా ఒక క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: This is also related to character.
0: మనం చేసేటువంటి పనులంతా కూడా క్యారెక్టర్ కు సంబంధించినటువంటిది.
1: All our actions are related to character.
0: ఇప్పుడు ఏదైనా ఒక వంట చేస్తున్నారు ఆడవారు.
1: Ladies cook at home.
0: ఈ వంట చేస్తున్నప్పుడు ఒక సేరు బియ్యం ఉడికించాలి.
1: They need specific quantity of rice to
0: ఈ
1: boil.
0: ఈ సేరు బియ్యం ఉడికించడానికి ఎంత పాత్ర కావాలి?
1: They should also decide the container, the size.
0: కాబట్టి పదార్థాన్ని పట్టి పాత్రను కూడా మార్చుకోవాలి.
1: Basing on the material they collect, they would have the container.
0: పాత్రను పట్టి పదార్థాన్ని కూడా మార్చుకోవాలి.
1: Basing on the container, you may have to change the material.
0: ఒక సేరు బియ్యం ఉడికించడానికి ఇంత పెద్ద పాత్ర మనకెందుకు?
1: యూ డోంట్ నీడ్ వెరీ వెరీ బిగ్ కంటైనర్ టు బాయిల్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ రైస్.
0: డిస్క్రిమినేషన్ లాలజీ లేకపోవడం చల్లే ఈ విధంగా జరుగుతూ ఉండాలి.
1: థింగ్స్ హ్యాపన్ లైక్ దట్ ఇన్ ఎ రాంగ్ వే డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
0: ఇక్కడ చక్కగా డిస్క్రిమినేషన్ మన అవసరము.
1: హియర్ యూ హ్యావ్ టు ఎక్సర్సైజ్ డిస్క్రిమినేషన్.
0: ఎంతటి పాత్ర ఎంతటి బియ్యానికి అవసరము?
1: హౌ మచ్ వాట్ కైండ్ ఆఫ్ కంటైనర్ సైజ్ యూ నీడ్ for the rice you have.
0: మనం వేసిన మంట ఎంత వరకు దీనికి ఉపయోగము?
1: The flame to what extent it would help.
0: వంటకు తగిన మంట మంటకు తగిన వంట.
1: The cooking process వంట requires the manta the flame.
0: ఈ విధమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయటం లోపలనే తగినటువంటి క్యారెక్టర్ కూడా పోషింపబడుతుంది.
1: As you discriminate like this you can strengthen your character.
0: ఎవరైనా ఇంటికి వచ్చారు.
1: Anyone visits
0: పెద్దలు ఇంటికి వచ్చారు.
1: Elders visited you.
0: వారిని మనం ఏ యొక్క తిండి పదార్థములు ఇవ్వకపోయినప్పటికీ
1: You may not offer any food and drink.
0: దయచేయండి, లోపల దయచేయండి.
1: You can invite them courteously.
0: ఆ విధంగా వారితో మంచి మృదుమధురమైన మాటలు చెప్పి వారిని గౌరవించి ఆనందపరచాలి.
1: You should speak to them softly to all elders and make them happy.
0: అట్లు కాకుండా ఎందుకు వచ్చారండి మీరు?
1: Otherwise you say, why are you here?
0: నాన్నగారు లోపల ఉండి కూడాను నాన్నగారు దగ్గర వెళ్ళిపోండి అంటారు.
1: Though father is at home, they say, father is not at home, better you go.
0: ఇది చాలా తప్పైనటువంటి ఎడ్యుకేషన్.
1: It's a really big mistake.
0: మంచి మాటలు చెప్పు.
1: Speak softly.
0: తండ్రిని అడిగితే తండ్రి ఉంటే ఉన్నాడని చెప్పు, లేకపోతే లేడని చెప్పు.
1: If father is at home, say yes, or else no if he's not at home.
0: దీంతో నేను చెప్పాను, నిజము సత్యము కృతము మూడు పాత్రలుగా ఉంటున్నాయి.
1: Bhagavan mentioned three words, Niza the fact, Satya the truth, and ultimate Rutamu.
0: Nijamu.
1: Nizamu.
0: Yemitadi Nijamu.
1: What is this Nizamu fact?
0: Yappatikappudu, ye samayamlo taanu choochina samayamlo, ye dress vesado, danni cheptam Nijamu.
1: Fact wants you to say things as you see, as you hear.
0: Neevu ikkadiki vachavu.
1: You're here now.
0: తెల్ల డ్రెస్ వేసుకుని వచ్చావు.
1: You put on white dress.
0: నేను చూడటం నిన్ను తెల్ల డ్రెస్ తో చూచాను.
1: Bhagavan sees you wearing white dress.
0: సత్యము అంట కాదు నిజము అంటాం.
1: You say it is truth, no it is a fact.
0: అయితే నీవు ఇంటికి వెళ్ళిన తక్షణమే ఈ తెల్లది మార్చేసేస్తావు, బ్లూ బుష్ కోట్ వేస్తావు.
1: By the time you go home, you will change this white dress and wear blue coat.
0: అప్పుడు నేను చెప్పింది నిజం కాదు.
1: Then what Bhagavan said to you is not
0: చూసినప్పుడు చెప్పినటువంటిది నిజము.
1: The fact is said as it is.
0: దాని తర్వాత మారేటువంటివంతా కూడాను నిజం కాదు.
1: That which changes later is not true.
0: అనగా అప్పటికప్పటికు ఉండినటువంటి దాన్ని బోధించడమే నిజము.
1: That which is seen and watched is a fact.
0: సత్యం అంటే ఏమిటి?
1: Then what is truth, సత్యం?
0: ఎన్ని బనిన్లో ఎన్ని షర్ట్లో ఎన్నిదో మార్చినావు నీవు.
1: You have been changing your dress.
0: కాని నీ బాడీని నీవు మార్చుకోలేకపోతున్నావు.
1: You could not change your body.
0: అది మారినటువంటిది సత్యం.
1: That which is changeless is satya.
0: త్రికాలం యందు కూడాను ఉండేటువంటిది సత్యం.
1: Satya is changeless.
0: త్రికాల భాగ్యం సత్యం అన్నారు.
1: It will never change any time, past, present and future.
0: కర్ని దీనికి నేను అప్పుడప్పుడు చెప్తుంటాను.
1: This Bhagavan tells us now and then.
0: You are not one person.
1: You are not one person.
0: But three.
1: But three.
0: ఏమిట త్రీ?
1: What are
0: the
1: those?
0: The one you think you are, అది నీ వేసినటువంటి డ్రెస్.
1: The one you think you are is the dress you have.
0: అది భౌతికమైనటువంటి రూపము.
1: It is physical form.
0: The one others think you are, అది మైండ్.
1: The one others think you are is the mind.
0: ఆ మైండ్ ఎవరికి కూడాను కనిపించదు.
1: No one can see your mind.
0: నువ్వు చేసిన పనులు బట్టి ఇది చెడ్డది మంచిది అని నిర్ణయం చేస్తారు.
1: Your actions will help us to decide good or bad.
0: కానీ ఈ రెండింటికి మించినటువంటిది ఉంటుంది. అదే రుతం.
1: There's something beyond that is
0: rutam. The one you really are.
1: Rutamu is the one you really are.
0: అది ఆత్మ సంబంధం.
1: That is of the self.
0: దేహ సంబంధము, మనస్సు సంబంధము, ఆత్మ సంబంధము మూడింటి యొక్క స్వరూపములే నీవి.
1: This represents all the three levels of understanding, the body, mind and the spirit.
0: కానీ బాడీ అనేటువంటిది మార్పు చెందేటువంటిది.
1: Body changes.
0: కానీ మన యొక్క హృదయం అనేటువంటిది చేంజ్ చేయటువంటిది కాదు.
1: బట్ ద హార్ట్ విల్ నెవర్ చేంజ్.
0: మన ఎందున్నటువంటి యొక్క హృదయము చాలా ఎప్పటికీ పర్మనెంట్ గా ఉంటుంది.
1: ద హార్ట్ రిమైన్స్ పర్మనెంట్ విత్ యూ.
0: ఆ పర్మనెంట్ అయినటువంటిదే రుతం.
1: దట్ విచ్ ఇస్ పర్మనెంట్ ఇస్ రుతం.
0: ఎలాంటి పరిస్థితుల్లో కూడా దీన్ని వేదములో రుతం అని పేరు పెట్టారు.
1: వేద కాల్స్ ఇట్ ఎస్ రుతం.
0: మార్పు చెందనటువంటిది.
1: దట్ విచ్ ఇస్ చేంజ్లెస్.
0: దీనికి గుణములు లేనటువంటిది.
1: అట్రిబ్యూట్లెస్.
0: దీన్ని ఏ విధంగా పోల్చుకొస్తూ వచ్చారు?
1: హౌ డిడ్ దే టీచ్ దిస్?
0: నిర్గుణం,
1: అట్రిబ్యూట్లెస్,
0: నిరంజనం,
1: ఎవర్ షైనింగ్,
0: సనాతనం,
1: ఏన్షియంట్,
0: నికేతనం,
1: షైనింగ్,
0: నిత్య,
1: ఎటర్నల్,
0: శుద్ధ,
1: ప్యూర్,
0: ముక్త, నిర్మల స్వరూపిణం,
1: అన్సలిడ్, ప్యూర్, క్రిస్టల్ క్లియర్.
0: అటువంటి రుతం అన్నారు.
1: దట్ ఈస్ రుతం.
0: మనం మాట్లాడేటువంటి దాంట్లో వచ్చేటువంటి పదములు కొన్ని సత్యములుగా ఉండొచ్చు, కొన్ని నిజములుగా ఉండొచ్చు.
1: వాట్ ఆల్ దట్ వీ స్పీక్ దే మే బి ట్రూత్ఫుల్ ఆర్ అన్ట్రూత్ఫుల్.
0: కానుక
1: బట్
0: మానవత్వంలో జరిగేటువంటి యొక్క విశేషము ఈ చదువుల్లో జరిగేటువంటి యొక్క మార్పులు చాలా ఘనంగా ఉంటుంటాయి.
1: వేరియస్ రిఫార్మ్స్ ఇన్ ఎడ్యుకేషన్ సీమ్ టు బి మైటీ.
0: మనం చదువును చదివేసేసి నేను 3 పోస్ట్ గ్రాడ్యుయేట్ తీసుకున్నాను అన్నాడు.
1: One says that he has 3 post graduate degrees.
0: ఏంటి ఈ 3 పోస్ట్ గ్రాడ్యుయేట్?
1: వాట్ ఆర్ దీస్ డిగ్రీస్?
0: ఇవంతా కేవలం ఒక విధమైనటువంటి సర్టిఫికేట్స్ మాత్రమే.
1: దే ఆర్ మియర్లీ సర్టిఫికేట్స్ అవార్డెడ్ టు
0: యు. ఈ మూడు చదివినటువంటి వాడు ఎవరు?
1: హూ స్టడీడ్ ఆల్ దీస్ 3?
0: ఐ.
1: I.
0: అదే నిజమైనటువంటిది.
1: That's I is truth.
0: ఈ పోస్ట్ త్రీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను మార్పు చెందేటువంటివి.
1: The three post graduates degrees you received change constantly.
0: ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడాను ఒక్కడే నేర్చుకునేటువంటి వాడు.
1: It's the same person who acquired these three degrees.
0: ఇది అంటే ఒక చిన్న ఉదాహరణ.
1: For this a small example.
0: పగటి పూట నీ మేలుకున్న సమయం లోపల
1: in daytime when you are awake
0: nee deham tho prayanam chestunnavu
1: you go on moving about with your body
0: anni chustunnavu
1: you watch all
0: anni tintunnavu
1: you eat
0: anubhavistunnavu
1: experience
0: kaani idi emti
1: what's all this
0: idi neeve nenu anubhavistunnanu antavu
1: you say that I am experiencing
0: aithe swapnavastha lopala
1: in a dream
0: ninnu neevu srishtinchukuntunnavu
1: you create yourself
0: నీ పనులు నీవే చేసుకుంటూ ఉన్నావు.
1: యు హావ్ బీన్ డూయింగ్ యువర్ యాక్టివిటీ.
0: ఎక్కడెక్కడో ప్రయాణం అయిపోతున్నావు.
1: యు గో ఆన్ మూవింగ్ అబౌట్.
0: ఏ బస్ టికెట్ గానీ ఏ ప్లేన్ టికెట్ గానీ కొనలేదు.
1: యు హావెంట్ బాట్ ఎనీ బస్ టికెట్ ఆర్ ఫ్లైట్
0: టికెట్. ఢిల్లీ అంతా తిరుగుతున్నావు, అమెరికా తిరుగుతున్నావు, ఇంగ్లాండ్ తిరుగుతున్నావు.
1: యు గో ఆన్ విజిటింగ్ అమెరికా, ఇంగ్లాండ్, ఢిల్లీ, ఆల్ ప్లేసెస్.
0: ఇది ఏమిటి స్వప్నావస్థలో?
1: ఇట్స్ ఆల్ దేర్ ఇన్ ఎ డ్రీమ్.
0: కానీ సుషుప్తి యందు ఎక్కడికి పోవటం లేదు.
1: బట్ సుషుప్తి డీప్ స్లీప్ యూ డోంట్ గో ఎనీవేర్.
0: అది ఎప్పుడు కూడా నువ్వు కదల మెదలక ఉంటుంటుంది.
1: ఇట్ ఈస్ మోషన్లెస్.
0: అది సాక్షిభూతిగా ఉంటుంది.
1: దేర్ యూ ఫైండ్ విట్నెస్.
0: దీనికి ఎట్టి మార్పులు ఉండవు.
1: విట్నెస్ ఇస్ చేంజ్లెస్.
0: కనుకనే ఈ విధమైన మానవత్వం మూడు చేరి ఒక్కడే అనుభవిస్తున్నాడు.
1: ఆల్ దీస్ త్రీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ బై వన్ అండ్ ది సేమ్
0: పర్సన్. డీప్ స్లీప్ లోపల అంతర్ధానంగా ఉంటుంది ఆనందాన్ని అనుభవించేవాడు నీవే.
1: In fact, you experience that which is hidden, immanent, latent in
0: you. లోపల అనేకము కల్పించుకొని
1: in a dream you create all.
0: నిన్ను నీవే కల్పించుకొని
1: in fact you imagine yourself
0: and
1: experience.
0: ఇది స్వప్నావస్థ.
1: This is the dreaming state.
0: కానీ జాగ్రత్త అవస్థ లోపల
1: in wakeful state
0: నీ చేతులారాను చేసి
1: you
0: కాళ్ళ ద్వారా నడిచి కంటి ద్వారా చూచి చెవుల ద్వారా విని నోటి ద్వారా అనుభవిస్తున్నావు.
1: ఇన్ వేక్ఫుల్ స్టేట్ యూ డూ యువర్ యాక్టివిటీ విత్ యువర్ హ్యాండ్స్. ఇవన్నీ కూడా మూవ్ అబౌట్ యువర్ లెగ్స్ అండ్ స్పీక్.
0: అనుభూతులే.
1: దీస్ ఆర్ ఆల్ ది ఎక్స్‌పీరియన్సెస్ ఆఫ్ ది సెన్సెస్.
0: ఇంద్రియ సంబంధమైనటువంటి ఎక్స్‌పీరియన్స్ అంతా కూడాను కేవలం జాగ్రత్త అన్నారు.
1: ది ఎక్స్‌పీరియన్సెస్ త్రూ అవర్ సెన్సెస్ రిప్రజెంట్స్ ది వేకింగ్ స్టేట్.
0: కనుక ఆదిశంకర్ల వారు పూర్వము తన యొక్క ఆస్థానం అభివృద్ధి గావించాలనుకున్నప్పుడు
1: when Adi Shankara wanted to develop his school of thought
0: manavuniki enyo uhalu puttuntai
1: he said that man has so many imaginations
0: aa uhalu arikattukune nimittamai oka chinna practice pettadu vidyarthulaku
1: in fact he wanted students to practice to be thoughtless
0: తన ద్వారం ముందు ఒక భక్తుడు అట్టుపోవాలి, ఇంకొక భక్తుడు ఇటు రావాలి. ఈ విధంగా పోవటం రావటం పోవటం రావటం ఈ విధంగా వాడు పని చేయాలి, వాలంటీర్ పని.
1: The disciples should walk from this end to that end and vice versa. Let the duty give.
0: Jagrata, jagrata. Jagrata, jagrata. Jagrata, jagrata. And anukuntu tirigali.
1: They should move about hither and thither in opposite directions repeatedly saying, jagrata, be careful.
0: అలాగా ఆ సమయం లోపల ఒక శంకరాచార్య వారికి ఏదో పెద్ద భావం లోపల ఉబ్బెంతుంది.
1: దేర్ శంకరాచార్య హ్యాడ్ ఎ నోబుల్ థాట్
0: నాకు ఇంత పెద్ద ఆశ్రమం ఉంటుండాలి,
1: ఐ గాట్ ద బిగ్
0: హెడ్, ఇంత ఇన్కమ్ వస్తుంటుండాలి,
1: ఐ హావ్ లాట్ ఆఫ్ ఇన్కమ్,
0: దీనికంతా నేనే పెద్ద
1: అండ్ ది హెడ్ ఆఫ్
0: అని అనుకుంటూ ఉన్నాడు లోపల బయట నుంచి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త అని శబ్దం వినిపించింది.
1: వెన్ హీ వాస్ థింకింగ్ సో హీ హెర్డ్ దిస్ సౌండ్ జాగ్రత్త బీ కేర్ఫుల్ బీ.
0: అప్పుడు ఆ శబ్దం విని తనలో ఉన్నటువంటి మార్పు చేసుకున్నాడు.
1: That brought a change in him.
0: Inte kaadu.
1: Not only this.
0: Jagrata lopala anek rakamaina petti jagratalu untunnayi.
1: There are several many levels in
0: janma dukkham, jara dukkham, jaya dukkham, puna punaha. Janma dukkham, jara dukkham, jaya dukkham, puna punaha.
1: Repeatedly we will have the misery tagged to our birth, the old age and withdrawal of this
0: world. Maha dukkam.
1: Ultimate is totally miserable.
0: Tasma jagrata jagrata jagrata annaru.
1: And hence be careful, be careful.
0: Neenu edo goppa vaadu anukuntunnavu.
1: You think you are great.
0: Ee jagratalo undinanta varaku nee peru prathishthalu untunnayi.
1: In the waking state you have your name.
0: Kaani అంత్యకాలే మహాదుఖం, ఇవన్నీ మర్చిపోతావు, అంత్యం లోపల నువ్వు చాలా బాధపడుతుంటావు.
1: అట్ ద ఎండ్ యూ సఫర్, ఇట్ ఇస్ ద స్టేట్ ఆఫ్ అబ్సల్యూట్ సఫరింగ్.
0: అందువల్ల అక్కడ తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు.
1: అండ్ హెన్స్ బీ అవేక్, బీ వేక్ఫుల్ టువర్డ్స్ ది ఎండ్.
0: తరువాత
1: లేటర్
0: కొంచెం యోచన చేసుకుంటున్నాడు.
1: హీ థాట్ ఓవర్ ఫర్ సమ్ టైం.
0: ఈ వృద్ధాప్యం లోపల నా తల్లిదండ్రులు చూచేవారు ఎవరు?
1: In this old age, who will take care of my parents?
0: వారందరూ ఎక్కడ ఉంటారో ఏమిటో?
1: Where are they going to stay?
0: అని యోచన చేస్తూ వచ్చాడు.
1: He was thinking in this direction.
0: అప్పుడు అనుకున్నాడు.
1: He thought.
0: ఏది జాగ్రత్త?
1: What is this జాగ్రత్త?
0: మాతా నాస్తి.
1: No mother.
0: పితా నాస్తి.
1: No father.
0: నాస్తి బంధు సహోదర.
1: No relations, no brother.
0: అర్థం నాస్తి.
1: No money.
0: గృహం నాస్తి.
1: No residence.
0: తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త.
1: And therefore be wakeful, watchful of this, be careful.
0: ఇలాంటి దీనికోసమని ప్రాచీన కాలం నందు మహర్షులు గురుకుల ఆశ్రమ లోపల ఇలాంటి విద్యలంతా వారికి నేర్పుతూ వచ్చారు.
1: This has been the teaching of the ancient saints to their disciples.
0: కనుకని ఆనాటి విద్యావంతులు ఈనాడు పీఠాధిపతులుగా మారిపోయారు.
1: The students of those days are heads of monasteries today.
0: కనుకని ఆనాటి విద్యలు ఈ యొక్క ఋతం నుంచి ప్రారంభమయ్యేటువంటివి.
1: The education started from the point of
0: దానిని మనం ఎడ్యుకేర్ అని పిలుచుకుంటూ వచ్చాం.
1: దట్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ఋతం ఇస్ ఎడ్యుకేర్
0: కేర్ కేర్
1: ఎడ్యుకేర్ కేర్ బి కేర్ జాగ్రత్త.
0: కనుకనే మనం ఎప్పుడు ఉంటుందా? ఎప్పుడు జాగ్రత్తగానే ఉంటుందా?
1: అండ్ హెన్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్.
0: అందువల్ల ఏబిసి మూడు వచ్చాలు పెట్టారు.
1: So Bhagwan says of three letters A, B, C.
0: A, B, C.
1: A, B, C.
0: A, always.
1: A, always.
0: B, K, B, careful.
1: B, B, C, B, careful.
0: B, always.
1: Always be careful.
0: ఎప్పుడు ఉంటావు?
1: Always be careful.
0: కానీ always be careful.
1: So always be careful.
0: దీన్ని మనకు అంతరాత్మ బోధించవలసినటువంటి A, B, C, D.
1: This is the significance of learning the alphabet. And in fact, we just end up with that. While teaching alphabets, we should know the significance too.
0: Always be careful.
1: Always be careful.
0: ఇది శంకర వారు అందరికీ ప్రబోధించినటువంటిది.
1: This is the teaching of Shankara to everybody.
0: కనుక మనం బోధించవలసినటువంటిది ఈనాడు లౌకిక విద్యలతో పాటు ఆధ్యాత్మిక విద్యను కూడా బోధించాలి.
1: Along with the secular knowledge, it is essential to pass on the spiritual knowledge to our students.
0: ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ లేకపోతే జనరల్ నాలెడ్జ్ కేవలం నెగటివ్ మాత్రమే.
1: Without spiritual knowledge, general knowledge turns negative.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది కేవలం ఒక బల్బు వంటిదే.
1: General knowledge is like a
0: negative.
1: It is negative.
0: కానీ లోపల పాజిటివ్ కరెంట్ కూడా అందులో ప్రవేశించాలి.
1: The current within is positive.
0: అప్పుడే దానికి బ్రైట్నెస్ వచ్చేస్తుంది.
1: Then you will have illumination, brightness.
0: కనుకనే ఈ నెగటివ్ కు పాజిటివ్ కూడా చేరినప్పుడే దీనికి బ్రైట్నెస్ వస్తుంది, మన చీకటి వెళ్లిపోతుంది.
1: When once the positive joins the negative, you'll have all the light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along
0: negative
1: with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't matter if you don't have
0: దాని పవర్ ఎక్కడైనా ఉపయోగపెట్టచ్చును.
1: The positive power can be utilized anywhere.
0: బల్బు లేకపోయినా ఫ్యాన్ లో వేసుకోవచ్చు, చక్కని గాలిని తిప్పుకోవచ్చు.
1: Even the bulb you can just apply to the fan and enjoy the
0: ఫ్యాన్ లో లేకపోతే స్టవ్ లో పెట్టుకోవచ్చు, వంటలు గావించుకోవచ్చు.
1: At least you can make use of it in a heater and cook.
0: ఏది లేకపోతే నాకు ఈ కరెంట్ ఏం పని ఉంటుండది?
1: Without these gadgets, what do I do with current?
0: అని అనుకున్నప్పుడు ఆ కరెంట్ ను ముడితే చాలు, నీకు షాక్ కొడుతుంది.
1: If you touch the current, you will have electric
0: shock. దాని పవర్ అక్కడ కూడా ఉంటుండది.
1: It has got a point there.
0: కనుకనే
1: light that sheds the darkness.
0: కనుక మనము నెగటివ్ తో పాటు పాజిటివ్ ను కూడా పెంచుకోవాలి.
1: So we have to grow, develop positive along with the negative.
0: నెగటివ్ లేకపోయినా పర్వాలేదు, పాజిటివ్ ఉంటే చాలు.
1: Doesn't

0: If you touch the current, you will have electric
1: shock. Power ekkada kuda untundadi.
0: It has got a point there.
1: కనుకనే దివ్యత్వమనేటువంటి ఒక శక్తి సర్వుల యందు ఉంటుంది.
0: సో పవర్ఫుల్ డివినిటీ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
1: అదే పాజిటివ్.
0: దట్ ఇస్ పాజిటివ్.
1: ఈ పాజిటివ్ మానవుని యందు నెగటివ్ అనేటువంటి అధికంగా చేర్చుకుంటున్నారు ఈనాడు.
0: ద పాజిటివ్ డివినిటీ విద్ ఇన్ బట్ ఈస్ జస్ట్ కలెక్టింగ్ ద నెగటివ్.
1: పుట్టడం చావటం పెరగటం తినటం ఉండటం అన్ని కూడా నెగటివ్ నే.
0: ద బర్త్ గ్రోత్ డెత్ ఈటింగ్ డ్రింకింగ్ ఆల్ ఆర్ నెగటివ్.
1: కాదు కాదు, చావు పుట్టుకలేనట్టే శాశ్వత ఉండు.
0: But you are eternal, permanent.
1: ఆది మధ్యంతరహితుడు, నాది వాడు.
0: With no beginning nor the end.
1: తాను చావక పుట్టక చంపబడక.
0: He cannot be annihilated or destroyed. He remains as eternal through the witness.
1: ఆత్మతత్వం.
0: That is the principle of truth.
1: కనుకనే ఈ ఆధ్యాత్మిక తత్వము అన్నిటికీ ఒక ప్రిన్సిపల్ గా ఉంటుంటది.
0: Therefore spiritual awareness is the main principle.
1: మొట్టమొదటి ప్రాక్టికల్ కంటే అధికమైనటువంటిది.
0: It is beyond the practical knowledge.
1: అలాంటి జనరల్ నాలెడ్జ్ కంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కంటే, నేచురల్ నాలెడ్జ్ కంటే అన్నిటికంటే అధికమైనటువంటిది.
0: Therefore this spiritual knowledge is much more than general knowledge.
1: Fundamental knowledge. Fundamental.
0: It is fundamental knowledge.
1: అన్ని దీని నుంచినే ప్రారంభమవుతుంటాయి.
0: ఇట్ బీయింగ్ ఫండమెంటల్ ఎవ్రీథింగ్ అరైజ్ అవుట్ ఆఫ్ ఇట్.
1: ఆ ఫండమెంటల్ నాలెడ్జ్ని మొట్టమొదటి పెంచుకోవాలి.
0: వీ హావ్ టు డెవలప్ దిస్ ఫండమెంటల్ నాలెడ్జ్ టు బిగిన్ విత్.
1: అందులోనే ఆధ్యాత్మిక తత్వం కూడా అనంతమై ఇమిడి ఉంటుండాలి.
0: దేర్ లైస్ ఇన్ గ్రెయిన్డ్ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇన్ఫినిట్.
1: కనుక ఈనాటి చదువులతో పాటు ఆ ప్రాచీనమైనటువంటి ఆధ్యాత్మిక విద్యలు కూడా అత్యవసరము.
0: దేర్ఫోర్ టుడే అలాంగ్ విత్ ది సెక్యులర్ నాలెడ్జ్ వీ నీడ్ స్పిరిచువల్ ఎడ్యుకేషన్.
1: మన సత్య జీవితం మాత్రమే జరపటం గొప్పదే.
0: ఇట్స్ నో డౌట్ ఇట్స్ గ్రేట్ టు లీడ్.
1: కానీ ఎంతకాలం సత్య జీవితాన్ని గడపగలవు?
0: హౌ లాంగ్ కెన్ యూ క్యారీ
1: మృత జీవితాన్ని గడపాలి.
0: We should lead the life of truth, Ruta.
1: మన లైఫ్ ఎక్కడ పోతుంది? దేహం అనుకుంటున్నాం మనం.
0: యూ థింక్ యూ ఆర్ ద బాడీ.
1: చాలా పొరపాటు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఒక తల్లి 25 సంవత్సరములు తల్లి ఉంటుండాలి.
0: We have a mother age of 25.
1: 15 సంవత్సరములు ఒక కుమారుడు ఉన్నాడు.
0: She has a son aged 15.
1: కానీ ఆ 15 ఇయర్స్ ఏజ్ వాడు ఈ 25 30 వయసు వచ్చినటువంటి తల్లి మరణించగానే
0: this boy soon after he finds his mother dead at the age of 30.
1: అప్పుడు ఆ పిల్లవాడు బాధపడుతున్నాడు.
0: He feels so sad.
1: ఏమని బాధపడుతున్నాడు?
0: In what way?
1: Amma nannu vadalipothiva, nanne akavaru dikku, nannu evaru chusukuntaru, nannu vadalipothiva, vadalipothiva, vadalipothiva ani edustunnadu.
0: The son goes on crying, oh mother, you left me, who will take care of me?
1: Chakka vicharana chesthe,
0: when he inquires clearly,
1: tannu vadalipoyinatundi evadi?
0: Who is the one that left him?
1: Inta kaalam deni nee talli talli ani bhavistunnavo, aa deham nee kanti munde unde.
0: The one whom you consider mother is right in front of you.
1: కాబట్టి నువ్వు వదిలిపోతావని ఎందుకు అంటున్నావు?
0: దెన్ వై డు యు సే యు లెఫ్ట్ మీ?
1: నీ వెంటనే నీ కంటనే ఉంటుండాలి.
0: యు ఫైండ్ దిస్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు.
1: కానీ ఆ దేహం కాదు తల్లి.
0: అండ్ దిస్
1: నన్ను వదిలిపోతావా అంటున్నాడు. ఆ దేహాన్ని వదిలింది ఏమిటి? ప్రాణం.
0: యు సే యువర్ మదర్ డైడ్ బట్ ద బాడీ ఇస్ దేర్ సో వాట్ ఇస్ దట్ లెఫ్ట్? ఇట్ ఇస్ లైఫ్.
1: కనుకనే ఈ దేహం కాదు నా తల్లి, ప్రాణమే నా తల్లి.
0: దేర్ఫోర్ మై మదర్ ఇస్ నాట్ దిస్ బాడీ, షీ ఇస్ ద వెరీ లైఫ్.
1: ప్రాణముకు ఏమాత్రము డెత్ లేదు.
0: The life as such is eternal, immortal.
1: దేహం అనేటువంటిది కేవలం తొడిగిన వస్త్రములు వంటివి.
0: The body is like a dress.
1: Death of the dress.
0: Yeah, and it's the death of, is the dress of life.
1: ఈ డ్రెస్ అనేటువంటిది death of life.
0: We go on changing.
1: ఇవన్నీ మార్పులు చెందుతుంటాయి.
0: They change continuously.
1: అన్నిటికీ లోపల ఆధారమైనటువంటిది ఒకటి ఉంటుంది.
0: But for all this, there's one basic thing.
1: అది fundamental.
0: That is the fundamental.
1: ఈ ఫండమెంటల్ విద్యను మనం మొట్టమొదటి గడపాలి.
0: We have to develop this fundamental knowledge.
1: దాన్ని మొట్టమొదటి మనం సాధిస్తే ఏ దేశమైనా పో, ఏ గ్రామమైనా పో, ఏ వేళనైనా పో, ఎక్కడికైనా వెళ్ళు, నీ వెంటనే ఉంటుంటాది.
0: Having acquired this fundamental knowledge, you can go anywhere, town or village or any other country, you will be safe.
1: కానీ దేహాన్ని లక్షణంగా పెట్టుకుని దేహాధారంతోనే మనం ఉండకూడదు.
0: We should not concentrate limiting ourselves to the body.
1: మనలో ఉన్నటువంటి ఒక ఆత్మతత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి.
0: We should develop the spirit of the self.
1: దీనిని ఎడ్యుకేర్ అన్నారు.
0: This awareness of the self is
1: ఎడ్యుకేషన్ తో పాటు
0: along with education.
1: ఎడ్యుకేర్ కూడా అత్యవసరము.
0: ఎడ్యుకేర్ ఇస్ వెరీ ఎసెన్షియల్.
1: ఎడ్యుకేషన్ లేకపోతే ఎడ్యుకేషన్ మనకు అభ్యం కాదు.
0: Without this education you cannot comprehend ఎడ్యుకేర్.
1: కనుక
0: సో
1: మీరందరూ చదువులు ప్రారంభిస్తున్నారు.
0: You all commence your education activity.
1: అనేక దేశముల్లో అనేక రకమైనటువంటి విద్యను అభ్యసిస్తున్నారు.
0: Many's

0: స్టడీ ఇన్ డిఫరెంట్ వేస్.
1: కానీ దీనిని క్రమక్రమేణా మీరు అభివృద్ధి గావించుకుని ఏ విధమైన దాంట్లో మీ సందేహాలు, మీ బాధలు, మీ డౌట్స్ వస్తున్నాయో అవి తర్వాత మనం మాట్లాడుకోవచ్చు.
0: As you investigate, explore, as to go how about, you may have some doubts in between.
1: ఐదు పంచభూతములు మాత్రం మనకు తెలుసుకోవాలి.
0: First, we should know the
1: పంచతంత్రాలు మాత్రమే గుర్తించాలి.
0: The five principles and five procedures.
1: ఏమిటి చదువు అంటే ఏమి?
0: What is education?
1: ఇప్పుడు మనం చదివే చదువు ఏమి చదువు?
0: What sort of education we acquire?
1: ఈ చదువు యొక్క మూలాధార తత్వం ఏమిటి?
0: వాట్ ఇస్ ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: ఈ చదువు యొక్క పంచాక్షరం యొక్క ఏమిటి?
0: వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
1: నేటి ఉన్నటువంటి చదువు లోపల దీనివల్ల జరిగేటువంటి ఫలితం ఏమిటి?
0: వాట్ ఇస్ ద అల్టిమేట్ రిజల్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్?
1: ఐదింటిని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో ది ఆన్సర్స్ టు దీస్ ఫైవ్ క్వెశ్చన్స్.
1: ఇది పంచతంత్రం యొక్క ప్రవేశము.
0: దిస్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ గెటింగ్ ఇంటు ది ఫైవ్
1: యొక్క వివేకము.
0: This is the significance of the
1: Panchatantra.
0: This is the inquiry of the five essentials.
1: అన్ని ఎడ్యుకేషన్లు మనకు సులభంగా అర్థమవుతాయి.
0: When you inquire and investigate, you will know the different procedures.
1: కనుక మొట్టమొదట మనం ఎడ్యుకేషన్ అంటే ఏమిటి?
0: First you should know what is education.
1: కేవలం గ్రంథ పరిచయం కాదు.
0: Not merely bookish
1: knowledge. బ్లాక్ బోర్డ్ పైన రాసినటువంటి పదములు కాదు.
0: Not words written on the blackboard.
1: మనం అన్ని కూడా ఏదో చదువుతున్నట్టుగా చెప్తున్నాము.
0: We say it's all education.
1: ఎడ్యుకేషన్ అనేటువంటిది మీ నోరును తెరిపించి మాటలు చెప్పటం కాదు.
0: ఇస్ నాట్ మియర్లీ వెర్బల్ ఆర్ వోకల్ ఎక్స్ప్రెషన్.
1: నిజమైనటువంటి ఎడ్యుకేషన్ మనసు యొక్క తలుపులను తెరుస్తుంది.
0: ద ట్రూ ఎడ్యుకేషన్ విల్ ఓపెన్ ద డోర్స్ ఆఫ్ యువర్ మైండ్.
1: ఈ డోర్స్ ఆఫ్ మైండ్,
0: ద డోర్స్ ఆఫ్
1: మైండ్ యొక్క డోర్స్ ను తెరిపించాలి.
0: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ హావ్ గాట్ టు బి ఓపెన్.
1: అదే నిజమైనటువంటి ఎడ్యుకేషన్.
0: దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: ఇప్పుడు డోర్స్ అంతా మూసివేసి,
0: ద డోర్స్ ఆఫ్ ద మైండ్ ఆర్ క్లోజ్డ్,
1: అందరినీ పిలుస్తుంటే లోపల విడిచేది ఎట్లా?
0: అండ్ యూ ఇన్వైట్ దెమ్, హౌ డు దే గెట్ ఇన్?
1: అనేక సుఖములు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ ప్లెజర్.
1: అనేక సౌభాగ్యాలు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ కన్వీనియన్స్.
1: అనేక గుణములు ఆశిస్తున్నావు.
0: యు వాంట్ కంఫర్ట్.
1: కానీ తలుపులు తెరిచి దాన్ని ఆశించు.
0: అండ్ ఓపెన్ ద డోర్ సో దట్ యు కెన్ గెట్ ఇన్.
1: అప్పుడే దాన్ని తలుపులు తెరిచిన తర్వాత ఎవరినైనా లోపల విడిచవచ్చు.
0: యాజ్ ద డోర్స్ ఆర్ కెప్ట్ ఓపెన్, ఎనీబడీ కెన్ బి అషర్డ్ ఇన్.
1: కనుకనే ఋతం అనేటువంటి చదువు మనకు రావాలనుకుంటే,
0: ఇఫ్ యూ వాంట్ ఎక్వైర్ దిస్ ఋతం,
1: హృదయం కొత్త తలుపులు తెరచాలి.
0: యూ హావ్ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్.
1: అప్పుడే మనలో ఆ ఋతం అనేటువంటిది ప్రారంభమవుతుంది.
0: దెన్ దిస్ ఋత ద ఫండమెంటల్
1: సర్వత్రా సంచారం చేస్తుంది.
0: దిస్ ఋత ఫండమెంటల్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
1: మీకు, నాకు, వారికి, వీరికి, అందరికి కూడా ఒక్కటిగానే ఉంటుంటాయి.
0: ఇట్ ఈస్ యూనిఫామ్ టు మీ అండ్ టు ఎవ్రీవన్.
1: కనుకనే మనం యూనిఫామ్ లో మనం బ్రతకాలి.
0: సో వీ షుడ్ లీడ్ దిస్ యూనిఫామ్ లైఫ్.
1: యూనిఫామ్ డ్రెస్ మాత్రమే కాదు.
0: ఇట్స్ నాట్ మియర్లీ డ్రెస్ యూనిఫామ్.
1: యూనిఫామ్ మైండ్ కావాలి.
0: యూ షుడ్ హ్యావ్ ద మైండ్ దట్ ఈస్ యూనిఫామ్ ఇన్ ఆల్ స్టేట్స్.
1: ఆ మైండ్ అందరి ఎందుకు ఒక పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద మైండ్ షుడ్ బి ఎగ్జాంపులరీ ఎవ్రీవేర్.
1: సంస్కారంతో సంస్కరింపబడినటువంటిదిగా ఉండాలి.
0: అండ్ ఇట్ షుడ్ బి అప్రోప్రియేట్ యువర్ లైఫ్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లా.
1: ఈనాడు విద్యా విధానం లోపల ఎంతనో మనం తెలుసుకోవాల్సింది ఉన్నాయి.
0: ఇన్ ది ఎడ్యుకేషన్ ఫీల్డ్ దేర్ లాట్స్ ఆఫ్ థింగ్స్ టు బి నోన్.
1: కానీ మనం తెలుసుకోవాల్సింది ఏమాత్రమూ తెలుసుకోవటం లేదు.
0: బట్ వీఆర్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో దాట్.
1: అనవసరమైనటువంటి వాటి అంతా తెలుసుకుంటున్నాము.
0: అన్నెసరీ థింగ్స్ ఆర్ పిక్డ్ అప్.
1: ఎవరో బుక్ లో రాసినటువంటి విషయాన్ని నీవు దాన్ని స్వీకరిస్తున్నావు.
0: ఆల్ దట్ ఇస్ రిటన్ ఈస్ జస్ట్ అక్సెప్టెడ్.
1: అది కేవలము లౌకిక ఎడ్యుకేషన్.
0: అండ్ ఇట్ గివ్స్ యూ స్కోప్ ఫర్ డౌట్.
1: ఆ ఎడ్యుకేషన్ కు ఎడ్యుకేర్ కూడా నువ్వు చేర్చాలి.
0: ఎడ్యుకేషన్ షుడ్ బి మిక్స్డ్ అప్ విత్ కేర్.
1: అప్పుడే నీకు ఆనందం కలుగుతుంది.
0: దెన్ యుల్ బి బ్లిస్ఫుల్.
1: ఈ ఎడ్యుకేర్ కు ఎడ్యుకేషన్ కు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి?
0: ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేర్.
1: ఎడ్యుకేషన్ కొట్టి వాటర్.
0: ఎడ్యుకేషన్ ఇస్ మియర్లీ వాటర్.
1: ఎడ్యుకేర్ షుగర్.
0: ఎడ్యుకేర్ ఈ షుగర్.
1: ఆ షుగర్ దాంట్లో వేయి.
0: మిక్స్ ది షుగర్.
1: వేసిన తర్వాత ఒక తూరి త్రాగి చూడు.
0: డ్రింక్.
1: కానీ నీకు ఆ రుచి తెలియదు.
0: యూ డోంట్ నో ద టేస్ట్ ఇనిషియల్.
1: కానీ ఒక స్పూన్ తీసుకో.
0: పిక్ అప్ ద స్పూన్.
1: దాన్ని వేసి బాగా లోపల త్రిప్పు.
0: పుట్ ఇట్ దేర్ అండ్ మిక్స్ ఇట్ అప్ వెల్.
1: అడుగునున్నటువంటి షుగర్ సర్వత్రా వ్యాపించిపోయి ఎక్కడ చూసినా తీయని ధనం వస్తుంది.
0: ద షుగర్ అట్ ద బాటమ్ వుడ్ గెట్ మిక్స్డ్ అప్ విత్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద వాటర్ ఇన్ ద కంటైనర్.
1: మన హృదయమే టంబ్లర్.
0: అవర్ హార్ట్ ఇస్ ద టంబ్లర్.
1: డివినిటీ షుగర్.
0: డివినిటీ షుగర్.
1: లౌకిక విద్యలంతా కూడా కేవలం వాటర్.
0: సెక్యులర్ నాలెడ్జ్ ఇస్ వాటర్.
1: విజ్ఞానం అనేటువంటి స్పూన్ తీసుకో.
0: అండ్ పుట్ ది పిక్ అప్ ది స్పూన్ ఆఫ్ విజ్డమ్.
1: విచారణ అనేటువంటిది కలుపు.
0: అండ్ స్టరింగ్ అప్ మిక్సింగ్ ఇస్ విజ్డమ్ ఎంక్వైరీ.
1: విజ్ఞానం అనేటువంటి సర్వత్రా వ్యాపించిపోతుంది.
0: అండ్ దిస్ విజ్డమ్ ఇస్ ఆల్ పర్వేసివ్.
1: కనుక కేవలము
0: సో
1: స్పూన్ కూడా కావాలి మనకు.
0: యూ నీడ్ స్పూన్ ఆల్సో.
1: అది విజ్ఞానము.
0: అండ్ దట్ ఈస్ విజ్డమ్.
1: ఆ విజ్ఞానం నుంచినే మనలో ఉన్నటువంటిది ప్రజ్ఞానంగా మారిపోతుంది.
0: అండ్ దట్ విజ్ఞాన విజ్డమ్ ట్రాన్స్ఫార్మ్స్ ఇంటూ
1: ప్రజ్ఞాన స్పిరిచువల్ లైఫ్. ఆచరణ పెట్టేటప్పుడు సుజ్ఞానంగా రూపొందుతుంది.
0: వెన్ వన్స్ మీ యు మేక్ యూజ్ ఆఫ్ ది ప్రజ్ఞాన స్పిరిచువల్ నాలెడ్జ్ ఇట్ బికమ్స్ సుజ్ఞాన ద ప్రాపర్ నాలెడ్జ్.
1: జ్ఞాని జ్ఞాని అనుకుంటున్నారు.
0: యు సే యు ఆర్ వన్ ఆఫ్ విజ్డమ్.
1: కానీ జ్ఞాని అనుకునేటువంటి వాడు జ్ఞాని ఎప్పుడూ కాదు.
0: ఇఫ్ యు కాల్ యువర్ సెల్ఫ్ జ్ఞాని వన్ ఆఫ్ విజ్డమ్ యు ఆర్ నాట్ సో.
1: జ్ఞాని దానికి రూపం లేదు.
0: And wisdom has no form.
1: జ్ఞానాన్ని ఎవరు చూపలేరు.
0: No one can demonstrate.
1: అద్వైత దర్శనం జ్ఞానం.
0: The experience of non-duality is wisdom.
1: All are one.
0: Be alike to everyone.
1: ఈ సత్యాన్ని గుర్తుంచుకోవడమే అదే జ్ఞానం.
0: Experience in its truth is wisdom.
1: అన్నింటి యందు ఉన్నటువంటి ఏకత్వాన్ని గుర్తించాలి.
0: We should know the unity in diversity.
1: ఏమిటి?
0: What is it? This kerchief.
1: ఇది ఒక గుడ్డ.
0: This a cloth.
1: ఇది గుడ్డ కాదు అంటాను నేను.
0: Not so.
1: మరి ఏమిటి?
0: Then what is it?
1: త్రాళ్ళు అంటాము.
0: And with threads.
1: Threads. ఇది త్రాళ్ళు కాదు అంటారు.
0: Not threads anyway.
1: కానీ ఇది ప్రత్తి అంటారు.
0: But you say it's cotton.
1: ఈ ప్రత్తి దారము వస్త్రము మూడు చేరి ఒక్కటే.
0: The cotton, the thread and the cloth are one and the same.
1: కానీ కాటన్ లేకపోతే థ్రెడ్ లేదు.
0: Without cotton you cannot have yarn.
1: థ్రెడ్ లేకపోతే కాటన్ కాదు.
0: Without yarn you cannot have cloth.
1: ఒక గుడ్డ కాదు.
0: And it cannot be a cloth.
1: కనుకనే మూడు చేరినటువంటిది ఇందులో ఏకత్వము.
0: The combination of three is unity.
1: కనుకనే మానవత్వములో త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం.
0: Therefore it is said, I offer unto God, surrender totally, the three attributes, the three levels of consciousness. You have to surrender, offer to God.
1: Sukham kani, dukham kani.
0: Either pain or pleasure.
1: Dukham vachinappudu, ayyo bhagavantuna naaku enduku ee dukkhanni ichchavu ani bhagavantuni pe nindistamu.
0: You blame God when there is pain in life.
1: Kaadu kaadu.
0: No.
1: Daanlo kuda edo oka sukham pettadu.
0: There must have been some pleasure.
1: This is good for me. This is good for me.
0: You should have a spirit of acceptance that it is good for me.
1: Tarata sukham vachesindi.
0: Then you are happy later.
1: Ayyo idi bhagavantudu ichinatvanti gift anukuntamu.
0: You think this God's gift.
1: Kaadu kaadu adi kuda nee yokka manchi kosam ani.
0: That's also good for you.
1: Pain and pleasure both are your.
0: The pain and pleasure are both are good.
1: Good.
0: Both are good.
1: ఈ రచకంగా మీరు తీసుకున్నప్పుడే మన జీవితంలో ఎంతో విశాల భావం పెరుగుతుంది.
0: If you proceed along this line, you will be broad minded.
2: That was the Supreme Teacher Bhagawan Baba enlightening us on the true purpose of education in his discourse delivered on 20th November 2001 during the inauguration of the Sai Schools Conference.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.

Jamaican man, I'm so

your money is gone.

I'm gonna go get some more.

0: పగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల క్రమముదపగమింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేల గగనంబునకు కాంతి కాజేయు తారకల్ పగలు మాత్రము దాగు భంగియేల క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు ప్రాణకోటికి గాలి వీచనే అనిశంభు కిలకిల ధ్వనులు నవ్వుచును నదులు ప్రవహించుటకు అది కారణమేమి జగతిలో ఎందు చూచిన అందు పంచప్రాణంబులును ఒక వ్యక్తి ఎందు మాత్రమే కాదు సర్వత్రా కూడాను పంచభూతముల యొక్క ప్రయాణమే ఈ ప్రపంచము ప్రపంచము ప్రాణగా విశాలమైనటువంటి హృదయం పంచము అనగా పంచప్రాణముల యొక్క విశాలమైనటువంటి ప్రదేశము సర్వత్రా ఉంటున్నది భూమి ఆకాశము సర్వత్రా కూడాను పంచప్రాణముల యొక్క ప్రకాశమే
1: Why is it that the sun rises and sun sets every day in exact precision? How is it that stars that glitter at night hide themselves during the daytime? Why is it that the wind blows continuously, supplying the breeze to the living creatures so as to breathe? Why is it you find the running brooks that flow incessantly? This universe has got so many living creatures, full of the five elements. Pra means vast, pancha the five life breaths, which represent the five basic elements of this world.
0: Prema Swarupulara.
1: Embodiments of love.
0: Sarva karmalaku, sarva srishtiki. సర్వ పోషణకు భగవంతుడే మూల కారణం
1: ఫర్ ఆల్ యాక్షన్స్ ఫర్ ఆల్ దిస్ క్రియేషన్ సస్టెనెన్స్ గాడ్ ఈజ్ ది ఫౌండేషన్
0: దైవము ఎందుకు ఈ విధంగా చేస్తాడు అనేటువంటి ప్రశ్న ఎవరికి వేయటానికి అధికారం లేదు తన ఇష్ట ప్రకారము తాను సంచరించవచ్చును సృష్టించవచ్చును
1: No one has any authority to question God relating to things that happen in this cosmos. Everything happens as per His will.
0: ఇది అంతయు కూడాను ప్రపంచం యొక్క సుక్షేమమునకే.
1: That's all for the welfare of the whole universe.
0: గాలి లేని స్థానము గాలి లేని సమయము ఎక్కడా మనకు కానరాదు
1: దేర్ ఇస్ నో ప్లేస్ నాట్ ద టైమ్ వేర్ ద ఎయిర్ డస్ నాట్ ఎగ్జిస్ట్
0: కానీ గాలి కనిపించదు గాలి అనుభవం చేకూరుస్తుంది
1: యు డు నాట్ సీ ది ఎయిర్ బట్ యుల్ ఎక్స్పీరియన్స్ ఇట్
0: ప్రపంచమున ప్రతి చిన్న కార్యము కూడా దైవ సంకల్పం చేతనే జరుగుతున్నది
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీ టైనీ టాస్క్ ఈజ్ అకంప్లిష్డ్ బికాస్ ఆఫ్ గాడ్స్ విల్ అలోన్
0: నీ స్థాయిలో నీకు అది దుఃఖంగా తోచవచ్చును కానీ భగవంతుని స్థానంలో ఏది కూడా దుఃఖం అన్నదే లేదు
1: from your standpoint, it may look as if miserable, sad, but from God's viewpoint, there's nothing like that is sad.
0: Kanuka, ఏది చేసినను, ఏది చూసినను, ఏది విన్నను, ఏది అనుభవించను, అది అన్నేకుడును దైవము ప్రజల కోసం చేయించినట్టి మేలే.
1: Whatever that is done, heard or seen, whatever may be, that's all for the progress, advancement of the humanity only.
0: ఎందుకు దైవం ఈ రీతిగా మమ్మల్ని బాధ పెడుతుంటాడు అని కొంతమంది వాపోతుంటారు. కానీ ఆ బాధ మీ దృష్టి యొక్క సంబంధమే కాని దైవమునకు ఎట్టి భేదము లేదు, బాధలే లేవు.
1: We may at times feel, why God puts us to suffering? Why? But from God's viewpoint, there's no suffering, no differences whatsoever.
0: ఇవన్నీ కూడా కేవలము ప్రకృతి యొక్క వికారములే తప్ప అన్యము కాదు.
1: They are only the perversions or distortions of the nature in the way you visualize.
0: ఈ నేచర్ అనేటువంటి దాంట్లో సర్వం కూడాను ప్రాణం యొక్క సంతోషమునకే, అనుకూలమునకే, ఆనందమునకే చేస్తుండేటువంటి యొక్క సదభ్యాసములు.
1: ఇన్ ఫ్యాక్ట్ ది హోల్ నేచర్ ఈస్ గివెన్ టు మ్యాన్ కైండ్ ఫర్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్, ఫర్ హిజ్ ఓన్ డిలైట్, టు కన్ఫర్ హిమ్ ద బ్లెస్.
0: అది నేను అప్పుడప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ సుఖం కలిగినా, ప్రతి ఒక్కటి కూడాను భగవంతుడు నాకు ఇచ్చినటువంటి మంచే కాని చెడ్డ కాదు అనేటువంటి సంకల్పాన్ని దృఢంగా పెంచుకోవాలి.
1: భగవాన్ రిపీటెడ్లీ టెల్స్ అస్ టు హ్యావ్ దిస్ ఫర్మ్ ఫీలింగ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ అవర్ ఓన్ గుడ్, బీ దట్ ప్లెజర్ ఆర్ పెయిన్, ఇట్స్ ఫర్ యువర్ ఓన్ గుడ్ థింగ్స్ హ్యాపన్.
0: కేవలము బిడ్డ గర్భము నుండి పుట్టిన తక్షణమే కెవుకవుని ఏడుస్తాడు.
1: ద మోమెంట్ చైల్డ్ ఇస్ బోర్న్ ద చైల్డ్ స్టార్ట్స్ క్రైయింగ్.
0: ఎందుకోసం ఏడుస్తాడు?
1: వై?
0: తనకు ఆకలిని మొట్టమొదట సృష్టించాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ ద హంగర్ విచ్ ఇస్ ద బిగినింగ్.
0: ప్రతి ప్రాణి కూడాను కేవలం ఆకలితోనే జన్మిస్తూ ఉండాలి.
1: ఎవ్రీ లివింగ్ క్రీచర్ బై బర్త్ develop this quality of hunger.
0: తేనెను లేక పాలను నాలుగు పైన పెట్టినప్పుడు ఆ ఏడుపు మానివేస్తాడు.
1: The child stops crying when you just offer honey or spoon of milk.
0: కనుక ఏది జరిగినప్పటికీ అది మన మంచి కోసమే కాని చెడ్డది కానే కాదు.
1: Therefore, whatever that happens in our lifetime is for our own good only.
0: ఈ సత్యాన్ని గుర్తించుకున్న లేకనే మానవుడు అనేక రకములైన బాధలకు గురి అవుతున్నాడు.
1: మ్యాన్ ఈజ్ సఫరింగ్ అ లాట్ బికాస్ దిస్ ట్రూత్ ఈజ్ నాట్ రియలైజ్డ్ బై హిమ్.
0: ప్రతి దైవం యొక్క సృష్టి ఎందుకును సత్యమును గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ గాడ్స్ క్రియేషన్ అవర్ మెయిన్ జాబ్ ఈజ్ టు నో ది ట్రూత్ బిహైండ్ దిస్.
0: కానీ ప్రపంచమంతా కూడాను గుణగణములు కలిగినటువంటి యొక్క వ్యక్తులే ఉంటున్నారు.
1: బట్ ఆల్ దిస్ వరల్డ్ వీ ఫైండ్ పీపుల్ విత్ అట్రిబ్యూట్స్ అండ్ క్వాలిటీస్, ట్రెయిట్స్.
0: తెలివితేటలు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
1: మ్యాన్ వాంట్స్ టు బి మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్.
0: తెలివితేటలు పెంచుతున్నారు కానీ గుణమును మాత్రం పెంచడం లేదు.
1: దో షీ డెవలప్స్ హిస్ ఇంటెలిజెన్స్ బట్ హీ ఈస్ నాట్ గ్రోయింగ్, కల్టివేటింగ్ వర్చ్యూస్.
0: గుణములు పెంచుకోలేక ఎన్ని పెంచుకుంటే ఈ ప్రయోజనం ఏమిటి?
1: Without the virtues, what for the rest?
0: కనుకనే ప్రాచీన పురుషులందరూ కూడాను గుణమును పెంచుకునే నిమిత్తమై ప్రయత్నం చేయవలనని చాటుతూ వచ్చారు.
1: అండ్ హెన్స్ సిన్స్ ఏజ్ లాంగ్ పీపుల్ హ్యావ్ బిన్ అడ్వకేటింగ్ ద నీడ్ టు కల్టివేట్ వర్చ్యూస్, క్యారెక్టర్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనం తెలివితేటలు పెంచుకొని గొప్ప తెలివి కలిగిన వాడని, గొప్ప మార్క్స్ అంతా సంపాదిస్తున్నాడని మనం భావించడం చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్ ఇఫ్ వీ కన్సిడర్ ఎ పర్సన్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ బికాస్ ఆఫ్ ద మార్క్స్ దట్ హీ గెట్స్.
0: తెలివితేటలు ఉండినంత మాత్రమే ప్రయోజనం కాదు, దానిలో గుణం కూడాను సంపాదించుకోవాలి.
1: mere presence of intelligence is not enough. He should have good qualities, virtues.
0: ఈ గుణము లేకుండా ఇన్ని తెలివితేటలు పెంచుకున్నప్పటికీ ఇది వ్యర్థమైపోయేటువంటిది.
1: All the intelligence will be in vain if you do not have good character.
0: కనుకనే ఈ నవరాత్రులు అనేటువంటి యొక్క పేరు దేనికి వచ్చినది? గుణమును పెంచుకునే నిమిత్తమై అనేక రకములైనటువంటి కర్మలు ఆచరించి అందులో ఉన్నటువంటి యొక్క గుణమును మాత్రమే స్వీకరించడానికి చేసినటువంటి పండుగలే.
1: Navaratri, 9-day celebration, has got a purpose behind it. We undertake so many spiritual rituals and activities to cultivate good qualities, good virtues.
0: Kanuka, manam ye pani chesinappudiki nenu manchi gunam kaliginaa leda, leka manchi abhishtamalu kaliginavaa leda, naaku manchi yochana kaliginadaa leda aneetuvanti tanaku taane parichaya chesukovali.
1: Therefore, whatever work you undertake, whatever your task that you undertake, question yourself, is my desire good or not? Is my thought good or not? That's the way you have to question yourself.
0: ఈనాటి కలియుగ ప్రభావం చేత మానవుడు అన్ని రకములైనటువంటి యొక్క తెలివితేటలు పెంచుకుంటున్నాడు.
1: Because of the effect of Kali, man is highly intelligent in varied fields.
0: దీనికి కారణం ఏమిటి?
1: What's the reason behind this?
0: మానవునికి నమ్మకం అనేటువంటిది క్షీణించిపోతుండాలి.
1: The reason behind this is the faith is on the decline.
0: నమ్మకం క్షీణించిపోవటం వల్లనే తెలివితేటలు పెరిగిపోతున్నాయి.
1: As faith is diminishing, man is growing more and more in intelligence.
0: తెలివితేటల్లో పెద్దవాడు అయినప్పటికీ గుణము లేకపోతే ప్రయోజనం లేదు.
1: He may be highly intelligent, but he has no character. It's all useless.
0: కనుక ఈనాడు మానవుడికి నమ్మకము అనేటువంటి యొక్క పెద్ద బిరుదు సంపాదించుకోవాలి.
1: Therefore, the highest title that we can acquire today is to be a man of faith.
0: ఈనాటి మానవ లోకమంతా కూడాను నమ్మకం అనే రెండు నయనములే లేవు.
1: Man has lost both the eyes of faith.
0: ఈ నమ్మకం అనేటువంటిది ఉండినప్పుడే దైవాన్ని కూడాను నమ్మగలడు.
1: When you have faith, you'll have faith in God too.
0: Chaala mandi naaku daivam pai naaku namakam ledu antaru.
1: Many people say that they have no faith in God.
0: Daivam pai lekapothe inka deni pai unnadi neeku namakam?
1: If you have no faith in God, whom else you can believe?
0: Daniki arthame ledu.
1: It's a meaningless thing.
0: Daivam pai namakam kaliginappude annintu pai kuda namakam perugutundi.
1: When once you have faith in God, you'll have faith in everything.
0: కనుక మొట్టమొదట నమ్మకం అనే రెండు నయనములే అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to develop this vision of the eyes of faith.
0: కనుక ఇట్టి అంధులైనప్పుడు వారు నమ్మకం లేకపోతే దేనిని కూడా సాధించలేరు.
1: Therefore, being blind, having lost the vision of faith, he can never repose faith in anybody.
0: కనుక నమ్మకాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: Therefore, we have to strengthen our faith.
0: ఈ నమ్మకం వచ్చినప్పుడే మనకు అన్నింటి ఎందుకు విజయం చేకూరుతుంది.
1: When once we have faith, you are bound to be successful.
0: కాన ప్రతి మానవుడు కూడాను నమ్మకము అనేటువంటిది పూర్తి పెంచుకోవాలి.
1: Therefore, we have to grow in the path of faith more and more.
0: నమ్మకమునకు ఎట్టి రూపము?
1: What is the form of faith?
0: నమ్మకమే దీని యొక్క ప్రధానమైన రూపము.
1: And in fact, the very faith itself is its manifestation.
0: దైవాన్ని నమ్మినటువంటి వాడు సర్వుల్ని కూడా నమ్ముతాడు.
1: The one who has got faith in God will be able to believe the rest of the people.
0: సర్వుల ఎందుకును దైవం ఉన్నదని విశ్వసిస్తాడు.
1: He'll have full faith of the presence of God in everyone around.
0: ఈశా వాస్యం విదం జగత్.
1: The whole universe is fully divine.
0: ఈశ్వర సర్వభూతానాం.
1: God dwells in all of the beings.
0: సర్వభూతముల ఎందుకును ఈశ్వరుడే నమ్మకం అనేటువంటి పేరుతో ప్రసిద్ధిస్తున్నాడు.
1: God is our faith, present in all of the organic world, the living creatures.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకం అనేటువంటి దాన్ని పెంచుకోవాలి.
1: So to begin with, we have to develop faith.
0: ఏ వేదం చూచినా, ఏ సంకల్పం చూచినా, ఏ ఇది చూచినప్పటికీ నమ్మకం అనేటువంటి విషయాన్ని తప్పక పైకి చూపుతుండాలి.
1: The Veda or any other spiritual text or scripture, whatever may be, will lay emphasis on faith.
0: కనుక మొట్టమొదట మనము నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: Therefore, In the first instance, to begin with, we have to develop faith.
0: పాములు కూడాను నమ్మాలి, కానీ దాని విషయంలో మాత్రం మనం నమ్మరాదు.
1: We cannot have faith in the visham, visha or poison.
0: పాములు నమ్ము.
1: Yes, you can have faith in.
0: కానీ పాములు నీవు నమ్మితే దాని విషయం కూడా నీకు చేరదు.
1: But when once you have got the faith in the snake, its poison will not affect you.
0: Yat bhavam tad bhavati.
1: As is the feeling, so is the experience.
0: వ్యక్తి యొక్క నమ్మకాన్ని రుచుకునియే ఆ పాము కాని తేలు కాని తన విషయాన్ని విషయాన్ని కూడాను మానుకుంటుంది.
1: In fact, the scorpion or the snake will be able to withdraw its poison if you have got full faith in them.
0: కనుక మొట్టమొదట మనం నమ్మకాన్ని పెంచుకోవాలి.
1: So we have to develop faith in the beginning.
0: ప్రపంచంలో ప్రతి పదార్థములను కూడాను మనము నమ్ముతూ ఉన్నాము.
1: We believe everything that is in
0: ఏదో న్యూస్ పేపర్ లో వచ్చిందంటే రష్యాలో పలాని మనిషి ఈ రకంగా చచ్చింది అనేటప్పటికీ దాన్ని నమ్ముతున్నాం మనము.
1: We rely on the daily newspaper. If anything says that someone died there in Russia, we believe it.
0: కానీ దీన్ని ఎట్ట నమ్మినాము?
1: How could you believe that?
0: ఎవరొచ్చి మనకు బోధించారు?
1: Who told you that?
0: కేవలం న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటి.
1: It is only a column in the newspaper.
0: ఈ న్యూస్ పేపర్ వల్ల వచ్చినటువంటిది మాత్రం నమ్ముతున్నాము.
1: We believe all that is said in news paper.
0: సత్య ప్రభావమైనటువంటి యొక్క ఆచరణ నుంచి అనుభూతి నుంచి వచ్చినటువంటి దాన్ని నమ్మటం లేదు.
1: We are not able to believe that which is born out of our faith, which is based on truth, based on our own experience.
0: కనుక మొట్టమొదట మనకు గుణములు పెంచుకోవాలి.
1: Therefore, we have to develop the guna or the quality.
0: ఈ గుణములు కూడాను కేవలం మన నమ్మకం నుంచినే పెరుగుతున్నాయి.
1: Virtues or guna could be developed out of faith.
0: గుణముల వల్ల మనకెంతైనా కూడా నమ్మకం అభివృద్ధి అవుతుంది.
1: And therefore, we can develop the character, the good qualities more and more.
0: కానీ మనం ఈనాడు నమ్మకాన్ని పైకి నెట్టుతున్నాము.
1: But we are brushing aside this important factor of faith.
0: నమ్మకాన్ని మనం ఏమాత్రం కూడా విశ్వసించడం లేదు.
1: In fact, we have no faith at all.
0: ఇతరుల యొక్క ప్రభావం అన్న ఇతరులు చెప్పిన మాటలు మాత్రమే నమ్ముతున్నాం మనం.
1: We are carried away by what is heard, what is said by others.
0: ఈ చెప్పిన మాటలను నమ్మి నీవు కేవలం చెడిపోతున్నావు.
1: Don't betray yourself by paying heed to others' words.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు పెంచుకోవాలి.
1: Develop self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే నీకు అన్నింటి ఎందుకు కూడా నమ్మకం ఏర్పడుతుంది.
1: With this self-confidence, you can have faith in everything.
0: కనుక విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: ప్రజలారా,
1: పీపుల్,
0: ఈనాడు లోకంలో మనకు కావలసినటువంటిది నమ్మకం.
1: What is required today in this world is faith.
0: అన్ని తనకు తెలుసు అనే ఉద్దేశంతో అహంకార పడుతుంటాడు మానవుడు.
1: Man is egoistic with the feeling that he knows everything.
0: ఈ అహంకారం అనేటువంటిది ఏమీ తెలియని వాడి యొక్క బుద్ధి యొక్క సంబంధమే.
1: Ego is because of lack of any knowledge or any information. Foolishness.
0: Foolishness, foolishness.
1: It's foolishness and foolishness.
0: కనుకనే నమ్మకం అనేటువంటిది లేకుండా నేను అన్నింటినీ నిన్ను విశ్వసిస్తున్నానంటే ఇది నమ్మకం కాదు.
1: Being faithless, you start believing the rest of the things.
0: కాన ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట నమ్మకాన్ని మనం సంపాదించుకోవాలి.
1: Therefore, every human being must cultivate this important feature of faith.
0: కానీ తను చూడనటువంటివి కూడాను నమ్ముతున్నాడు మానవుడు.
1: Man today, paradoxically, believes all that he doesn't see.
0: ఒక చెట్టు కొమ్మలు ఉంటున్నాయి.
1: With the branches of a tree.
0: కానీ ఒక కొమ్మకు ఒక కొమ్మకు రాసుకొని అక్కడ అగ్ని పుడుతూ ఉండాలి.
1: When the two branches of a tree rub against each other, because of friction, the fire emanates.
0: ఈ అగ్ని ఎక్కడ నుంచి వస్తుందది?
1: Where from the fire has come?
0: ఆ కర్ర నుంచినే వస్తుందది.
1: It is out of the branches only.
0: ఆ కర్ర నుంచి వచ్చినటువంటి అగ్ని ఆ కర్రనే కాల్చివేస్తుంది.
1: The fire that came out of the very branch would burn that branch.
0: అదే విధంగానే మానవుడి నుండి వచ్చినటువంటి అహంకారము మానవుడిని హింసిస్తుంది.
1: Therefore, ego that has taken birth in man, come out of man, will ruin him.
0: కనుక మనకు నమ్మకం అనేటువంటి దానిని మనం లేకుండా పోతే అన్నింటి ఎందుకు మనము దుష్టమైపోతాం.
1: If we are faithless, we will be failure in all aspects of life.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యావంతులారా,
1: ఎడ్యుకేటెడ్
0: విద్యాసోధకులారా,
1: బాయ్స్ అండ్ గర్ల్స్,
0: విద్యాభిమానులారా,
1: patrons of education.
0: ఈ విద్య యందు మొట్టమొదట మనకు నమ్మకాన్ని పెట్టుకోవాలి.
1: In the education to begin with, we have to develop faith.
0: Education అంటే కేవలము గ్రంథ పరిచయం మాత్రమే కాదు.
1: Education does not limit to the textual knowledge.
0: చదివి వ్రాయి నేర్చిన వారందరూ విద్యావంతులేనా?
1: Can you call a person educated for the simple reason
0: college degree పొందిన విద్యావంతుడగునా?
1: By merely attending the college, can you be an educated one?
0: తానెవరో తెలియకున్న తత్వజ్ఞానం మెచ్చుకుదురును.
1: If you don't know your true nature, how can you know the reality, the depth?
0: తానెవరో తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: We should make every attempt to know our
0: true nature. అది లేకుండా ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ ప్రయోజనం లేదు.
1: Without this self-inquiry, it is all useless to go through different texts.
0: ఇట్లాంటి ఏదైనా కొన్ని సందర్భాల యందు అందరి ప్రభావం కూడాను ప్రచారం కూడాను వింటారు.
1: On occasions like this, people will certainly listen to the
0: talk. సరే ఇక్కడి నుంచి లేచిపోతానే అంత కూడా ఏమిటో నమ్మకానికి వీలు లేనటువంటివి అని అంటారు.
1: The moment they get up and leave the hall, they forget everything.
0: ఇది కాదు మానవుని యొక్క సరి అయినటువంటి గుణము.
1: This is not the proper quality expected
0: of man. చెప్పిన విషయాలంతా చక్కగా నమ్మాలి.
1: All that is said must be believed.
0: ఆ నమ్మిన దాన్ని ఆచరణలో పెట్టాలి.
1: All that has been believed must be
0: transferred to action.
1: Having acted upon that what you heard, experience the joy. Therefore, the first that has appeared in our lifetime is faith. Whatever may happen, one has total faith in mother.
0: తల్లి ఎంత కోప్పడినా ఎంత కొట్టినా తిట్టినా కూడాను తల్లిని విశ్వసిస్తాడు.
1: Mother may be angry and she may beat, yet the child has full faith in mother.
0: కానీ ఆ తల్లి యొక్క ప్రేమ అటువంటి భద్రమైనటువంటిది.
1: That is the love of a mother.
0: తల్లి యొక్క ప్రేమ యందు ఎట్టి విశ్వాసం ఉన్నదో అట్టి విశ్వాసమే భగవంతుని యందు కూడా ఉండాలి.
1: The kind of love that we have towards our mother should be there towards God also.
0: కానీ ఇప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ఈ నమ్మకం అనేది కనిపించడం లేదు.
1: బట్ టుడే ఫెయిత్ ఇస్ మిస్సింగ్ ఎవ్రీవేర్ ఇన్ ఎవ్రీ క్వార్టర్.
0: ప్రత్యక్ష భగవంతుని చూడాలని ఆశిస్తుంటారు.
1: బట్ ఎవ్రీవన్ వాంట్స్ టు సీ గాడ్.
0: ప్రత్యక్ష భగవంతుడు అంటే ఎవరు?
1: హూ ఇస్ గాడ్ హూమ్ యూ వాంట్ టు సీ?
0: ప్రపంచంలో తెల్లవారు లేచిన మొదలు రాత్రి పరుండినంత వరకు మనకు ప్రకాశాన్ని అందించి ప్రబోధాన్ని చేసి అన్ని విధాలా ఎక్స్పీరియన్స్ అందించినటువంటి సూర్యుడు.
1: Right from dawn to dusk, the moment we get up and retire, the one that gives light is Sun God.
0: ఈ ప్రేమ అనేటువంటిది ఆ సన్లైట్ నుంచి లభించేటువంటిది.
1: Is love the light of the sun.
0: కనుకనే ఈ లైట్ ను మనం నమ్మకపోతే మనకు వచ్చేదంతా కూడా డార్క్నెస్.
1: If you have no faith in this light of love, you have to live in darkness.
0: ముగాన ఒక సమయం లోపల పరీక్షిత్ మహారాజు చెప్పాడు, శిష్యులకు బోధించాడు.
1: At one time Parikshit told his disciples,
0: kani nayana bhagavantudu ekkadunnadu?
1: Where is God?
0: Sattu sarvatra untunnadu, sarva jeevulu endu unnadu ani bodhisthaaru pillalu.
1: Elders tell us that God is everywhere in all of the beings.
0: Etta unnadu?
1: How is he?
0: Appudu aa guruvu oka 10 parts teppichestadu.
1: Then preceptor orders 10 parts to be placed there in front.
0: Prati పాత్ర ఎందుకు కూడాను కొంత జలమును చేర్చాడు.
1: అండ్ ఇన్ ఎవ్రీ కంటైనర్ సమ్ వాటర్ ఇస్ కెప్ట్.
0: ఆకాశం నందు సంచరించేటువంటి సూర్యుడు ఆ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూ వచ్చాడు.
1: అండ్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ద సన్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఇప్పుడు సన్ ఎక్కడున్నాడు?
1: నౌ వేర్ ఇస్ సన్?
0: ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపిస్తూనే ఉన్నాడు.
1: సన్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పాట్.
0: ఈ ప్రతి పాత్ర ఎందుకు కూడా కనిపించేటువంటి సూర్యుడు అది ఏ ప్రత్యక్ష పరమాత్మ.
1: దేర్ఫోర్ the reflection of the sun in every pot is the God whom you find.
0: ee vidhanga paathralu enni pettinappudiki aa paathralo jalam unchinappudu anni roopaluga kanipistuntadu.
1: Like this you may keep any number of pots with water, you will find equal number of reflections of sun.
0: aa paathra yende jalam lekundina ee yokka reflection kuda kanipinchadu.
1: When there is no water in a pot, you cannot find reflection of the sun.
0: kanukane patti deham kudanu oka paathra vantidi.
1: Therefore every body, physical body, is a pot.
0: నేను చెప్తున్నాను, దేహం అనేటువంటిది ఒక పాత్ర వంటిది.
1: భగవాన్ టెల్స్ us repeatedly that body is
0: మన వాసనలన్నీ కూడాను ఆ పాత్రలోని కేవలం పానీయములి.
1: All the vasanas, the attributes, the traits are like the water there.
0: ఆ వాటర్ లోపల ఏ యొక్క చింతలు నీ ఎందు ఉంటున్నావో అవన్నీ కనిపిస్తూనే ఉంటాయి.
1: అండ్ ఆల్ ద థాట్స్ ఆర్ దేర్.
0: ఈ యొక్క థాట్స్ డిఫరెన్స్ గా ఉండవచ్చును, కానీ జలము ఒక్కటి.
1: ద థాట్స్ మే బి ఎట్ వేరియన్స్ బట్ యెట్ వాటర్ ఈజ్ సేమ్.
0: జలం ఒక్కటే, పాత్రలు అనేకము.
1: వాటర్ ఈజ్ సేమ్ బట్ ద పాట్స్ ఆర్ మెనీ.
0: అదే రీతిగా ప్రతి దేహం కూడాను ఒక పాత్ర సమానంగా పెంచుకున్నారు విశ్వామిత్రుడు.
1: Therefore, likewise, every body is taken as a pot.
0: దేహము అనే పాత్ర లోపల వాసన అనేటువంటి జలం పెంచుకోవటం లేదు కదా. అన్ని కూడా నీళ్లు చెడ్డ భావములు ఉంటే చెడ్డ భావములే కనిపిస్తాయి, మంచి భావములే ఉంటే మంచి భావములే కనిపిస్తాయి.
1: And therefore, in this human body, the pot, when there's a water of human thoughts, when the thoughts are dirty, you find dirty reflection. When the thoughts are pure, you find clear, clean reflection.
0: కాబట్టి మంచి చెడ్డలు అన్ని కూడాను నీలో ఉన్నటువంటి ప్రభావమునే కాని పాత్రలో కనిపించేటువంటి ప్రతిబింబాలు కాదు.
1: Therefore, good and bad more or less depend on you, your own thought, nothing to do with the reflection.
0: నీ యొక్క థాట్స్ నీవు చూస్తున్నావు.
1: You know your own thoughts.
0: మరి ఒక్క థాట్ నీకు కనిపించడానికి వీలు లేదు.
1: It's not possible to know the thoughts of others.
0: కనుక ప్రతి బాధలు కూడాను ప్రతి సంతోషములు కూడాను నీ నుంచి ఆవిర్భవించేటువంటివి కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: Therefore, pain and pleasure, you are the center of pain and pleasure, not from anywhere else.
0: కనుక మొట్టమొదటి నీలోని భావం అంతా ఉన్నతమైనటువంటివిగాను పవిత్రమైనటువంటివిగాను నీవు మార్చుకో.
1: Therefore, transform all your thoughts so that they are sacred, noble and exalted.
0: ఈనాడు కనిపించేటువంటి యొక్క ప్రతిబింబాలన్నీ కూడాను అనగా పవిత్రమైనటువంటి యొక్క నవరాత్రులు ఎందు నవరాత్రులుగా కనిపించి అనేక రూపములు పెట్టి కొలువు చేస్తుంటారు.
1: డ్యూరింగ్ దిస్ నవరాత్రి సెలబ్రేషన్ వీ ఫైండ్ 9 ఫార్మ్స్ ఆఫ్ రిఫ్లెక్షన్స్ దట్ వీ అడోర్ అండ్ వర్షిప్.
0: కనుక ఈ పాత్రలో కనిపించేటువంటి ప్రతి పదార్థములు నీ ఎందున్నటువంటి భావములే కాని పరులము కానే కాదు.
1: So all that is present in this pot, the human body, belongs to you of your own making.
0: Kanuka body is like a vessel annanu.
1: Therefore body is like a vessel.
0: Mind is like a mad monkey annanu.
1: And the mind, Bhagwan says, is like a mad monkey.
0: Kabatti may mad monkey ni nevu nammavaddu. Ee malinamainatundi jalamto nindinatundi paatranu nevu nammavaddu.
1: Therefore do not too much depend on the pot. And do not too much depend on the mad monkey.
0: రెండు తనయనుండి వచ్చినటువంటివి అని తనంతాను మాత్రం నమ్మాలి.
1: These two find their origin in you only. Therefore you should have faith in yourself.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మిమ్మల్ని మీరు నమ్ముకుంటే ఎట్టి భేదములు ఎట్టి బాధలు కూడా మీకు కనిపించవు, కలిగించవు.
1: If you have faith in yourself, you will not have any problems, the pain or the suffering whatsoever.
0: లేక మీ పెద్దలు చెప్పినటువంటి విషయాలను కొన్ని విశ్వసించి దాన్ని అనుసరించడానికైనా ప్రయత్నం చేయాలి.
1: అట్లీస్ట్ యూ షుడ్ ఫాలో వాట్ ఈస్ సెడ్ బై ఎల్డర్స్ ఇన్ ఫుల్ ఫెయిత్ అండ్ అడాప్ట్ ద వేస్ సజెస్టెడ్ బై దెం.
0: ఒక సూర్యుడు సమస్త లోకములకును ఒక్కొక్కడే కనిపించు, సమస్త లోకాలు కూడాను ఒకే సూర్యుడు ఒక్కొక్కడిగా కనిపిస్తుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ సన్ ఈజ్ ఓన్లీ వన్ but each one finds his own way.
0: ఇప్పుడు ఈ టైం లో చూస్తే మనం అమెరికా లోపల సన్ రైజ్ అవుతుంటారు.
1: And at this time in America it is sunrise time.
0: మన ఇండియా లోపల ఈనాడు సన్సెట్ అవుతుంటారు.
1: But right now in India it is sunset time.
0: ఇది సూర్యుడు మునుగుతున్నాడు అని ఇండియన్స్ చెప్తారు.
1: And Indians say it is sunset.
0: సూర్యోదయం అవుతుండదని అమెరికన్స్ చెప్తారు.
1: Americans say it is sunrise.
0: ఇవి రెండు కూడా నీ వాదోపవాదంతో సెటిల్ చేయడానికి వీలు కాదు, రెండు నిజమే.
1: You cannot argue and counter-argue, no. Both are facts.
0: Samaya sandarbhalo veri veriga undavachunu.
1: It's only the time that varies.
0: Kanuka prati manavudu kodanu ee bhavalu nivu chakkaga viswasinchi dani aacharanalo pettali prayatninchali.
1: Therefore everyone should have faith in one's own conviction and then adopt and practically experience.
0: Asalu navaratrulu raavatam kaaranam emti?
1: What is the reason behind navaratri celebration?
0: Navaratri.
1: నవరాత్రి,
0: తొమ్మిది రాత్రులు.
1: 9 నైట్స్.
0: తొమ్మిది రాత్రులు అనగా ఏమిటి? తొమ్మిది గ్రహములు.
1: ద 9 నైట్స్ రిప్రజెంట్ 9 ప్లానెట్స్.
0: ఈ 9 కూడాను ఒక్కొక్క గ్రహమును ఒక్కొక్క సంబంధమైనటువంటి ఫలితంగా మీరు తీసుకోవాలి.
1: అండ్ ఈచ్ ప్లానెట్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ రిలేషన్షిప్ అండ్ ఎఫెక్ట్.
0: ఇవన్నీ మన నుండి ఆవిర్భవించినటువంటివి కానీ బయట నుంచి ఎక్కడ కూడా రావు.
1: ఇన్ ఫ్యాక్ట్ దే ఆర్ ఆల్ విత్ ఇన్ యూ, ద They are not from anywhere, from outside.
0: చెడ్డ భావం నీలో ఉద్భవించిందంటే నీ చెడ్డ భావం యొక్క ప్రభావమే.
1: It's any bad feeling, it's only you are the center of that bad feeling.
0: ఆ చెడ్డది సమాజం ఎందుకు కానీ బజారు ఎందుకు కానీ లేక పనులు ఎందుకు కానీ వచ్చినటువంటివి కాదు.
1: The bad thoughts are not the products of anybody, not given to you by anyone, external agency.
0: కాని నీ నుంచి వచ్చినటువంటివే కానీ ప్రత్యేకమైనటువంటివి కాదు.
1: The good and bad are within you, not from outside.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: కనుక మీరు ప్రతి భావములు కూడాను మీ నుంచి ఆవిర్భవించినట్టు గాని మీరు సంకల్పించుకోవాలి గాని ఇది ఎవరి నుంచినో వచ్చి మాలో చేయలేదు అని సంకల్పించరాదు.
1: క్లియర్లీ అండర్స్టాండ్ ద థాట్ అరైజెస్ ఇన్ యూ ఓన్లీ అండ్ ఇట్స్ నాట్ ఫ్రమ్ ఎనీబడీ.
0: ప్రతి మానవుడి ఎందుకును ఇలాంటి ప్రతిబింబములు ఉన్నాయి.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యూ ఫైండ్ సో మెనీ రిఫ్లెక్షన్.
0: ఇలాంటి వారి ప్రతిబింబములు కూడాను దాని ప్రతిబింబములు ఉచ్చరించి దాని ప్రతిధ్వని కూడా కలుగుతుంటాయి.
1: అండ్ యాజ్ దేర్ ఇస్ రిఫ్లెక్షన్ యూ ఆల్సో కమ్ అక్రాస్ రీసౌండ్.
0: కనుక ప్రతిబింబము, ప్రతి శబ్దము, ప్రతి ఆకారం కూడాను నీ నుంచి వచ్చినటువంటివి.
1: Therefore, reaction, reflection, resound are products of you. Reaction, reflection and resound.
0: ఈ మూడింటి యొక్క ప్రభావం కూడాను మానవుని ముడివేసి అనేక రకములుగా తబ్బిబ్బు చేస్తుంటున్నాయి.
1: దీస్ త్రీ కన్ఫ్యూజ్ మ్యాన్ రెస్పాన్సిబుల్ ఫర్ అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్.
0: కానీ ఈ మూడింటిని మొదలుపెట్టి నాలుగవ దాన్ని కొత్తగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు.
1: బట్ మ్యాన్ ఈస్ గివింగ్ అప్ దీస్ త్రీ అండ్ యూ వాంట్స్ టు డిస్కవర్.
0: అతని యొక్క తెలివితేటల యొక్క ప్రభావం అని మీరు అనుకుంటారు.
1: అండ్ వీ థింక్ దట్ మ్యాన్ ఈస్ హైలీ ఇంటెలిజెంట్ టు ఫైండ్ ద ఫోర్త్.
0: అతని యొక్క ప్రభావం ఏమీ లేదు.
1: He has got nothing to do with that.
0: ఒకదానిపైన విశ్వాసం లేకుండా పోవటము అదే అతని యొక్క ప్రభావము.
1: సిన్స్ హీ హాస్ నో ఫెయిత్ ఇన్ వన్ థింగ్, హీ ఈస్ నాట్ ఏబుల్ టు ప్రొసీడ్ అహెడ్.
0: ఒకదానిపైన నమ్మకం లేకుండా అనేక రకమైనటువంటి దాన్ని నమ్మాలంటే అది సాధ్యం కాదు.
1: Without faith in one aspect of life, you cannot have faith in the rest.
0: దైవం ఒక్కడే.
1: God is one.
0: మానవుడు ఒక్కడే.
1: Man is one.
0: ఆకారములు వేరు వేరు.
1: Forms are different.
0: ఆచరణలు వేరు వేరు.
1: Practices are different.
0: కానీ అల్పబుద్ధి యొక్క ప్రభావం చేత అనేక రకములుగా కూడా ఇవి సంచరిస్తూ ఉంటాయి.
1: It is only the thoughts that vary which is responsible for all this variation and differences.
0: Kalka ee soundu reflection reaction kodanu avu man nunchi vachinattuve kaani bayatu kaadu.
1: So reaction, reflection, this sound find their origin within ourselves.
0: Neelo oka vidhamainatuvanti phalam tinnavu.
1: Supposing you have eaten
0: a maavadi pandu tinnavu.
1: You have eaten mango.
0: Ee treepu maavadi pandu treepe vastundi gaani doskaya treepu raadu.
1: As you belch, you'll suddenly feel that of a mango, not that of a cucumber.
0: అదే విధంగా నీ ఎందు కలిగించేటువంటి యొక్క భావములు నీ ఎందు పుట్టినవి కానీ బయట నుంచి వచ్చి చేరినవి కాదు.
1: Likewise, the thoughts are born in you. They are not transported from outside.
0: బయట ప్రపంచంలో ఉన్నటువంటి దాన్ని నీవేమాత్రము చింతించవద్దు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దాట్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ విల్ నెవర్ బోర్న్.
0: నీవు ఆవిర్భవించినటువంటి సత్యభావాన్ని నీవు తప్పక అనుసరించాలి.
1: యూ షుడ్ ఫాలో యువర్ ఓన్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్.
0: కనుక మానవునికి ఈ నవరాత్రులంతా వచ్చేదంతా కూడాను నవ విధములైనటువంటి శక్తులను తనకు చూపించే నిమిత్తమై వస్తున్నాయి.
1: ద నవరాత్రి సెలబ్రేషన్ ఇస్ మెంట్ టు షో యూ ద 9 ఫార్మ్స్ ఆఫ్ పవర్ టు మ్యాన్.
0: కనుక మనం నవరాత్రులు ఎందుకు నేర్చుకోవాల్సింది ఏకాత్మభావము.
1: వాట్ వీ హావ్ టు లెర్న్ డ్యూరింగ్ నవరాత్రి ఈజ్ ద ఫీలింగ్ ఆఫ్ వన్నెస్.
0: నవరాత్రి ఎందుకు కూడాను నవ విధములైనటువంటివి కనిపించినప్పటికీ నవ విధములైనటువంటి శక్తిలో ఒక్కటే భావము, ఒక్కటే సత్యము.
1: దో దేర్ ఆర్ 9 ఫార్మ్స్ ఆఫ్ పవర్ బట్ ద ట్రూత్ ఈజ్ వన్, ద సోర్స్ ఈజ్ వన్.
0: కనుక నవ విధములైనటువంటి యొక్క భూతములు నిన్ను అనేక రకములుగా కూడా పీడిస్తూ వస్తున్నాయి.
1: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఆర్ 9 ఫోర్సెస్ దట్ విల్ ఇఫ్లిక్ట్ మ్యాన్.
0: ఈ భూతములంటే ఏమిటని?
1: What are those forces?
0: వీటికి మారు పేరు ఆత్మ అని పిలుస్తూ వచ్చారు.
1: And the other name of them is ఆత్మ.
0: ఆత్మ అనగా
1: ఆత్మ మీన్స్
0: నాలుగు భూతముల యొక్క ప్రభావం యొక్క ఏకత్వమే.
1: ఇట్ ఈస్ ది వన్నెస్ కాంబినేషన్ ఆఫ్ ది ఫోర్ ఆఫ్ ది ఆస్పెక్ట్స్.
0: ఆత్మ ఎక్కడ చూసినా ఉంటుండాలి.
1: ఆత్మ ఈజ్ ఎవ్రీవేర్.
0: ప్రపంచం సర్వత్రా కనిపిస్తూనే ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ ఓవర్.
0: ఒక మానవుని ఎందు మాత్రమే కాదు.
1: Not limited to man
0: alone. ఒక జీవుని ఎందు మాత్రమే కాదు.
1: Not a single being.
0: ఎక్కడ చూసినా అక్కడంతా కూడా ప్రతిబింబం కనిపిస్తుంటాది.
1: You find this Atma everywhere, wherever you sir.
0: నీవు నడుస్తూ ఉంటే
1: as you walk
0: నీ వెనుక సూర్యుడు ఉదయిస్తుంటాడు.
1: And you find sunrise behind.
0: ఆ సూర్యుడి యొక్క ప్రతిబింబము నిన్నే అడ్డం చేస్తుంది. ఉంటుంది.
1: అండ్ ద వెరీ షాడో విల్ కమ్ ఇన్ యువర్ వే.
0: ఆ సూర్య ప్రతిబింబము నిన్ను చాలా పెద్దదిగా భావిస్తూ వస్తుంటుంది.
1: అండ్ ద వెరీ షాడో ఈజ్ లాంగర్ బిగర్ దాన్ యువర్ సైజ్.
0: సూర్యుడు పెరుగుకొలది నీ ప్రతిబింబం తరుగుతూ వస్తుంది.
1: యాజ్ విత్ సన్ రైజ్ మోర్ అండ్ మోర్ ది షాడో డిక్లైన్స్.
0: కానీ సమత్వమైనటువంటి యొక్క మధ్య స్థానంలోకి వచ్చేటప్పటికి నీ ప్రతిబింబం నీ కాడ కింద పడిపోతుంది.
1: But at the right time you find the shadow right under your feet in the midday.
0: Anaga nee ahankaram periginadi ippudu samatramlo vachinappudiki adi ilinamaipothundi.
1: Therefore when once you develop this equanimity the ego will be under check right under your feet.
0: Kanuka ee ego anaga ahankaramanu visarjinchi manu aatmatvamlone manu ekatvanni chudali.
1: Therefore you have to give up ego immediately and proceed by the principle of the self.
0: Ekam sat vipra bahudavadanti.
1: The truth is one which has been interpreted in various ways.
0: Ekam eva advitiyam brahma.
1: God is one not two, the one without the second.
0: Kanuka okkade bhagavantudu.
1: God is only one.
0: Nee okkade untunte nee pratibimbalu rendu kanipinchavu.
1: When you are only one here you cannot have two reflections.
0: కనుక నీకు అనేక రకమైనటువంటి యొక్క భావం కనిపించినప్పటికీ ఇది నీ భావంలో ఉన్నటువంటి పొరపాట్లే కాని సృష్టి యొక్క పొరపాటు కాదు.
1: సో మిస్టేక్స్ లై విత్ అవర్ థాట్స్ విత్ ఇన్ నథింగ్ టు డూ విత్ గాడ్.
0: ఈ విధంగా మనము ప్రతి దాన్ని కూడా ఏకత్వంగా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ది అండర్లయింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ ఆఫ్ అవర్ యాక్టివిటీ.
0: కనుక నీవు ప్రతి దాని ఎందుకు నమ్మకం కావాలి.
1: Therefore in every aspect we should develop faith.
0: నీ ఎదుటి వ్యక్తి కూడాను చాలా మంచివాడు మంచివాడు మంచివాడు అని చెప్పు నిప్పో.
1: You have to think everyone good, the other person too.
0: కనుక అతను నన్ను కొట్టేకి వచ్చాడు అనుకున్నా అది కూడా నీ ప్రతిబింబమే.
1: If you think that other man is advancing towards you to beat you, well, that figure is also your own reflection.
0: కనుక నీ రిఫ్లెక్షన్ రియాక్షన్ తీసుకుంటూ నీ కంట్రోల్ చేసుకుంటూ రావాలి.
1: You must exercise a control over these three factors, reaction, reflection,
0: and self. Adhe atmagrahamu, atmabhimanamu, atmasaktai.
1: That's what it is, the self-control and it is self-respect.
0: Tanaku self-control lekunda potam chethani, self-satisfaction lekunda potundadi.
1: As he has no self-control, he is not having self-satisfaction.
0: Ee self-satisfaction kavalante mottamotta self-control cheyali.
1: Therefore, in order to have self-satisfaction, you should have this self control.
0: నాకున్నది ఒకటే ప్రాణం కాదంటే రెండు ప్రాణాలు లేవు.
1: In fact life is only one, there cannot be the second.
0: ఆ ఒకటే ఒక దానినే చూపుతుంది గాని రెండు దానిని చూపడు.
1: The life is only one, the non dual, the one without the second.
0: కనుక ఏకాత్మ భావాన్ని నీవు పెంచుకుంటూ పో.
1: Develop the spirit of oneness more and more.
0: అనేకత్వమైనటువంటి ఏకాగ్రతను నీవు పెంచుకోకపోవద్దు.
1: Do not entertain the thoughts based on plurality or multiplicity.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Nee ekatma swarupani.
1: I am only one.
0: Naakunnadi okate heart.
1: I have only one heart.
0: Rendu heart levu.
1: I don't have two hearts.
0: Rendu heart vachindatunte tatchame inke edo hospitalu chestaru.
1: When you have two hearts, well, you should be taken to the hospital.
0: Adi dosham yokka prabhavamu.
1: It is a mistake there, something wrong.
0: Rendu atma lekunda okhe bhavam untame adi nijamainatunte yokka satyam.
1: The truth is only one, the feeling of oneness which has to be safeguarded.
0: Kanuka truth satyam anetundi dani nu anusaristhu po.
1: So follow the truth continuously.
0: Satyanni nu anusaristhu poyinappudu aa satyam yokka pratibimbame ee kanipistu untuntadi.
1: When you follow the truth you will find the reflection of the very truth.
0: Neeku unnadi prema okkate.
1: The only one love.
0: Rendu premalu levu.
1: There cannot be two.
0: Kaani aneka premalu neelo unnattuga kanipistu untadi.
1: But you feel that love is many, no.
0: కాని అన్ని ప్రేమలు ఉండినట్టుగా కనిపించడము నీ యొక్క సంకల్ప ప్రభావమే కాని సహజం కాదు.
1: యు అస్యూమ్ దట్ దేర్ ఆర్ మెనీ ఫార్మ్స్ ఆఫ్ లవ్, ఇట్ ఇస్ ఓన్లీ ది ఎఫెక్ట్ ఆఫ్ యువర్ ఓన్ థాట్.
0: కనుక విద్యార్థులారా, ఆధ్యాత్మిక విషయం మీరు చక్కగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి.
1: స్టూడెంట్స్ మేక్ ఎవరీ అటెంప్ట్ టు అండర్స్టాండ్ స్పిరిచువాలిటీ క్లియర్లీ.
0: నేను ఏకాత్మనే.
1: ఐఎమ్ ఓన్లీ వన్ సింగిల్ సెల్ఫ్.
0: నేను ఉన్నటువంటి ఒక్కనే.
1: I am only one.
0: ఇవన్నీ కేవలం బంధుత్వంతో చేరినటువంటివి.
1: All the rest are around me because of this relationship.
0: కన్న తల్లి గాని కన్న తల్లి గాని
1: ఏదో మాధ
0: కట్టుకున్న భార్య కాని
1: or the wife
0: కట్టించినటువంటి కుమారుడు కాని
1: or the son
0: ఇవన్నీ కూడా నీ నుండి వచ్చినటువంటివి కాని ప్రత్యేకంగా కల్పించినటువంటివి కాదు.
1: They are all because of your own relationship. That's all, nothing different from that.
0: ఈ రిలేషన్ అనేటువంటిది కూడా నేషన్ లో పోల్చుకుంటున్నారు.
1: This relationship, it can be compared to that of a nation.
0: Kanuka ee relationship manu emmatra kuda nammakoddu.
1: So you cannot go by this sort of relationship.
0: నీ యొక్క రియల్ నేషన్ దాన్ని నీవు నమ్ము.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద రియల్ నేషన్ దట్ ఇస్ యువర్ సెల్ఫ్.
0: నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు నమ్ము.
1: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: బయట ఉన్నటువంటి దాన్ని ఏమాత్రం నీవు నమ్మనది.
1: Don't go by anything that's outside.
0: దైవం మాత్రం సర్వత్రా ఉంటున్నాడు.
1: But God is everywhere.
0: సర్వత పాణిపాదం తసర్వతోషి శిరోముఖం సర్వత స్మృతిమల్లోకి సర్వమావుతిష్టతి.
1: You find God's feet, God's hands, God's heads everywhere spread all over.
0: సర్వత పాణిపాదం.
1: You find his feet and hands.
0: తత్ సర్వతోషి శిరోముఖం.
1: And his head and ears and the face all
0: సర్వత
1: over.
0: సర్వత స్మృతిమల్లోకి సర్వమావుతిష్టతి.
1: God is present in the entire universe. He has installed.
0: కేవలం నీ యొక్క భ్రమల చేతని ఇవన్నీ అనేక రకంగా కనిపించుకుంటున్నావు.
1: Because of mistaken identity or illusion, you think of duality, embodiments of love. Embodiments of love.
0: ఈ ప్రేమ నీ యందు ఉన్నది కానీ పరులో యందు లేవు.
1: The love is within you. Cannot expect it from outside.
0: ఎవరిపైన ప్రేమ వారికి ఉండవచ్చును.
1: You may have love towards somebody.
0: ఆ ప్రేమ యొక్క ప్రతిబింబాన్ని నీవు ప్రత్యక్షంగా కనిపించవచ్చును.
1: And you may find the reflection of the love in front.
0: కనుక ఇది ప్రత్యక్షంగా కనిపించేటువంటి యొక్క రిలేషన్స్ ఏ కానీ ప్రత్యక్షం కాదు.
1: ఆల్ ద లవ్ దట్ యు ఫైండ్ ఎక్స్టర్నల్లీ యూ ఫీల్ సో ఆర్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్.
0: నీవు ప్రేమిస్తుండేటువంటి అంతా కూడా నీ యొక్క రిఫ్లెక్షనే.
1: ఆల్ దట్ యు లవ్ ఈజ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్.
0: ఈ రిఫ్లెక్షన్ నీవు ప్రేమించుకుంటూ నేను ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకోవటం ఇది పెద్ద పొరపాటు.
1: వెన్ యూ లవ్ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ అండ్ బిగిన్ టు ఇమాజిన్ దట్ యూఆర్ లవింగ్ సంబడి ఎల్స్
0: హీజ్ మై ఫ్రెండ్ అంటారు.
1: This is a mistake. You say this, I like it.
0: He is my friend, antaru.
1: You say he is my friend.
0: Friend evaru?
1: Who is a friend?
0: Friend okkade.
1: There is only one friend.
0: Daivam okkade nee yokka friend.
1: God is only your friend.
0: Athane nee yokka nijamainatundi mitruniga bhavinchali.
1: God is your true friend.
0: Atuvanti nijamainatundi friend neeku etti mosamulu cheyadu.
1: A true friend, God, will never betray.
0: కాని కొన్ని సందర్భాల్లో నీవే అటువంటి నిజమైన మిత్రుడిని సందేహిస్తున్నావు కాని నిజమైన మిత్రుడిని నిన్ను సందేహించడు.
1: God, the true friend, will never doubt you, but you are doubting your true friend, God himself.
0: కనుక ఇది నీలో కలిగేటువంటి యొక్క మార్పులే గాని దైవంలో ఎట్టి మార్పులు లేవు.
1: All changes are there in you, but not in God.
0: కనుక దైవం ఎప్పుడు కూడా నువ్వు ఏకాత్మభావమే.
1: God is always one with the same.
0: అటువంటి ఏకాత్మ భావం కలిగినటువంటి యొక్క దైవాన్ని నీ మిత్రుడిగా తీసుకో.
1: Have that non-dual God, only one, as your true friend.
0: ప్రపంచంలో చూసిన అన్ని కూడా మనకు మిత్రులుగానే వస్తుంటారు.
1: Thereafter you will find friends everywhere in this world.
0: అసలు నీకు శత్రువే లేడు లోకంలో.
1: In fact, there is no enemy to anybody in this world.
0: ఎక్కడ నాడు ఇంకా రెండో వాడు?
1: Where is the second one?
0: రెండో వ్యక్తి ఉన్నప్పుడే కదా అది నా శత్రువు అంటావు.
1: When there is a second, you can say, call him friend
0: or a foe.
1: There is no second person.
0: అన్ని కదిలిపోయే మేఘాలే.
1: All are like passing clouds.
0: కనుక ఇట్టి కదిలిపోయేటువంటి దాన్ని నీవు విశ్వసిస్తున్నావు.
1: You rely on this passing
0: cloud. నిశ్చలమైన నిర్మలమైన నిస్వార్థమై ఉండేటువంటి ఒక దైవత్వాన్ని నీ విశ్వసించలేకపోతున్నావు.
1: You are not able to believe that unsullied, unpolluted, blemishless divine love.
0: అటువంటి divine love.
1: That is divine love.
0: కాని ఈ డివైన్ లవ్ ని మర్చిపోయి.
1: You are forgetting the divine love.
0: Deep wine.
1: You are completely గాఢంగా
0: త్రాగినటువంటి దానిని నువ్వు విశ్వసిస్తున్నావు.
1: You are totally intoxicated with this deep wine.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: దైవత్వాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే.
1: If you want to know God.
0: మీరు ఏకాత్మ భావాన్ని పెంచుకోండి.
1: Develop this feeling of oneness.
0: అప్పుడే మీకు దైవత్వం సూటిగా కనిపిస్తాడు.
1: Then you can see God straight face to face.
0: ప్రత్యక్షంగా కనిపిస్తాడు.
1: You will see his manifestation.
0: ఈ ప్రత్యక్షంగా కనిపించేటువంటి దేవుడు మొట్టమొదటి దేవుడు సూర్యుడే.
1: The first God whom you see is sun himself.
0: దీనిని వేద పురుషులందరూ కూడా చేరి ప్రత్యక్ష దేవుడు అనగా గాయత్రిలో తెలిపినటువంటి యొక్క దేవుడే సూర్యుడే.
1: Therefore the Vedic scholars praise God in the form in the name of sun.
0: ee sun anetunte vaadu ee yokka pratyekshamainatunte yokka bhagavantude.
1: Therefore sun is God manifested.
0: ee daivam anetunte danni you friend ga bhavinchu talliga bhavinchu talliga bhavinchu ee vidhanga nannu ee bhavinchuko.
1: You may consider God as your mother or father or your friend in whatever form.
0: Tameva mata cha pitatvameva. తమేవ బంధుశ్చ సఖత్వమేవ తమేవ విద్యా ద్రవిడం సమేవ తమేవ సర్వం మమ దేవ దేవ.
1: ఓ గాడ్, యు ఆర్ మై మదర్, యు ఆర్ మై ఫాదర్, యు ఆర్ మై బ్రదర్, యు ఆర్ మై రిలేషన్, యు ఆర్ మై వెల్త్, యు ఆర్ మై ఎవ్రీథింగ్.
0: ఎవ్రీథింగ్ ఈజ్ దివే,
1: ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్.
0: అటువంటి దానిని మనం వదిలిపెట్టి
1: వీఆర్ గివింగ్ అప్ దట్ సీక్రెట్
0: తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి యొక్క దీనిని మాత్రమే పట్టుకుని మనం పీడిస్తున్నాము.
1: వీఆర్ గోయింగ్ బై ద టెంపరీ ఫ్లీటింగ్ ప్లెజర్స్.
0: ఎవరు మనకు శాశ్వతమైనటువంటి వారు?
1: హూ ఇస్ పర్మనెంట్?
0: ఎవరు లేరు.
1: నో వన్ ఇస్ పర్మనెంట్.
0: అసలు నీవే నీకు శాశ్వతం కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ ఆర్ నాట్ పర్మనెంట్.
0: నీకు శాశ్వతమైనటువంటి ఫ్రెండ్ ఎక్కడ చిక్కుతాడు?
1: దెన్ హౌ కెన్ యూ థింక్ ఆఫ్ ఎ పర్మనెంట్ ఫ్రెండ్?
0: కనుక నీకు పర్మనెంట్ ఫ్రెండ్ అనేటువంటి లోకంలో ఒక్కడే, అతనే దైవము.
1: There's only one permanent friend, God Himself.
0: Kanuka meeru nijamainatundi premanni kaligottu anante,
1: in order to develop true love,
0: nijamaina premanu meeru telusukovalanukunte,
1: if you want to know the true love,
0: daivanni visvasinchandi,
1: have faith in God.
0: Aa daivam yokka prema chelinchetundi kaadu.
1: The divine love is unwavering.
0: ఎప్పుడు కూడా నువ్వు భరించేటువంటి దేది?
1: It is always constant and eternal.
0: ఎన్ని బాధలు పెట్టినప్పటికీ అతను నీవాడే.
1: Whatever the suffering you may undergo, but God
0: నీవు
1: belongs
0: అతని
1: to
0: వాడవే.
1: And you belong to Him.
0: కనుక నీవు అతని వాడు, అతను నీవాడే. ఇక రెండో మూడో వాడు లేనే లేడు.
1: God belongs to you. You belong to Him. There is no third person between you.
0: మూడో పదార్థం జగత్తులో కనిపించనే కనిపించదు.
1: There is nothing like the third object or third person.
0: ఎక్కడ ఉంది మూడవది?
1: Where is the third one?
0: అన్ని భ్రమలే.
1: All illusion.
0: ఈ క్లాస్మేట్స్ అని అంటారు.
1: You say classmates.
0: కానీ స్పోర్ట్స్ మేన్స్ అంటే అంటారు.
1: అండ్ యూ సే యువర్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్స్.
0: కానీ ఎవరు నీకు ప్రక్కన లేరు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ నో వన్ ఇస్ బిసైడ్.
0: నీకు ఒక్కడే నీవు.
1: యు ఆర్ ఆల్ అలోన్.
0: నిన్ను నీవే భరించుకుంటున్నావు.
1: అండ్ యు హావ్ టు బేర్ ఆల్.
0: నిన్ను నీవే విశ్వసించుకుంటున్నావు.
1: హావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్.
0: అప్పుడే నీకు సరైనటువంటి సత్యం గుర్తించడానికి వీలవుతుంది.
1: దెన్ ఇట్స్ పాసిబుల్ టు నో ద ట్రూత్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ప్రేమను మాత్రం మరవకండి.
1: నెవర్ ఫర్గెట్ లవ్.
0: ప్రేమ భగవంతుని యొక్క స్వరూపమే.
1: అండ్ లవ్ ఈజ్
0: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
1: లవ్ ఈజ్ గాడ్. లివ్ ఇన్ లవ్.
0: అప్పుడే నీకు సరి అయినటువంటి తత్వం అర్థమవుతుంది.
1: దెన్ యూ విల్ నో ద ట్రూ నేచర్.
0: ఎవరేమి చెప్పినప్పటికీ నీవు వారి మాటలు వినదక్కర్లేదు.
1: పీపుల్ మే టాక్ ఇన్ సెవెరల్ వేస్, నెవర్ బి క్యారీడ్ అవే.
0: ఎవరో వచ్చి నీకు ఇది పుష్పము అని చూపిస్తాడు.
1: Someone comes and says, here is a flower.
0: కాని ఇంకొకరు వచ్చేసి ఇది పుష్పం కాదు.
1: Someone says, this is not a flower.
0: ఇది ఫ్లవర్ పెట్టడానికి పెట్టినటువంటి ఒక అల్లిక.
1: This is only a mat on which you have kept the flower.
0: అల్లికగా భావించుకోవచ్చును, ఇది పుష్పంగా భావించుకోవచ్చును, కానీ రేఖలు ఎన్ని ఉన్నాయి?
1: But this is a flower with so many petals.
0: కనుక నీవు రేఖలు మాత్రమే నీవు విశ్వసించుకోకుండా పూలు మాత్రమే విశ్వసించి నీ ఒక్కటే ఒకటి, నేను ఒక్కటే నాకు నా హృదయాల్లో.
1: There may be many petals. But there is only one flower, that the flower of your heart, which is only one.
0: Kanuka meeru ye vidhamaina petti namakanni pettukunna daivam vishayanni matram namakam chedagottukogandi.
1: Never lose faith in God under any circumstances.
0: Ore nee pichiga bayi cheyutunnavara, nee tappuga nee payanam chestunnavu ani nee tallidallu kuda cheppochu.
1: Sometimes even parents may say you are proceeding in a wrong way, in a mad way.
0: Naaku daivame bhagavantudu.
1: Yes, God is my father.
0: నా ఫ్రెండ్ నా భగవంతుడు.
1: And my father is God.
0: నా ఫ్రెండ్ నా భగవంతుడు.
1: And my friend is my God.
0: ఈ ఫ్రెండ్ అంటే ఎవరని?
1: Then who is your friend?
0: ఎవరు కాదు. నీ ఫ్రెండ్ ఎవరో వాడే నీ ఫ్రెండ్.
1: The true friend is God only, no other person.
0: మానవత్వంతో కూడినటువంటి ఏది కూడా మనకు నిజమైనటువంటి మిత్రుడు కాదు.
1: Therefore, that with this human element can never be your true friend.
0: తల్లిని నీవు ప్రేమిస్తుంటావు.
1: You love your mother.
0: కానీ తల్లి దేనివల్ల తల్లి?
1: హౌ డు యూ కాల్ హర్ యువర్ మదర్?
0: నీకు ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేసింది కనుకనే నీకు తల్లి.
1: బికాస్ షీ హాస్ గివెన్ బర్త్ టు యూ అండ్ షీ హాస్ ఫాస్టర్డ్ యూ, సో షీ ఈజ్ యువర్ మదర్.
0: నిజంగా నీకు పెంచి పెద్దనే చేయకపోతే ఈ తల్లి ఎవరని చెప్పగలవు?
1: ఆర్ ఎల్స్ హౌ డు యూ సే దట్ షీ ఈజ్ యువర్ మదర్?
0: నిన్ను కన్నది కాబట్టి ఆమె తల్లి.
1: బికాస్ యూ ఆర్ బోర్న్ టు హర్ యూ సే షీ ఈజ్ యువర్ మదర్.
0: నీకు టీచ్ చేస్తున్నాడు కాబట్టి అతను టీచర్.
1: బికాస్ సో అండ్ సో ఈజ్ టీచింగ్ యూ.
0: అతనే నీ గురువు.
1: అండ్ ఈజ్ యువర్ టీచర్.
0: గురువు, టీచరు, తండ్రి అనేటువంటిది నీవు కొన్ని అనుభవాన్ని బట్టి నీవు చెప్తున్నావు, కానీ నిజంగా అవి సరైనటువంటివి కాదు.
1: సో యూ సే వన్ ఈజ్ ఎ టీచర్, అదర్ వన్ ఈజ్ అ ఫాదర్, బేసింగ్ ఆన్ ద రిలేషన్షిప్ అండ్ బేసింగ్ ఆన్
0: కలివిస్తుంటాయి పోతుంటాయి.
1: ఆన్ దట్ వాట్ యూ సీ, వాట్ ఈస్ కాన్స్పిక్యువస్.
0: ఇది సినిమాలో తెరపైన కనిపించేటువంటి బొమ్మలు అది.
1: దే ఆర్ ఆల్ లైక్ పిక్చర్స్ ఆన్ ద స్క్రీన్.
0: కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: సో డోంట్ గో బై ది పిక్చర్స్ విచ్ మూవ్ ఆన్.
0: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
1: హ్యావ్ దట్ పిక్చర్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
0: దానిని నీవు ఏనాడు కూడా మార్పు చేసుకోవద్దు.
1: నెవర్ చేంజ్ దట్ ఇంప్రింటెడ్ పిక్చర్.
0: దృఢమైనటువంటి విశ్వాసంతో నీవు దానిని పెంచుకో.
1: విత్ స్ట్రాంగ్ ఫెయిత్ రిలై ఆన్ దట్ పిక్చర్ ఇంప్రింట్.
0: అప్పుడే నీకు దైవం నీకు కనిపిస్తాడు.
1: Then you will be able to visualize God.
0: నీవు మర్చిన నీవు మరణించిన అతను మర్చేటువంటి వాడు కాదు.
1: You may forget or you may die, but the true friend will never forget you.
0: అతనే దైవము.
1: The true friend is God.
0: కనుక దైవం. కనుక నీవు ఈ స్క్రీన్ బట్టి నీవు ఏమాత్రం ప్రయత్నం చేయవద్దు.
1: So don't go by the pictures which move on.
0: నీ పిక్చర్ నీ హృదయంలో ఉంటుండాలి పవిత్రంగా.
1: Have that

0: die, but the true friend will never forget you.
1: అతనే దైవము.
0: The true friend is God.
1: కనుక దైవాన్ని నీవు తండ్రిగా పెంచుకోండి.
0: So consider God as your friend.
1: అప్పుడే నీవు అతను ఒకటైపోతారు.
0: Then you and he become one.
1: ప్రేమ స్వరూపులారా.
0: Embodiments of love.
1: లోకములో అనేక మంది ప్రజాత్వాన్ని పెట్టుకుని.
0: In this world there are many misinterpretations.
1: అనత్తాల్లో పడి.
0: And they're confused.
1: యథార్థాన్ని మర్చిపోతున్నారు.
0: And they've forgotten the reality.
1: కనుక యథార్థం అనేటువంటి దైవం ఒక్కడే నీ ఫ్రెండ్.
0: The reality is the divinity.
1: అతనే నీ తండ్రి. అతనే నీ తల్లి. అతనే నీ మిత్రుడు.
0: So the reality is the divinity. God is your friend. God is your mother. God is your father.
1: అదే భగవద్గీతలో తమేవ మాతా చెప్పితాత్వమేవ.
0: That is what is said in the scripture. That God is your father. Is your relationship and a friend?
1: తమేవ సర్వం మమ దేవ దేవ.
0: And everything is divine. Everything is God.
1: అలాంటి భావాన్ని నువ్వు పెట్టుకో. ఎప్పటికీ నీకేమాత్రము మార్పు రాదు.
0: That feeling should be center of your life. Then there will be no change.
1: ఇట్టి ఏకాత్మ భావాన్ని నువ్వు విశ్వసించుకుంటే అన్ని విధమైనటువంటి ఏకాత్మము నీలో ప్రారంభమవుతుంది.
0: If you have got that feeling of oneness,
1: నీవే మరొక విధమైనటువంటి ఆదర్శప్రాయుడిగా మారుతావు.
0: Then you will be an ideal to the world.
1: కనుక ఐడియల్ మ్యాన్ గా నీవు తయారు కావాలి.
0: యూ షుడ్ బి అన్ ఐడియల్ మ్యాన్.
1: నీవు ఒక ఫ్రెండ్ అనుకుంటే మార్పు చెందినటువంటి ఫ్రెండ్ అనుకోవాలి.
0: ఇఫ్ యూ హ్యావ్ ఎ ఫ్రెండ్ దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ హిమ్.
1: కనుక నీవు అట్టి మార్పు చెందినటువంటి ఫ్రెండ్ గా నీవు తయారు కా.
0: యూ బీ ఎ చేంజ్లెస్ ఫ్రెండ్.
1: నీకు మరణం లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో డెత్.
1: నీకు శిక్ష లేదు.
0: There's no punishment.
1: నీకు ఏ విధమైనటువంటి బాధలు ఉండవు.
0: Then there will be no pain.
1: నీవు నీవుగానే ఉంటావు.
0: You remain yourself eternally.
1: ఎవరైనా నీవు ఎవరయ్యా అంటే.
0: If anyone asks you who are you?
1: I am I. I am I. I am I.
0: Give the answer. I am I. I am I.
1: నేను పలాని వాడిని అని కూడా చెప్పుకోకూడదు.
0: Never say I am so and so.
1: I am I.
0: I am I.
1: నేను నేనే.
0: I am I.
1: ఈ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఏకాత్మ భావం ఎవరు సంపాదించుకుంటారో వాడే నిజమైన తల్లిడు.
0: దిస్ ట్రూ ఐడెంటిటీ విత్ ది సెల్ఫ్ ది ఐ ఈజ్ ద ప్రాపర్ కరెక్ట్ ఆన్సర్.
1: కనుక ఇక రేపు నాడు నుంచి దీనికి తెలియనటువంటి వివరములంతా చక్కగా బోధిస్తాను.
0: ద ఫాలోయింగ్ డేస్ టు కమ్ భగవాన్ విల్ ఎక్స్ప్లెయిన్ అస్ అలాంగ్ దీస్ లైన్స్.
1: కనుక మీ గురువు కానీ మీ దేవుడు కానీ ఒక్కడే కానీ రెండు మూడు లేవు.
0: Either your guru, preceptor or God, only one, there are not many.
1: నీవు పలాని వాడు నాకు గురువు అని అనుకుంటావు.
0: యూ థింక్ సో అండ్ సో ఇస్ యువర్ గురు.
1: అతను టెంపరీగా వచ్చినటువంటి వాడే.
0: ఈజ్ ఓన్లీ టెంపరీ, దట్స్ ఆల్.
1: కానీ నీ గురువు అనేటువంటి వాడు శాశ్వతమైన వాడు కాదా?
0: బట్ డోంట్ యూ థింక్ దట్ యువర్ గురు ఈజ్ పర్మనెంట్?
1: అతను కొన్ని దినంలో మార్పు చెందుతాడు.
0: అండ్ యూ థింక్ ద అదర్స్ గురు?
1: అప్పుడు నీ గురువు ఎవరు?
0: దెన్ హూ ఈజ్ యువర్ ట్రూ గురు?
1: ఇవంతా కూడా పిచ్చి పిచ్చి భావన లే.
0: All your imagination.
1: నిజమైనటువంటి గురువు దైవం ఒక్కడే.
0: ద ట్రూ గురు is only God himself.
1: అది దైవత్వాన్ని పుట్టి నీవు విశ్వసించు.
0: హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఆ నమ్మకాన్ని నీవు పెంచుకో.
0: డెవలప్ దిస్ ఫెయిత్ మోర్ అండ్ మోర్.
1: అప్పుడే నీ మనుషుడిగా మారగలడు.
0: దెన్ ఓన్లీ యూ కెన్ బి ట్రూ హ్యూమన్.
1: దైవం మనుషు రూపేనా.
0: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
1: అంతేగాని ఇంకొక రూపం ఇంకొక రూపం కాదు.
0: Is no other form different from the human form.
1: కనుక మీరు మిమ్మల్నే మీరు దేవుడిగా మిమ్మల్నే మీరు భక్తుడిగా మిమ్మల్నే మీరు దాసుడిగా మిమ్మల్నే మీరు మీరుగా భావించుకోండి.
0: Consider yourself divine. Have this feeling, I am I. Nothing to do with any other thought.
1: ఈ భావంలో మీరు జీవిస్తూ రండి. తప్పక దైవత్వము మీలోనే ఆవిర్భవిస్తాడు.
0: Let you carry on this life sojourn with this conviction, then you will be blessed.
1: నువ్వు ఎక్కడ కూడా బయట ఉన్నాడనేటువంటి కింద ఆ దృష్టిని నీవు మార్చుకోవద్దు.
0: నెవర్ కన్సిడర్ దట్ గాడ్ ఈజ్ అవుట్ సైడ్.
1: గాడ్ ఎప్పుడు కూడా అవుట్ సైడ్ లేడు.
0: గాడ్ ఈజ్ నెవర్ అవుట్ సైడ్.
1: గాడ్ ఈజ్ ఇన్ సైడ్.
0: గాడ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ సైడ్.
1: ఎప్పుడు నీలోనే ఉన్నాడు.
0: ఈజ్ దేర్ విత్ ఇన్ యూ కంటిన్యూ.
1: నీ యొక్క ప్రతిబింబమే భగవంతుని యొక్క ప్రతిబింబం.
0: And the very reflection is the reflection
1: of God. Reaction is Bhagavad Gita's reaction.
0: Your reaction is divine reaction.
1: Your resound is Bhagavad Gita's sound.
0: Your resound is God's sound.
1: కాబట్టి అన్ని కూడా భగవంతు.
0: సో ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
1: భగవంతుని ఎన్ని ఆటలు ఆడించి ఎన్ని పాటలు పాడించి ఎన్ని విధమైన నాటకం ఆడినప్పటికీ భగవంతుడు ఒక్కడే.
0: గాడ్ ఈజ్ ద డైరెక్టర్ ఫర్ ఆల్ ద ప్లే ఫర్ ద మ్యూజిక్ దట్ గోస్ ఆన్ ఇన్ దిస్ వరల్డ్.
1: పేరు ఎన్నైనా పెట్టుకోండి.
0: You may give any name.
1: ఆ నేముల వల్ల ఏమాత్రం మార్పు రాదు.
0: The names will not bring in any change.
1: నేములు ఎన్నెక్కడ ఉండబడిని వ్యక్తిత్వం ఒక్కటే.

0: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
1: స్టూడెంట్ ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్,
0: విద్యాబోధకులారా, విద్యాభిమానులారా,
1: టీచర్స్ అండ్ పేట్రన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: విద్యయే మానవులకు సౌందర్యం.
1: ఎడ్యుకేషన్ ఈజ్ బ్యూటీ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
0: విద్యయే మానవులకు గుప్త ధనం.
1: ఎడ్యుకేషన్ కన్ఫర్స్ సీక్రెట్ వెల్త్ ఆన్ ఎవ్రీ ఎడ్యుకేటెడ్ పర్సన్,
0: మానవులకు కీర్తి సుఖభోగములను అందించినది కూడాను విద్యయే.
1: ఇట్ ఈస్ అగైన్ ఎడ్యుకేషన్ విచ్ గెట్స్ నేమ్, ఫేమ్, జాయ్ అండ్ హ్యాపీనెస్.
0: విద్య గురువులకు గురువు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ టీచర్ ఆఫ్ టీచర్స్.
0: విదేశములు వెళ్ళినప్పుడు మానవులకు ఒక బంధువు వంటిది విద్య.
1: ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ ఫ్రెండ్ ఫర్ ఎ మ్యాన్ హూ గోస్ అబ్రాడ్.
0: విద్య మరొక నేత్రం.
1: ఎడ్యుకేషన్ ఈజ్ వన్ మోర్ ఐస్.
0: రాజులతో పూజింపబడినటువంటిది కూడాను విద్యయే.
1: ఎడ్యుకేషన్ ఈజ్ బీయింగ్ ఆనర్డ్ బై కింగ్స్.
0: ధనము కాదు,
1: వెల్త్ ఈజ్ నాట్ సో మచ్ ఆనర్డ్ బై కింగ్స్.
0: ఇట్టి పవిత్రమైన విద్యనే మనం లేకుండినా వింత పశు అని చెప్పవచ్చును.
1: ఇఫ్ వీ డు నాట్ హ్యావ్ సచ్ సేక్రెడ్ ఎడ్యుకేషన్ వీ మే బి కాల్డ్ ఎ స్ట్రేంజ్ యానిమల్.
0: విద్య మానవులకు కేవలం వివేకమును మాత్రమే అందించినది కాదు.
1: ఎడ్యుకేషన్ నాట్ మియర్లీ కన్ఫర్స్ అ మ్యాన్
0: భౌతిక జ్ఞానమునే అందించినదే విద్య యొక్క లక్ష్యమైన ఇది ప్రపంచ ప్రగతిని ఒమ్ము చేస్తుంది.
1: నాట్ మియర్లీ ఫిజికల్ ఎడ్యుకేషన్, ఇఫ్ దట్ ఈస్ ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ దెన్ ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ బిగ్ లై అండర్ ది ఎగ్జిస్టింగ్ సర్కమ్స్టాన్సెస్.
0: భౌతిక జ్ఞానముతో పాటు శీలము, వినయము, విధేయతను కూడాను అందుకోవాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు అక్వైర్ అలాంగ్ విత్ ది ఓన్లీ ఎడ్యుకేషన్ క్యారెక్టర్, ఒబీడియన్స్ అండ్ హ్యూమిలిటీ.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క విద్య తత్వాన్ని ప్రతి వ్యక్తి కూడాను గుర్తించడం అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ టు రికగ్నైజ్ ది నేచర్ ఆఫ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఈనాటి విద్యార్థి కలిమిని, బలమును, చెలిమిని ఆశిస్తున్నాడే కాని గుణమునకు ఏమాత్రము ప్రయత్నం చేయటం లేదు.
1: టుడే స్టూడెంట్ ఈజ్ ఆస్పైరింగ్ టు అక్వైర్ వెల్త్, స్ట్రెంగ్త్ అండ్ ఫ్రెండ్షిప్, బట్ నాట్ వర్చ్యూస్ అండ్ గుడ్ క్వాలిటీస్.
0: గుణార్జన నిమిత్తమై ఏర్పడినదే విద్య కాని ధనార్జన నిమిత్తము కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ మెంట్ టు అక్వైర్ క్వాలిటీస్, గుడ్ క్వాలిటీస్ అండ్ వర్చ్యూస్.
0: ఈ సత్యాన్ని ప్రతి విద్యార్థి కూడా గుర్తించి వర్తించాలి.
1: ఎవ్రీ స్టూడెంట్ షుడ్ రికగ్నైజ్ దిస్ ట్రూత్ అండ్ కండక్ట్ హిమ్సెల్ఫ్ ఇన్ ద లైట్ ఆఫ్ దట్ నాలెడ్జ్.
0: మెదడులకు విషయమును అందించడం మాత్రమే విద్య యొక్క లక్ష్యం కాదు.
1: ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ మియర్లీ మెంట్ ఫర్ గివింగ్ ఇన్ఫర్మేషన్ టు ద బ్రెయిన్.
0: హృదయాన్ని పవిత్రం గావించుకోవాలి.
1: ఇట్ హ్యాస్ టు ట్రాన్స్ఫార్మ్ హార్ట్ ఇంటు ఎ సేక్రెడ్ వన్.
0: ఇట్టి పవిత్రమైన విద్య తత్వాన్ని ఈనాడు మానవుడు మర్చిపోయాడు.
1: టుడే మ్యాన్ హాస్ ఫర్గాటన్ ద ట్రూ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ సేక్రెడ్ హార్ట్.
0: ఆలోచించదగిన ప్రతి మానవుని అయోమయ స్థితిలో ముంచెత్తేటువంటి సమస్యలు ఈనాడు విద్యారంగంలో విరివిగా పెరిగినవి.
1: ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాబ్లమ్స్ అన్సర్మౌంటబుల్, అన్సాల్వబుల్ హ్యావ్ క్రాప్డ్ అప్ బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఇగ్నోరెంట్ అప్రోచ్.
0: జీవితమునకు సంబంధించిన ప్రతి రంగమును పుష్టివంతంగాను ప్రయోజనవంతంగాను తీర్చిదిద్దవలసినటువంటి యొక్క తత్వమును పౌరులకు అందించవలసినటువంటి విద్యా సంస్థలు ఈనాడు వికార మార్గంలో అనుభవిస్తున్నవి.
1: ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ షుడ్ గివ్ ట్రూ అండ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ అండ్ పుట్ ద సొసైటీ ఆన్ ద రైట్ పాత్ ఆర్ గోయింగ్ ఆన్ ద రాంగ్ వే.
0: విద్యారంగంలో ఉండవలసినటువంటి యొక్క ప్రధానమైనటువంటి యొక్క క్రమశిక్షణ తరిగిపోయినది.
1: డిసిప్లిన్ విచ్ ఇస్ ద లైఫ్ బ్రెత్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ బి ప్రివలెంట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ నాట్ ఫౌండ్.
0: విద్యా క్షేత్రమునందు విధిగా ఉండవలసినటువంటి యొక్క దివ్యమైనటువంటి భావములు క్షీణించిపోయినవి.
1: సేక్రెడ్ ఫీలింగ్స్ విచ్ రూల్ అండ్ రెయిన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ అబ్సెంట్ టుడే.
0: గౌరవ మర్యాదలు మంట కలిసినవి.
1: ఆనర్ అండ్ రెస్పెక్ట్ ఆర్ బమ్ టు యాషెస్.
0: అనాలోచితంగా విద్యా సంస్థలో విత్తమే ప్రధానమైనటువంటి పునాదిగా మారిపోయినది.
1: అన్కాన్షియస్లీ మనీ హెస్ బీన్ గివన్ టాప్ ఇంపార్టెన్స్ అండ్ ప్రయారిటీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: సరస్వతి పర్ణశాల అయినటువంటి విద్యామందిరమునందు లక్ష్మి వచ్చి ప్రతిష్ట వేసుకున్నది.
1: ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వి షుడ్ బి హోమ్స్ ఆఫ్ లర్నింగ్ అండ్ గాడెస్ ఆఫ్ లర్నింగ్ హ్యావ్ బికమ్ హోమ్స్ ఆఫ్ గాడెస్ ఆఫ్ వెల్త్.
0: హృదయంతో అందుకోవలసినటువంటి విద్యను ఈనాడు ధనంతో అందుకున్నందుకు ప్రయత్నిస్తున్నాడు.
1: పీపుల్ హూ షుడ్ లర్న్ ఎడ్యుకేషన్ త్రూ ది హార్ట్ ఆర్ లర్నింగ్ త్రూ మనీ.
0: ఇది సమాజమునకే ప్రమాదము.
1: దిస్ ఇస్ ఎ గ్రేట్ డేంజర్ ఫర్ ది సొసైటీ.
0: భారతోద్ధారకులు కావలసినటువంటి విద్యార్థులందు ఈ పవిత్రమైన భావం ఉండినప్పుడే దేశం యొక్క కళ్యాణము, మానవుని యొక్క విశిష్టతను అభివృద్ధి గావించినటువంటి వాడవుతాడు.
1: ఇట్ వుడ్ బి పాసిబుల్ టు అచీవ్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ అండ్ ది స్పెషాలిటీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్ ఓన్లీ వెన్ ది స్టూడెంట్స్ అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కరెక్ట్ ఎడ్యుకేషన్.
0: భారతదేశం యొక్క అధ్యక్షుడైన ప్రధాని అయినటువంటి యొక్క తత్వాన్ని, ఈ లక్ష్యాన్ని మనం చక్కగా గుర్తించుకున్నప్పుడే దేశం కూడా బాగుపడుతుంది.
1: ది కంట్రీ వుడ్ బి ఆల్ రైట్ ఓన్లీ వెన్ ది అథారిటీస్ అండ్ పీపుల్ ఆక్యుపై ది పొజిషన్ ఆఫ్ పవర్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్.
0: కొన్ని నిమిషములకు పూర్వము ప్రెసిడెంట్ గారైనటువంటి వెంకట్రామన్ సత్య ధర్మ శాంతి ప్రేమల అహింస యొక్క తత్వాన్ని చక్కగా వివరించాడు.
1: A few minutes ago, President Venkatraman has explained very clearly and well the meaning of Satya, Dharma, Shanti, Prema and Ahimsa.
0: ఈ పంచ పదములు కూడాను మానవునికి పంచ ప్రాణములు.
1: These five words are five life breaths for man.
0: పంచ ప్రాణములే కాదు పంచ కోశములు.
1: Not merely five life breaths, but
0: పంచ కోశములే కాదు పంచ భూతములు.
1: Not merely five sheets, but five elements.
0: ఇవి లేకుండా మానవత్వమే నిర్మూలమైపోతుంది.
1: Without these things, the humanity would lose its very nature.

0: భరత సౌభాగ్య ఘనులు.
1: ఓన్లీ దోస్ స్టూడెంట్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ హ్యావ్ ప్రాక్టీస్ దీస్ 9 గ్రేట్ క్వాలిటీస్ ఇన్ లైఫ్ అండ్ ఎంజాయ్డ్ వుడ్ ఎన్ష్యూర్ ఎ గుడ్ ఫ్యూచర్ అండ్ బికమ్ ది మైండ్స్ ఆఫ్ వర్చ్యూస్ ఫర్ ది ఎంటైర్ కంట్రీ.
0: విద్యార్థులారా,
1: యర్ స్టూడెంట్స్,
0: పవిత్రమైనటువంటి యొక్క శీల సంపదనే లేకుండా మానవత్వంలోని విద్యలన్నీ కూడా నిరుపయోగంలే.
1: Without having the wealth of character, whatever education you acquire, it is not going to be of any use.
0: Chadivi vraya nechina varandaru vidyavantulena?
1: By merely learning how to read and write, can a person be called educated?
0: College degree lo ponda vidyavantulaguna?
1: By merely getting degrees in the colleges, can he be called an educated person?
0: Sugnanamu sukriti leka vidyalu sadvidyalaguna?
1: Without having the real wisdom and good qualities, can a person be called
0: bratukutake vijayanna bratukalede padipachulu?
1: If education is meant to eke out a livelihood, are not birds, beasts and animals living a life?
0: Kaadu kaadu. Vidya vyaktitvanni poshinchi divyatvanni viksimpajesi manavatvanni ralimpajesetvanti dee vidya.
1: Education is meant to foster the personality growth, blossom divine qualities in him and develop real human qualities in man.
0: Nitya satya sukrutulanni vikruti pondi maruchundi.
1: Great truths which are permanent, they are not being cared for by the human
0: pavitra prakruti prati dinamu prajala veedi povuchundi.
1: The sacred nature and creation seems to be becoming distant to man in
0: daya dharma acharanalanni duracharam avuchundi.
1: Compassion and dharma, they are all going on the wrong path.
0: Arya Veda Vidyalanage
1: and sacred ancient Aryan education is declining and the wrong type of education is making
0: vidya vidhanamunu gurtinchukodaniki manavattam entaina kodanu shramichali.
1: For learning through education, human beings will have to make ceaseless efforts.
0: Ee naati bhautika vidyalanni kodanu kevalamu లౌకిక జీవితమునకు ఆధారంగా చేరుకుంటున్నవే కాని భౌతికమునకు ఏమాత్రమైనటువంటి ఆనందం అందించినప్పటికీ తదుపరి దివ్యమైనటువంటి ఒక దివ్య జీవితానికి కూడా ఒక ఆదర్శమును కోరాలి.
1: ది టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ ఈస్ బీయింగ్ లర్న్డ్ టుడే ఈజ్ ఓన్లీ గివింగ్ ది ఫిజికల్ జాయ్స్ అండ్ కంఫర్ట్స్ బట్ ఇగ్నోరింగ్ ది డివైన్ లైఫ్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ మ్యాన్.
0: విద్య రెండు ప్రధానమైన గుణములు కలవు.
1: There are two important qualities in education.
0: Okati vishayanni vivarinchi cheppatam.
1: One is explaining the subject matter clearly.
0: Rendavadi jeevita vyaktitvanni vikasimpa cheyatam.
1: The second one is blossoming the personality and the life of a man.
0: Okati matter, rendavadi energy.
1: One is matter, the other is energy.
0: Ee yokka పదార్థ శక్తుల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య.
1: ఏ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ టుగెదర్ మే బి కాల్డ్ ట్రూ ఎడ్యుకేషన్.
0: ఆధ్యాత్మిక భౌతికముల యొక్క సమ్మిళిత స్వరూపమే విద్య.
1: స్పిరిచువల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ ఓన్లీ ఎడ్యుకేషన్ టుగెదర్ మే బి కాల్డ్ రియల్ ఎడ్యుకేషన్.
0: కేవలం ఒక తలకు మాత్రమే విషయాన్ని అందించడం మాత్రమే విద్య కానేరదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ మెంట్ టు ఫిల్ ది హెడ్ విత్ ఇన్ఫర్మేషన్.
0: హృదయాన్ని కరిగించి కదిలించి సరి అయినటువంటి యొక్క ప్రేమతత్వాన్ని బోధించాలి.
1: ఇట్ హాస్ టు మెల్ట్ ది హార్ట్ అండ్ పుట్ ది హార్ట్ ఆన్ ద పాత్ ఆఫ్ లవ్.
0: మానవుని మానవునిగా మార్చినంత మాత్రం చాలదు.
1: ఇఫ్ యూ కెన్ మేక్ మ్యాన్ ఎ మ్యాన్ దట్ ఈస్ నాట్ ఎనఫ్.
0: మానవుని ఆదర్శ మానవునిగా రూపుదిద్దాలి.
1: ఇట్ ఈస్ నెససరీ టు ట్రాన్స్ఫార్మ్ మ్యాన్ ఇంటూ ఎన్ ఐడియల్ మ్యాన్.
0: మానవుని దయావంతునిగా రూపొందింప చేయాలి.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎ మ్యాన్ ఆఫ్ హార్ట్ అండ్ కైండ్నెస్.
0: కనుక మానవత్వంలో ఉండేటువంటి దివ్యత్వాన్ని విద్య ద్వారా వికసింపజేసి ప్రకటింప చేయడానికి తగినటువంటి ప్రయత్నం చేయాలి విద్యార్థులు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు మేక్ ఎఫర్ట్ టు మేక్ ది గ్రేట్ క్వాలిటీస్ అండ్ డివినిటీ మేనిఫెస్ట్ త్రూ ఎడ్యుకేషన్.
0: కనుక మానవుడు కేవలము సత్య శోధకుడుగా నిలిచిపోవాలి.
1: మ్యాన్ షుడ్ ఎసెన్షియలీ స్టాండ్ యాజ్ ఎ సీకర్ ఆఫ్ ట్రూత్.
0: విద్యార్థి తాను ఆర్జించిన సత్యాన్ని భావి సాంఘిక జీవితం నందు రాణింప చేసుకోవాలి.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు పుట్ ది ట్రూత్ విచ్ హి హాస్ లర్న్డ్ into social life and practice it.
0: విద్యార్థి యొక్క సమస్యలు యందు పౌరులు స్పందింపవచ్చునే కాని పౌరుల యొక్క సమస్యలు యందు విద్యార్థులు స్పందింపరాదు.
1: Students should not interfere and take up the matters relating to the common citizens. Citizens may get interested in the students' problems.
0: విద్యార్థులు దేశం యొక్క సౌభాగ్యమును దేశం యొక్క క్షేమమును దేశం యొక్క ఆనందాన్ని ఆశించటకు ప్రయత్నించాలి.
1: Students should always aspire to get the welfare of the nation and its security and its joy.
0: నిస్వార్థము నిరహంకారము నిరాడంబరము ప్రేమ ఈ నాలుగింటి యొక్క స్వరూపము విద్యార్థి యొక్క స్వరూపమై.
1: A true student should have in him selflessness, lack of ego, absence of show and true love.
0: విద్యార్థుల యొక్క జీవితము వికాసవంతమైనటువంటిదై ప్రకాశంగా ప్రపంచమునకు ప్రకటింప చేయాలి.
1: స్టూడెంట్స్ లైఫ్ షుడ్ షైన్ ఫోర్త్ విత్ ఫుల్ ఆఫ్ లైట్ అండ్ గైడెన్స్ అండ్ ఇల్యూమినేషన్ ఫర్ ద వరల్డ్.
0: విద్య అనగా ప్రకాశమే.
1: ఎడ్యుకేషన్ ఎసెన్షియలీ మీన్స్ ఇల్యూమినేషన్.
0: ఇట్టి ప్రకాశమును మనము ప్రపంచమునకు అందించడానికి మన విద్యార్థులుగా తయారు కావాలి.
1: వీ హావ్ టు బికమ్ స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ సచ్ ఇల్యూమినేషన్ టు ద వరల్డ్ అట్ లార్జ్.
0: విద్యానందమును అనుభవించాలి కాని విషయానందమునకు ప్రయత్నించరాదు.
1: స్టూడెంట్ షుడ్ ఓన్లీ ఆస్పైర్ టు హ్యావ్ జాయ్ ఎమినేటింగ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ నాట్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్ విచ్ ఆర్ సెన్సరీ.
0: విద్యార్థి మాస్టర్ మాస్టర్ మాస్టర్.
1: ఏ స్టూడెంట్ షుడ్ బి ఆల్వేస్ ఎ మాస్టర్.
0: మాస్టర్ అనగా ఏమిటి?
1: వాట్ డూ మీన్ బై ఎ మాస్టర్?
0: ఇంద్రియమును అదుపులో ఉంచుకున్నటువంటి వాడే మాస్టర్.
1: One who has a complete control over the senses may be called a master.
0: నీవు గృహస్థుడిగా మారిన తర్వాత నీవు మిస్టర్ అవుతావు.
1: After you become a family man, you become a mister.
0: మిస్టర్ అనగా ఇంద్రియములకు లోబడినటువంటి వాడు మిస్టర్.
1: Mister actually means one who is swayed by
0: ఇంద్రియములను తన స్వాధీనము గావించుకున్నటువంటి వాడే మాస్టర్.
1: One who has kept senses under his control can be called a master.
0: విద్యార్థి ఈ ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటకు ప్రయత్నించాలి.
1: ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ ఏ స్టూడెంట్ షుడ్ ట్రై టు కంట్రోల్ హిస్ సెన్సెస్ ఫర్మ్లీ.
0: మానవుడు గొప్ప వేదాంతి కావచ్చును.
1: మ్యాన్ మే బి ఏ బిగ్ ఫిలాసఫర్.
0: మానవుడు కేవలము అనేక పరిశోధనలు చేయవచ్చును.
1: హీ మే కండక్ట్ ఏ లాట్ ఆఫ్ రీసెర్చ్.
0: గొప్ప సిద్ధాంతములను వెలుబుచ్చవచ్చును.
1: హీ మే ఎక్స్పౌండ్ న్యూ థియరీస్.
0: కానీ తాను మానవునిగా విలువను ఎన్ని సంపాదించుకున్నాడు అన్నటువంటి విషయాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: హీ హాస్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫైండ్ అవుట్ హౌ మెనీ హ్యూమన్ క్వాలిటీస్ హీ హాస్ అక్వైర్డ్ అండ్ ఇంబైబ్డ్.
0: మానవతా విలువలు లేకుండా ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ ఎన్ని సిద్ధాంతములు అనుభవించినప్పటికీ ఇవి ప్రయోజనం లేనటువంటివి.
1: వాట్ ఎవర్ రీసెర్చ్ వన్ మే కండక్ట్, వాట్ ఎవర్ న్యూ థియరీస్ మే ఎక్స్పౌండ్, ఇఫ్ హీ డస్ నాట్ హ్యావ్ హ్యూమన్ వాల్యూస్ ఇట్ ఈస్ నో యూస్.
0: ఈనాటి విద్యా విధానము భారతదేశమునందే కాక అన్ని దేశములందు కూడాను ఒక వికృతి స్వరూపాన్ని ధరించినది.
1: ది ఎడ్యుకేషన్ సిస్టమ్ టుడే ఈజ్ గోయింగ్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్ నాట్ మెయిన్లీ ఇన్ ఇండియా.
0: ఎవరు కారణము అని ప్రశ్న వేసుకుంటే ఒకరు అని లేదు ఇక్కడ.
1: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? ఇఫ్ యు ఆస్క్ ఎ క్వశ్చన్,
0: తల్లిదండ్రులు విద్యార్థులను సరైన మార్గంలో ప్రవేశపెట్టలేకపోతున్నారు.
1: Parents have not been able to put their children on the right path.
0: Desha nayakulu veeriki sariyina aadarshanni andinchalekapothunnaru.
1: The leaders of the nation have not been able to provide any ideal to the students.
0: Adhyapakulu kudanu deeniki sariyina bodhalu cheyalekapothunnaru.
1: Even teachers have not been able to teach things which are appropriate.
0: Aadarshavantulainatundi tallidandrulu aadarshavantamainatundi yokka vidya adhyapakulu ఆదర్శవంతులైనటువంటి నాయకులు ఉండినప్పుడు విద్యార్థి విద్యార్థిగానే రూపొందుతాడు.
1: ఇఫ్ ఓన్లీ దేర్ ఆర్ ఐడియల్ పేరెంట్స్, ఐడియల్ టీచర్స్ అండ్ ఐడియల్ లీడర్స్ ఆఫ్ ద నేషన్, ఏ స్టూడెంట్ విల్ రిమైన్ ఏ రియల్ గుడ్ స్టూడెంట్.
0: కానీ నిశ్చల నిర్మల నిస్వార్థ స్వరూపులైనటువంటి యొక్క విద్యార్థుల హృదయములో అశాంతిని ఆవేదనలను ఆవేశాలను నింపి ఈ రాజకీయంలో ప్రవేశపెట్టి విద్యార్థుల యొక్క హృదయాన్ని మాలిన్యంపరుస్తున్నారు.
1: స్టూడెంట్స్ హూ హావ్ గాట్ ప్యూర్ హార్ట్స్, స్టడీ హార్ట్స్ అండ్ సెల్ఫ్లెస్ హార్ట్స్ హావ్ బీన్ మిస్యూజ్డ్ అండ్ అబ్యూజ్డ్ బై లీడర్స్ అండ్ ఇంట్రడ్యూసింగ్ దెమ్ ఇన్ టు పాలిటిక్స్ అండ్ దస్ కరప్టింగ్ దేర్ మైండ్.
0: విద్యార్థులు ఈ యొక్క రాజకీయాల్లో ఏమాత్రం కూడా నువ్వు ప్రవేశించరాదు.
1: స్టూడెంట్ షుడ్ నెవర్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: మీ విద్యను అభ్యసించిన తర్వాత, మీరేదైనా ఒక ఉద్యోగంలో ఇంకే విధమైన వృత్తినందో చేరిన తర్వాత రాజకీయాల్లో నీవు ప్రవేశించినా తప్పు లేదు.
1: ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ ఎడ్యుకేషన్ సక్సెస్ఫుల్లీ, వన్స్ యు టేక్ అప్ ఎ జాబ్ ఆర్ బిజినెస్, యు మే ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్. ఇట్ మే నాట్ బి రాంగ్.
0: దేశక్షేమ నిమిత్తమై, దేశ భద్రత నిమిత్తమై, దేశ కళ్యాణ నిమిత్తమై నీవు రాజకీయంలో ప్రవేశించి సరైన మార్గంలో నీవు ప్రవర్తించు.
1: ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్, ఫర్ ద సెక్యూరిటీ ఆఫ్ ద నేషన్ అండ్ ఫార్ ది గుడ్ ఆఫ్ ద నేషన్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు పాలిటిక్స్.
0: ఈనాటి విద్యార్థులకు మంచి ఏమిటో చెడ్డ ఏమిటో గుర్తించుకునేటువంటి శక్తి సామర్థ్యం లేకపోతున్నాయి.
1: టుడేస్ స్టూడెంట్స్ డూ నాట్ సీమ్ టు హ్యావ్ ద కెపాసిటీ టు డిస్క్రిమినేట్ వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్.
0: అధికారులు చూస్తే విద్యా విధానము విరివిగా పెరుగుతున్నదని తాము భావిస్తున్నారు.
1: When you look to the authorities of the education, they are feeling that education is making progress.
0: విరివిగా స్థాపిస్తున్నారు.
1: A number of education institutions are started.
0: విద్యార్థులు విద్యాలయములకు వెళ్ళినట్టుగా కనిపిస్తున్నారు.
1: Students appear to be going to educational institutions.
0: కానీ విద్యను పొందుతున్నారా లేదా అనేటువంటి విషయమును ఎవ్వరూ గమనించటం లేదు.
1: But no one is paying attention to the fact whether these students are really getting education at all.
0: ఈ విద్యా విధానమునందు కేవలము మనము విద్యా సంస్థలు అభివృద్ధి పరిచినంత మాత్రమే చాలదు.
1: బై మియర్లీ ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ విద్య యొక్క క్వాలిటీని మనం చూడాలి, స్టాండర్డ్ ను మనం పెంచాలి.
1: వీ హావ్ టు సీ ది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్ అండ్ ద స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఇది ఈ స్టాండర్డ్ ఇంత పతనమైపోవడానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫార్ సచ్ ఎ డిటీరియరేషన్ ఇన్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్?
0: దీనికి అనేక కారణాలున్నాయి.
1: ఎ నంబర్ ఆఫ్ రీజన్స్ మే బి గివన్ ఫర్ దిస్.
0: ఈ విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచినప్పుడే ఈ విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమును మనం అభివృద్ధి గావించవచ్చు.
1: వెన్ వీ కన్సిడర్ దీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ అటానమస్ దెన్ ఓన్లీ విల్ బి ఏబుల్ టు డెవలప్ ఎడ్యుకేషన్ ఇన్ ద ప్రాపర్ లైన్.
0: రాష్ట్రమునందు కానీ లేక కేంద్రమునందు కానీ విద్యామంత్రులు మారినప్పుడంతా కూడాను ఈ విద్యా విధానం మారిపోతున్నాయి.
1: విత్ ఎ చేంజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఎయిదర్ అట్ ది స్టేట్ లెవెల్ ఆర్ అట్ ది సెంట్రల్ లెవెల్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ చేంజ్డ్.
0: ఈ విధముగా క్షణమునకు మారటం చేత విద్యా విధానం అనేటువంటిది కేవలం పతనమైపోతుండాలి.
1: ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ ది డిటీరియరేషన్ ఆఫ్ ది ఎడ్యుకేషన్.
0: మంత్రులు మారిన, వ్యక్తులు మారిన, శక్తి మాత్రము సస్వరూపంగా నిలచాలి.
1: దే చేంజ్ ఇన్ ద మినిస్టర్స్, ఏ చేంజ్ ఇన్ ద పర్సన్స్ షుడ్ నాట్ రియలీ అఫెక్ట్ ద కోర్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: కనుకనే విద్యను ఒక ప్రత్యేకమైనటువంటి సంస్థగా ఏర్పరిచి ఇందులో గొప్ప అనుభవజ్ఞులు అయినటువంటి వారు, గొప్ప గొప్ప విద్యావంతులు వారు ఒక కేంద్రంగా నియమించటము ఇది అత్యవసరం.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు మేక్ ది ఎడ్యుకేషన్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ దిస్ పాలిటిక్స్, గివ్ ఎ స్టేటస్ ఆఫ్ అటానమీ.
0: కాకుండా విద్యా సంస్థలు ఎన్ని నీవు స్థాపించినప్పటికీ, నెలకొల్పినప్పటికీ, ఏ విధమైన చేసినప్పటికీ ధన వ్యయమే కానీ దీనివల్ల ఫలితం ఏమాత్రం కూడా అందుకోలేము.
1: వితౌట్ టచింగ్ ది బేసిక్ ఇష్యూస్ బై మియర్లీ ఇంక్రీజింగ్ ది నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ యు ఆర్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి గమనించు పద్ధతే మరుగుపడియే
1: ది కెపాసిటీ టు రికగ్నైజ్ గుడ్నెస్
0: కంటే సంఘాన కర్మగాలి
1: ది ధర్మ has deteriorated very much in the society.
0: Niluva nidayalekunde neethi kechata.
1: For morality there is no shade where it can take a little rest.
0: Idi progress to ee naadu vidyalandu.
1: This is the type of progress which is achieved in the education of the present day.
0: Neethi nimalu grandhana nilichipoye.
1: Morality and integrity are confined only to books.
0: Udayamantalu malinya sadanamayye.
1: Heart has become a rich place for all pollution and
0: death. Hands have
1: become absolutely selfish.
0: Idiye progress inaadu vidyalandu.
1: This is the type of progress which we are seeing in the education of the present day.
0: Elu chesina vanike kidu jeyu.
1: Harming the person who has done good for you.
0: Kudu bettina vanine kuladroyu.
1: A person who has given food and protection is
0: despised.
1: Making fun of the teachers who teach you.
0: ఇది ఏ ప్రోగ్రెస్ ఈనాడు విద్యలందు?
1: దిస్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ ప్రోగ్రెస్ విచ్ వీఆర్ అచీవింగ్.
0: ఏమిటి విద్య యొక్క ప్రోగ్రెస్?
1: వాట్ ఈస్ ది ప్రోగ్రెస్ విచ్ వీఆర్ అచీవింగ్?
0: ఎవరు కూడా ఈ ప్రోగ్రెస్ ఏంటి ఏమిటో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ వాట్ టైప్ ఆఫ్ ప్రోగ్రెస్
0: ధనాన్ని వ్యయం చేస్తున్నారు.
1: We are spending crores of rupees on education.
0: కాని ఆ ధనమునకు తగినటువంటి ఫలం కూడాను మనం అందుకోలేకపోతున్నాం.
1: But we have not been able to get matching rewards for the expenditure.
0: దేశం ఏ రీతిగా బాగుపడుతుంది?
1: How can the country make progress?
0: సమస్తం కూడాను విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంది.
1: Everything depends upon the students of the present day.
0: విద్య ఒక కేవలము పాఠశాలకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు.
1: Education is not confined to the four walls of school.
0: సర్వత్రా సర్వకాలములు యందు కూడాను ఉండేటువంటిది విద్య.
1: Education has to be learned throughout the life and at all times and all places.
0: కర్షిక వ్యాపారములందు కూడాను విద్యా విధానం అత్యవసరము.
1: Education is important be it in the field of industry, business or any other field.
0: జీవితం ఉండినంత వరకు కూడాను నేర్చవలసినటువంటి ఎన్నో ఉన్నవి.
1: There are so many things which you have to be learned as long as man is alive.
0: కనుక విద్యాలయంలోంచి చేరినంత మాత్రం మనం విద్యార్థులని భావించరాదు.
1: బై మియర్లీ జాయినింగ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ వీ కెనాట్ కాల్ అవర్ సెల్ఫ్ స్టూడెంట్స్.
0: ఎన్ని నేర్చినప్పటికీ తనను తాను గుర్తించుకోలేనటువంటి యొక్క అవ్యక్తము మానవుడు ఉండినప్పుడు ఇవన్నీ కూడా వ్యర్థమే అయిపోతాయి.
1: యాజ్ లాంగ్ యాజ్ మ్యాన్ హ్యాస్ ఇగ్నోరెన్స్ ఇన్ హిమ్ విచ్ డజన్ విచ్ కమ్స్ ఇన్ ద వే ఆఫ్ రికగ్నైజింగ్ హూ హీ రియలీ ఈజ్ వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ లెర్నింగ్ ఎనీథింగ్ అట్ ఆల్.
0: విద్యార్థులారా, మీ యందలి పవిత్రమైన భావములను అభివృద్ధి పంచుకుంటూ తగిన కృషి చేయండి.
1: స్టూడెంట్స్, యూ హ్యావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు ఫాస్టర్ అండ్ డెవలప్
0: తోటి క్వాలిటీస్. ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ కాజ్ ఎనీ ఇన్కన్వీనియన్స్ టు యువర్ నేబర్ అండ్ యువర్ ఎల్డర్.
0: తన తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క దీనితో నీవు సంతోషాన్ని అందించాలి.
1: యూ షుడ్ గివ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ టు యువర్ పేరెంట్స్.
0: ముఖ్యంగా విద్యార్థులు ఎందుకు కృతజ్ఞత అత్యవసరము.
1: ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది స్టూడెంట్స్ టు కల్టివేట్ గ్రాటిట్యూడ్.
0: మొట్టమొదట తల్లిదండ్రులకు ఆ కృతజ్ఞతను చూపించాలి.
1: యూ హ్యావ్ టు షో దట్ గ్రాటిట్యూడ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ప్లేస్ టు యువర్ పేరెంట్స్.
0: మాతృదేవోభవ పితృదేవోభవ అని మీరు వల్లిస్తున్నారు.
1: యూ గో ఆన్ జస్ట్ టెలింగ్ మాతృదేవోభవ.
0: ఈ మాతాపితృలను ఎందుకు మనం గౌరవించాలి?
1: వై షుడ్ వీ ఆనర్ అండ్ రెస్పెక్ట్?
0: ఎందుకు వారి కృతజ్ఞతను చూపాలి?
1: వై షుడ్ వీ షో గ్రాటిట్యూడ్?
0: ఎందుకు వారిని మనం ప్రేమించాలి?
1: వై షుడ్ వీ లవ్ దెమ్
0: అని విచారణ చేసుకుంటే,
1: వెన్ యూ ఎన్క్వైర్ ఆన్ దీస్ లైన్,
0: ఈ దేహంలో ఉండేటువంటి బ్లడ్,
1: ది బ్లడ్ ఇన్ యువర్ బాడీ,
0: నీ తలలో ఉన్నటువంటి యొక్క హెడ్ తెలివితేటలు,
1: వాట్ ఎవర్ క్లెవర్నెస్ అండ్ ఇంటెలిజెన్స్ యూ హావ్ ఇన్ యువర్ హెడ్,
0: నీవు భుజించేటువంటి ఫుడ్,
1: వాట్ ఎవర్ ఫుడ్ యూ పార్టేక్,
0: నీవు అనుభవించేటువంటి దుడ్డు,
1: వాట్ ఎవర్ మనీ యు ఆర్ ఎంజాయింగ్,
0: నీ బ్లడ్, నీ ఫుడ్, నీ దుడ్డు, నీ హెడ్ పేరెంట్స్ గిఫ్ట్.
1: ఆల్ దీస్ ఫార్ బ్లడ్ ఫుడ్ హెడ్ అండ్ మనీ, ఆల్ దీస్ ఆర్ ది
0: ఆరోగ్యమే పొందినటువంటి నీవు తల్లిదండ్రులకు కృతజ్ఞత అందించలేనిటువంటి వాడు ఇంక ఎవరికి నీవు అందించగలవు?
1: ఆఫ్టర్ గెటింగ్ ఆల్ దీస్ ఫోర్ ఫ్రమ్ పేరెంట్స్, ఇఫ్ యూ డోంట్ షో గ్రాటిట్యూడ్ టు దెమ్, టు హూమ్ ఎల్స్ విల్ యూ షో గ్రాటిట్యూడ్?
0: వారికి ఇట్టి కృతజ్ఞత అందించినప్పుడే మాతృదేవోభవ పితృదేవోభవ అని పలికి సార్థకం అవుతుంది.
1: ఓన్లీ వెన్ యూ రియలీ షో గ్రాటిట్యూడ్ టు దెమ్, దెన్ దెర్ ఇస్ సమ్ మీనింగ్ ఫర్ ది వర్డ్స్.
0: ఆచరణలేని పదములు పలికి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ అటరింగ్ వర్డ్స్ విచ్ డు నాట్ విచ్ ఆర్ నాట్ ప్రాక్టీస్.
0: ఏనాడు నీవు గృహమునందు శాంతిని నీవు అనుభవిస్తావో?
1: ఓన్లీ ఆన్ దట్ డే వెన్ దెర్ ఇస్ పీస్ అట్ హోమ్.
0: ఏనాడు గృహమునందు కలిగినటువంటి యొక్క వ్యక్తులను నీవు ప్రేమిస్తావో?
1: ఓన్లీ వెన్ యూ లవ్ పీపుల్ రైట్ అట్ హోమ్.
0: అప్పుడే ఆ ఇంటి యందు శాంతి ఏర్పడుతుంది.
1: దెన్ ఓన్లీ దెర్ కెన్ బి పీస్ అట్ హోమ్.
0: ఇంటి ఎందు శాంతి లేకుండా వీధి ఎందు శాంతి కావాలని కోరుకోవటం ఇది వెర్రితనం.
1: వితౌట్ హ్యావింగ్ పీస్ అట్ హోమ్ హౌ కెన్ యూ ఆస్పైర్ టు గెట్.
0: ఈనాడు ప్రతి వ్యక్తి కొను శాంతి శాంతి శాంతి శాంతి నిమిత్తమై అనేక సమావేశాలు జరుపుతున్నారు.
1: టుడే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ గోయింగ్ ఆన్ ఈస్ గోయింగ్ ఆన్ ఆస్కింగ్ ఫర్ పీస్ అండ్ దే ఆర్ హ్యావింగ్
0: అనుభవము ఉంచుక అరచుచుందురు శాంతి శాంతిని.
1: కీపింగ్ ఆటమ్ బాంబ్ ఇన్ ద హ్యాండ్ దే గో ఆన్ క్రయింగ్ పీస్ పీస్.
0: చంద్రజేరిక కలిగి కూడాను చందజారులు శాంతి సుఖములు.
1: ఈవెన్ ఇఫ్ యూ గో టు మూన్ యూ కెనాట్ గెట్ పీస్.
0: శాంతి నీ ఎందున్నది కానీ చంద్రుడు ఎందుందా?
1: పీస్ ఈజ్ విత్ ఇన్ యూ, ఇట్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ మూన్.
0: చంద్రమా మనసో జాత, లక్షల మైళ్ళు అంతరిక్షయానం ప్రయాణం చేసేదానికంటే హాఫ్ ఇంచ్ హృదయాంతరానికి నీవు ప్రయత్నించు.
1: ఇన్స్టెడ్ ఆఫ్ జర్నీయింగ్ లాక్స్ ఆఫ్ మైల్స్ ఇన్ టు ద స్కై, ట్రావెల్ అట్లీస్ట్ హాఫ్ ఇన్ ఇంచ్ విత్ ఇన్ యువర్ ఓన్ హార్ట్.
0: కనుక విద్యార్థులారా, నీ జీవితం చాలా పవిత్రమైనటువంటిది.
1: యువర్ లైఫ్ ఈజ్ మోస్ట్ ప్రెషియస్.
0: నీ వయసు అంతకంటే పవిత్రమైనటువంటిది.
1: యువర్ ఏజ్ ఆల్సో ఇస్ వెరీ ప్రెషియస్.
0: ఒక్క కార్యమును సాధించినంత మాత్రమే తృప్తి చెందేటువంటి స్వభావం కాదు మానవుని.
1: యూ షుడ్ నాట్ బి రెస్ట్ సాటిస్ఫైడ్ బై మియర్ అచీవ్మెంట్.
0: ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నో సాధించాలని చెప్పి ఉల్లాసపడుతుంటాడు వ్యక్తి.
1: మ్యాన్ ఆల్వేస్ వాంట్స్ టు అక్వైర్ అండ్ అచీవ్ మెనీ మెనీ థింగ్స్.
0: యవ్వనము క్షణమైనటువంటిది.
1: యూత్ ఈజ్ transient.
0: Adulo manavuni yokka yavanamu marinta shigramga kadipoyetundi.
1: And even in that man's youth is most
0: yavanamu madhyalo vachi madhyalo poyetundi.
1: This youth comes in the middle and disappears also in the middle.
0: Ilanti anithyamaitundi yavanani aadharam cheskoni neevu garvanni abhirudhi gavinchukotam idi sariyainatundi lakshanam kaadu.
1: Becoming proud of yourself, basing your entire calculation on your momentary youth is not correct.
0: Sanghamuloni peddalanu,
1: elders in the society,
0: tallidandrulanu,
1: parents at home,
0: samajamnandunnatundi yokka gauravinchi vaari sariyainatundi sthitiga neevu techukunnappude nee gauravam samajam kuda chustundi.
1: Only when you respect them and show honor to them, society also will respect you and give you honor.
0: Vidyarthulara, gauravam maryadalanetundi one way traffic kaadu, ichi puchukuneetundi.
1: Respect and honor are not like one way traffic. You have to give and receive.
0: నీవు పుచ్చుకోవడానికి ప్రయత్నించు.
1: You have to give them and then you can receive them.
0: కానీ ఈనాటి విద్యార్థులు పుచ్చుకొనటకు సిద్ధంగా ఉన్నారు కానీ ఇచ్చుకొనటకు ఏమాత్రం కూడా సిద్ధంగా లేరు.
1: Today's students are ready to receive respect and honor but not to show to others.
0: కనుక ప్రతి విద్యార్థి కూడాను వినయ విధేయతను పెంచుకోవాలి.
1: Every student should cultivate obedience and
0: మానవత్వాన్ని తెలుసుకోవాలి.
1: Should know what human nature is.
0: యొక్క పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి.
1: Should understand about their own nation.
0: మన దేశాన్ని ఆశించేటువంటి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
1: We should develop a personality which is highly necessary for the nation.
0: ఎలాంటిదైనప్పుడు మన మాతృదేశము.
1: Whatever be our country, it is our mother country, motherland.
0: మాతృదేశాన్ని ప్రేమించలేనిటువంటి వ్యక్తి విదేశాలపైన ఆశలు చూపుతున్నాడంటే ఇది వెర్రితనమే.
1: If a person is not capable of loving his own motherland, if he loves another country, it is a type of madness.
0: ఇది ఒక పెద్ద బలహీనత ఏర్పడిపోయింది.
1: This is a great weakness which is being developed.
0: ప్రతి విద్యార్థి ఒక డాక్టర్ అయినా లేక ఇంజనీర్ అయినా ఇంకే విధమైనటువంటి వాడైనా పాస్ అయిన తక్షణమే విదేశాలకు అప్లికేషన్ వేసుకుంటారు.
1: Today the students, the moment he becomes a doctor or an engineer or any other thing, wants to apply for a seat to some other countries.
0: నీ మాతృదేశంలో నీవు సేవ చేయి.
1: Serve your own motherland.
0: నీ మాతృదేశంలో నీవు గౌరవాన్ని పెంచుకో.
1: Get honor in your own motherland.
0: నీ మాతృదేశాన్ని విశ్వసించు.
1: Have firm faith in your own motherland.
0: మాతృదేశాన్ని విశ్వసించలేనిటువంటి వాడు విదేశాన్ని ఏ రీతిగా నీవు విశ్వసించగలవు?
1: A person who does not have faith in his own motherland, how can he have faith in other nations?
0: నీ హృదయాన్ని తట్టుకొని నా మాతృదేశం యొక్క దీనికి నా సర్వస్వమును త్యాగం చేసి సేవ చేయాలి అనేటువంటి ప్రతిజ్ఞను పూనాలి విద్యార్థులు.
1: You should take a vow that you are going to serve your motherland, keeping your hand on your heart.
0: Yedo baitiki velli goppa goppa vidyalanu ardinchi vastamani bhavistaru.
1: People think that going abroad they are going to
0: akkadi ardinchi vachetundi veru,
1: but what they learn else in other countries is different.
0: Tallidarulane marchipothunnaru.
1: They forget their own parents.
0: Alanti krutagnulu బయటికి పోయి విద్యను అభ్యసించి ప్రయోజనం ఏమిటి?
1: పీపుల్ విత్ సచ్ ట్రెమెండస్ ఇన్ గ్రాటిట్యూడ్, వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ దేర్ లెర్నింగ్?
0: ఇది కేవలం విద్యార్థుల యొక్క దోషం మాత్రమే కాదు.
1: ఇట్ ఇస్ నాట్ ది డిఫెక్ట్ ఆఫ్ ది స్టూడెంట్ అలోన్,
0: ప్రభుత్వం యొక్క తప్పు కూడాను.
1: ఇట్ ఇస్ ఎ మిస్టేక్ ఆఫ్ ఈవెన్ ది గవర్నమెంట్.
0: మన విద్యార్థులను విదేశాలకు పంపి దేశం యొక్క గౌరవాన్ని పాడు చేసుకుంటున్నాము అనేటువంటి భావం లోపల విద్యార్థులకు పాస్పోర్ట్ చాలా వరకు తగ్గించడానికి ప్రయత్నించాలి.
1: ఇన్ ఆర్డర్ టు మేక్ ది స్టూడెంట్స్ లెర్న్ అండ్ సర్వ్ ది మదర్లాండ్, they should put restrictions on giving passports to
0: people abroad. Ni chaduvulu mana bharat deshamlo leva?
1: Don't you have the type of education in bharat
0: science and technology mana bharat deshamlo leva?
1: Is there no science and technology available?
0: Ee goppaga nechukoni vastunnam antunnaru.
1: They think that they are going to learn something very great by going abroad.
0: Avishwasamu nechukoni vastunnaru. Aadambaram marinta nechukoni vastunnaru.
1: Lack of humility, which is arrogance and show ostentation, all stunts will be learned outside.
0: Ramulu cheppadu, na swadeshamu naaku parama preeti karamainatundi.
1: Rama told, my motherland is most dear to me.
0: Janani janma bhumascha swargadipi gariyasi annadu.
1: He is told, మదర్ అండ్ మదర్ ల్యాండ్ అండ్ మోస్ట్ డియర్ టు మీ.
0: నీ తల్లి కురూపిగా ఉన్నదని, ఎవరో తల్లి అందంగా ఉన్నదని ఆమెను తల్లి అని పిలిచడానికి వీలవుతుందా?
1: జస్ట్ బికాస్ యువర్ మదర్ ఈస్ అగ్లీ, కెన్ యూ కాల్ సమ్ అదర్ బ్యూటిఫుల్ మదర్?
0: నీ తల్లి తల్లియే.
1: Even if she is ugly, your mother is mother alone.
0: సంపదలు తో కలకలలాడుతున్నాయని విదేశాలపై మనం తల్లి భావన పెట్టుకోవటం, ఇది కేవలం కృత్రిమమైనటువంటి భావమే.
1: On account of the prosperity of the other nations, thinking that they are your motherland, this is an artificial approach.
0: ఇది నాదు మాతృదేశము.
1: This is my motherland.
0: ఇది నాదు మాతృభాష.
1: This is my mother tongue.
0: ఇది నా మతమంచు.
1: This is my religion.
0: ఎదగొట్టి నుడువనేరిని బ్రతికిన పీనుగొక్కండు వస్తుందని గలడా?
1: A person who is not proud of these things is worse than a corpse which is dead and gone.
0: కాదు కాదు విద్యార్థులారా, భారత దేశం యొక్క విశిష్టతను మీరు గుర్తించాలి.
1: You dear students, you should learn the speciality of Bharat.
0: ఏదను మీరు వివరించనక్కర్లేదు.
1: No need for criticizing any other nation.
0: ఈ దేశాన్ని విశ్వసించుకో.
1: You respect and
0: ఈ దేశానికి నీవు త్యాగం చేయి.
1: You sacrifice for your own motherland.
0: ఈ దేశాన్ని నీవు పోషించుకో.
1: You foster your own motherland.
0: ఈ విద్యార్థులు యందు దేశాభిమానం శూన్యమైపోయినది.
1: Love of the motherland is totally absent.
0: దేశాభిమానం పోయింది.
1: They have developed love for their own bodies.
0: దేహము దేశము బింబ ప్రతిబింబములు.
1: The motherland and the physical body are the object of
0: the abhinabhava sambandhamulu.
1: There is a mutual relationship between these two.
0: Anyonyasrayamulu.
1: They are mutually dependent also.
0: Ilanti pavitramainatvanti yokka ekatvanni manam visaristhunnam.
1: We should remember this great truth which is unity.
0: Anekatvamlo unnatundi ekatvanni bodhinchetvantide Bharat desham.
1: Bharat is one which expounds unity in diversity which is inherent.
0: Kanuka manavudainatvanti yokka vyakti తన యొక్క దేశం యొక్క గౌరవాన్ని మొట్టమొదట చూడాలి.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, టు బి కాల్డ్ ఎ హ్యూమన్ బీయింగ్, షుడ్ రెస్పెక్ట్ హిజ్ ఓన్ మదర్ ల్యాండ్ ఫస్ట్.
0: ప్రతి వ్యక్తి కూడా మొట్టమొదట గుర్తించేటువంటిది తల్లిని తండ్రిని.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఈస్ బోర్న్ ఫస్ట్ రికగ్నైజెస్ హిజ్ ఓన్ మదర్.
0: తల్లిని తండ్రినే గుర్తించలేనిటువంటి వ్యక్తి ఇంకా దేనిని గుర్తించగలడు?
1: ఏ పర్సన్ హూ కెనాట్ రికగ్నైజ్ హిజ్ ఓన్ మదర్ అండ్ ఫాదర్, హూ ఎల్స్ కెన్ హీ రికగ్నైజ్ అండ్ రెస్పెక్ట్?
0: కనుక పుట్టిన ప్రతి వ్యక్తి కూడాను తల్లిదండ్రులను గుర్తించినట్టుగా ప్రతి మానవుడు కూడాను తన యొక్క దేశమును, తన యొక్క దేశ సంస్కృతిని మొట్టమొదట గుర్తించాలి.
1: ఇన్ ది సేమ్ వే యాజ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బోర్న్ రికగ్నైజెస్ హిస్ పేరెంట్స్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ షుడ్ లవ్ హిజ్ ఓన్ మదర్ ల్యాండ్.
0: అర్థం చేసుకోవాలి,
1: వీ షుడ్ అండర్స్టాండ్ అవర్ ఓన్ కల్చర్.
0: భారతీయ సంస్కృతి అత్యుత్తమమైనటువంటిది.
1: ఇండియన్ కల్చర్ ఇస్ మోస్ట్
0: ఆదర్శవంతమైనటువంటిది,
1: మోస్ట్ ఐడియల్,
0: ఆత్మానందం అందించేటువంటిది.
1: ఇట్ ఇస్ వన్ విచ్ కన్ఫర్స్ ది బ్లిస్ ఆఫ్ ఆత్మ.
0: సంస్కృతిని మీరు గుర్తించుకోలేకపోయినప్పుడు ఇంక ఎన్ని మీరు చదివి ప్రయోజనం ఏమిటి?
1: ఇఫ్ యూ డు నాట్ రికగ్నైజ్ దిస్ బేసిక్ ట్రూత్, వాట్ ఇస్ యూజ్ ఆఫ్ యువర్ ఎడ్యుకేషన్, హౌ మచ్ యు లెర్న్?
0: కనుక మీరు గ్రంథ పరిచయం గావించుకుంటున్నారే కానీ నీలో ఆ గ్రంథాన్ని ఏమాత్రం కూడా ప్రవేశింప చేసుకోలేదు.
1: యు ఆర్ మియర్లీ అక్వైంటింగ్ యువర్ సెల్ఫ్ విత్ బుక్స్, but you are not inhaling the fragrance which is contained in the book.
0: Pustakamu mastakanga marchukuntunnaru.
1: You are transforming the books into your head.
0: Mastakamu pustakamu rendu okatai pothunnayi.
1: Your head and book are becoming one and the same.
0: Ee aacharane ekkada untunnayi akkada.
1: Where is your practice?
0: Kanukane manasseekam vachasseekam karmanyekam mahatmanam.
1: He is great in whom you find unity of the thought, word and deed.
0: Vidyarthulara trikala suddhini meeru penchukovali.
1: Dear students, develop purity of trikaranas.
0: ee trikarana suddhiye lekapoyinappudu vaadu manishe kaadu.
1: A person who does not have purity of trikaranas cannot be called a man.
0: Aa manavude kaani saakarudu kaadu aneetundi vishayanni gurtinchali.
1: He is a man only in form but not in content or in essence.
0: Kanuka itti pavitramainatundi naitika bhautika dharmika aadhyatmika laukika vaigyanikamainatundi yokka tattvanni bodhinchetundi Bharat desanni meeru vishwasinchi daniki taginatundi krutagnata andinchali. ప్రేమ అనేటువంటిది హృదయం నుండి ఆవిర్భవించాలి కానీ మాటలతో వచ్చినటువంటిది కాదు.
1: లవ్ షుడ్ ఎమనేట్ స్పాంటేనియస్లీ ఫ్రమ్ ద హార్ట్, ఇట్ కెనాట్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్.
0: ఇట్టి ప్రేమతత్వాన్ని మనం పెంచుకున్నప్పుడే మానవత్వం వికసిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి డెవలప్ సచ్ న్యాచురల్ లవ్ హ్యూమానిటీ బ్లాజమ్స్ ఇన్ అస్.
0: విద్యార్థులారా, విద్యార్థినియులారా,
1: డియర్ స్టూడెంట్స్, బాయ్స్ అండ్ గర్ల్స్,
0: మీరు ఆదర్శవంతమైన విద్యార్థులుగా రూపొందాలి.
1: You should become ideal students.
0: ఎక్కడికి వెళ్ళినప్పటికీ మన ఇన్స్టిట్యూట్ యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించుకుని వర్తించాలి.
1: Wherever you go, you should understand the philosophy of our institution and practice it.
0: అదియే మీరు మన యొక్క సంస్థకు అందించేటువంటి కృతజ్ఞత.
1: That is the gratitude which you should show to our institution.
0: దేనిని మనం కోరలేదు.
1: We are not asking you for anything else.
0: మీరు సరైన ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందటమే మా యొక్క ప్రధాన ఆశయం.
1: Our main aim and ambition is that you should become ideal students.
0: అలాంటి విద్యార్థిగా ఉండినప్పుడే ఇందులో చదివి కాని ప్రపంచంలో ప్రవేశించి కాని ఆదర్శాన్ని అందించి కాని ఒక సార్థకమవుతుంది.
1: Only when you are such ideal students, it is your studying here is justified and you are having goal in the world.
0: త్యాగం చేయండి.
1: Sacrifice your selfishness.
0: ఎక్కడ పోయినప్పటికీ స్వార్థం స్వార్థం స్వార్థం.
1: Wherever you go, you find this kind of selfishness.
0: విద్యార్థిలో ఎంత స్వార్థం ఉన్నదనేటువంటిది మీరు తొక్కతోరి వెనుకకు తిరిగి చూడండి.
1: You look back and introspect what an amount of selfishness is there in students.
0: ఏప్రిల్ మాసం వచ్చిందంటే ప్రతి విద్యా సంస్థ ఎందు ఉండేటువంటి యొక్క రిజల్ట్స్ అంతా పేపర్ లో పడుతుంటాయి.
1: When the month of April comes, results are announced in the newspapers.
0: ఒక పేపర్ అంతా కూడా ఈ యొక్క మార్క్స్ పాస్ అయినటువంటి వారికి నంబర్ అంతా ఉంటుంటుంది.
1: The numbers are given in the entire full page.
0: కొన్ని లక్షల నంబర్స్ అంతా ఉంటుంటాయి.
1: There are a few lakhs of numbers in the newspaper.
0: వాటిని చూసినంత మాత్రం ఎంత ఆనందించాలి, ఇంతమంది పాస్ అయినారా అని ఎంతో సంతోషించాలి.
1: When a student sees so many lakhs of numbers in the paper, how much happy he should feel that so many people have passed.
0: ఇంకా ఆనందించటం లేదు.
1: But today's student is not feeling happy like that.
0: నా నంబర్ ఎక్కడ అని చూసుకోవడానికి ప్రయత్నిస్తాడు. స్వార్థం స్వార్థం.
1: In the midst of lakhs of numbers, where is my number is his attention. This is selfishness. He ignores all other numbers.
0: నిజంగా ఇన్ని నంబర్లు చూసి నీవు ఆనందిస్తే నీ నంబర్ కూడా తప్పక ఉంటుంటాది అందులో.
1: If you really enjoy seeing so many numbers passing, your number also can be found there itself.
0: కనుక ఇంత స్వార్థం ఉండకూడదు.
1: There should not be so much of selfishness.
0: ఏదైనా ఒక కాన్వకేషన్ టైమ్ లోనో మరొక టైమ్ లో ఫోటోలు తీసుకుంటే,
1: at the time of convocation or any other occasion when photos are taken,
0: అన్ని బొమ్మలు బాగా వచ్చింటాయి దానిని చూడలు, నా బొమ్మ ఎట్లా వచ్చింది అని చూస్తాడు.
1: In that group photo, he is interested in knowing how his photo has come. He doesn't mind all other people.
0: ఇలాంటి స్వార్థాన్ని దూరం చేయాలి.
1: This is another selfishness which must be made distinct from
0: you. ఫస్ట్కు మనం క్యూలో నిల్చుకుంటే,
1: when you join,
0: ఎంతమంది వృద్ధులు ఉన్నారు, ఎంతమంది పేషెంట్లు ఉన్నారు, ఎంతమంది రోగులు ఉన్నారు అని వారికి ఏదైనా ముందు సీట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి, లేదు ఆ సీటు నాకే చిక్కాలి అని స్వార్థపడతాడు.
1: While standing in the queue, you have to pay attention to how many old people, needy people are there who should be given a seat.
0: నందు నకర్మణ నప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. త్యాగం చేయాలి, అదే నిజమైన అమృతత్వం.
1: In Indian culture, త్యాగం, sacrifice has been given a place of prime importance.
0: మొట్టమొదటి ఉపకారం చేయి.
1: Do good to others.
0: పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. Help ever, hurt never.
1: Help ever, hurt never.
0: ఇది విద్యార్థులు గుర్తించవలసినటువంటి విషయం.
1: This is what has to be recognized by students.
0: ఈనాడు అనేక సంస్థలయందు కొన్ని ప్రబలిపోయినవి. విద్యార్థులు విద్యను అభ్యసించుకోవడానికి వెనుకంజ వేయడానికి కూడా కొన్ని కారణాలు ఉంటున్నవి.
1: There are a few things which are frightening students from entering into certain education institutions.
0: First standard nunchi 10th standard varaku kuda nu e maatramo examination levu.
1: From first standard to 10th standard, no examination whatsoever.
0: Inga 10th standard public examination vachindante ee pillalu examination ki povatam ledhu.
1: When the examination comes all during the 10th standard, students are afraid of going to examination.
0: Ee padendu kuda pustakame chudaledu vaadu.
1: What is the reason for that fear? For 10 years he has not seen the books. Whether a student has learnt or not, he is promoted to the next class.
0: Inka ee pillalu vidya vishayamlandu oka aasakti kalagalante ela kalugutundi?
1: How can the students have any interest in education at all?
0: Test oka rest.
1: Test is a real rest.
0: Prati vidyarthikulanu test pettali.
1: Every student should welcome test.
0: Andulo baaga pass ainappude munduku povadaniki athaniki kuda oka utsaham kalugutundi.
1: When he passes in the test and examination, he gets encouraged.
0: ఇలాంటి పిచ్చి పద్ధతులంతా కూడా రూపుమాపాలి.
1: We should give up all these mad crazy
0: ideas. చిన్న పిల్లలకంత ఉత్సాహకరమైనటువంటి ఒక ప్రోత్సాహాన్ని అందించాలి.
1: For small children, proper encouragement must be given.
0: ఇంకా అది ఒక వైపున ఉండగా మరొక వైపున,
1: this is one side of the story, there is the other side.
0: 130 marks వస్తే పాస్.
1: The second is, if a student gets 30%,
0: ఇది ప్రభుత్వమే వీరికి ఒక లైసెన్స్ అందించింది.
1: Government itself has given this license.
0: ఇది చాలా తప్పు.
1: This is a mistake.
0: కారణమేమనగా,
1: what is the reason you may ask?
0: 100 పనులు ఒకరికి చెప్పితే 70 పనులు తప్పు చేస్తే వాడిని ఎట్లా పాస్ చేసేది?
1: If you give 100 tasks to a person, if he commits mistake with reference to 70,
0: ఏదో ఒకటో రెండో తప్పు చేస్తే క్షమించవచ్చు.
1: How can you excuse him if he commits one or two? It is all right.
0: తప్పులు చేసి 30 బాగు చేసినటువంటి వాడిని పాస్ చేయటము ఇది సరైన పద్ధతి కాదు.
1: Passing a person who commits 70 mistakes and 30 right things is not the proper way.
0: అప్పుడే విద్యార్థులకు ఒక విధమైనటువంటి ఒక నిరుత్సాహం బయలుదేరుతుంది.
1: Students get discouraged if this is the approach.
0: ఇంకా దాని లోపల కూడాను ఈ 30 మార్క్స్ లోపల కూడాను ఇంకా ఎన్నెన్నో ఉంటున్నాయి.
1: Even with reference to these 30 marks, there are a number of methods of getting them.
0: ఇలాంటి వంత కూడాను చేయటం చేతనే విద్యా సంస్థలు కూడాను కేవలము ఒక విధమైనటువంటి పతనం అయిపోతున్నాయి.
1: On account of such attitudes and tendencies,
0: ఇలా పాస్ అయినటువంటి విద్యార్థులు దేశాన్ని ఏమి ఉద్ధరించగలరు?
1: Students who pass on these lines, how can they do good to the nation?
0: దేశ నాయకులుగా కావాలి.
1: These people should become the leaders of the nation.
0: కనుకనే అలాంటి పిల్లలు ఎందు ఒక విధమైనటువంటి ఉత్సాహ ప్రోత్సాహాన్ని అభివృద్ధి భావించి తగినటువంటి టెస్టులు పెట్టి విద్యా విధానం లోపల దానికి సరైనటువంటి స్టాండర్డ్ పెంచాలి.
1: స్టూడెంట్ షుడ్ బి ప్రాపర్లీ ఎన్కరేజ్డ్ అండ్ మోటివేటెడ్ అండ్ టెస్ట్ మస్ట్ బి కండక్టెడ్ ప్రాపర్లీ అండ్ అలౌ దెం టు రియలైజ్
0: దయా దాక్షిణ్యాన్ని చూపవచ్చును కానీ విద్యా విషయంలో మాత్రము దయా దాక్షిణ్యాన్ని చూపకూడదు.
1: యు మే షో సమ్ కైండ్నెస్ అండ్ కన్సెషన్స్ ఇన్ ఎనీథింగ్ but not with reference to education.
0: దాని పేరే శిక్షణ అని పేరు.
1: ఎడ్యుకేషన్ ఇస్ ఆల్సో కాల్డ్
0: శిక్షణ. శిక్షిస్తూ రావాలి.
1: శిక్షణ మీన్స్
0: శిక్షణగా కొట్టడం కాదు.
1: శిక్షణ డజన్ మీన్ పనిష్మెంట్ బీటింగ్ దెం.
0: వాడిని చక్కగా దోషాన్ని వానికి చెప్పి పవిత్రతను బోధించి మున్ముందు వాడిని అభివృద్ధి గావించడానికి తగిన ఉత్సాహాన్ని అందించాలి.
1: వీ హావ్ టు ట్రైన్ దెం ప్రాపర్లీ. Correct his mistakes, give them the what is correct and help them into learn things properly.
0: Yova guru yogi hitopadeshta hitanni bodhinchetunte vaadu guru.
1: A master or a guru is one who teaches what is good for him,
0: cheetunte vaadu kaadu,
1: not one who dances according to the tunes of the student.
0: Shishyu yo guru bhakti eva guru bhakti tho undinatunte vaade nijamaina shishyudu.
1: A real student is one who has respect for the teacher.
0: Ee naati shishyudu guru daggara ee reethiga untunnadu.
1: How does a student of the
0: taru tagadame gaakunda cigarette sir teeskondi ane teacher kuda andistunnadu.
1: Not merely is he smoking cigarette, he offers a cigarette to the teacher.
0: Prachina kaalamlandu bharat desham yokka guru shishyulaku sambandhamu enta pavitranga undetundidi.
1: What a sacred relationship existed between the teacher and the student in the ancient days.
0: Ee aadhunika kaalamlandu freedom freedom freedom emti ee freedom.
1: In the modern days, freedom is the watchword. Freedom, freedom.
0: Freedom ivvalsindi.
1: It is necessary to give freedom.
0: Enta varaku ivvalo anta varaku maatrame ivvali.
1: But freedom must be given within limits.
0: The end of wisdom is freedom.
1: Real freedom is
0: the end of culture is perfection. The end of knowledge is love. The end of education is character. Ane teacher kuda andistunnadu.
1: Not merely is he smoking cigarette, he offers a cigarette to the teacher.
0: Prachina kaalamlandu bharat desham yokka guru shishyulaku sambandhamu enta pavitranga unde.

0: The end of culture is perfection. The end of knowledge is love. The end of education is character. ఈ విధమైనటువంటి దీంట్లో వాళ్ళు చక్కగా తయారు కావించాలి. కానీ ఏదో వాళ్ళకు ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఇవ్వాలని కరెక్ట్ కాబట్టి వాళ్ళు డిఫెండమ్ అయిపోతున్నారు. ఫ్రీడమ్ కాదు.
1: ఇఫ్ యూ గో ఆన్,
0: ఏమి చెప్పినా వినరు, ఎవరి మాటకు జవాబు లేదు. ఈ విధంగా అహంకారవంతులై మితిమీరిపోతున్నారు.
1: ఇఫ్ యూ గో ఆన్ గివింగ్ అన్బ్రిడ్డిల్ ఫ్రీడమ్ టు దెమ్, దే డు నాట్ కేర్ ఫర్ ఎనీవన్, దే బికమ్ డెఫ్ టు ఆల్ ది గుడ్ అడ్వైస్ అండ్ డంబ్, దే డోంట్ ఈవెన్ స్పీక్ టు యూ.
0: ప్రేమ స్వరూపులైన విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్స్,
0: మీరైనా తయారైపోయి తగినటువంటి ఒక దేశానికి తగినటువంటి ఒక ఆదర్శాన్ని అందించాలని నేను ఆశిస్తున్నాను.
1: ఐ విష్ అట్లీస్ట్ యూ షుడ్ బికమ్ మోడల్స్ అండ్ ఐడియల్స్ టు ద నేషన్.
0: డిగ్రీలు పొందటం ముఖ్యం కాదు.
1: గెటింగ్ డిగ్రీస్ ఇస్ నాట్ గ్రేట్.
0: మీరు దీన్ని ఆచరించి ఇతరులకు అందించాలి.
1: యూ షుడ్ ప్రాక్టీస్ గుడ్ క్వాలిటీస్ అండ్ హెల్ప్ అదర్స్.
0: ఇదే నిజమైనటువంటి విద్య యొక్క సంబంధం.
1: దిస్ ఈస్ ద రియల్ రిలేషన్.
0: నిజమైన విద్య యొక్క లక్ష్యము.
1: దిస్ ఇస్ ద రియల్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: ఈ లక్ష్యాన్ని మీరు దృష్టి అందించుకుని
1: కీపింగ్ దిస్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్,
0: సత్యాన్ని పలుకుతూ
1: స్పీకింగ్ ట్రూత్,
0: ఈ సత్యం పలుకుతున్నాము కదా అని చెప్పి సత్యం వల్ల మరొకరికి అపకారం కూడా చేసుకోకుండా చూడాలి.
1: వితౌట్ హార్మింగ్ అదర్స్ బై యువర్ ట్రూత్,
0: ఈ సత్యం నందు ఏ విధంగా కూడా నువ్వు ఇతరులకు అపకారం జరగకూడదు.
1: బై స్పీకింగ్
0: సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యం అప్రియం.
1: స్పీక్ ట్రూత్.
0: ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పద్దు, సత్యం కదా అని ఇతరులకు హాము చేయొద్దు.
1: ఇన్ ఆర్డర్ టు ప్లీజ్ అదర్స్ యూ షుడ్ నాట్ టెల్ లైన్, బట్ ఇన్ ఆర్డర్ టు హర్ట్ అదర్స్ యూ షుడ్ నాట్ స్పీక్ ట్రూత్ విచ్ ఇస్ హర్ట్.
0: ఈ సత్యం ఎవరికైనా అపకారం జరిగేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సత్యము వద్దు అసత్యం వద్దు క్వైట్ గా నిల్చు.
1: వెన్ స్పీకింగ్ ట్రూత్ ఈజ్ లైక్లీ టు హార్మ్ అదర్స్ యూ నీడ్ నాట్ స్పీక్ అట్ ఆల్ ఎయిదర్ ట్రూత్ ఆర్ అన్ట్రూత్.
0: ఈ విధమైనటువంటి ఒక నాక్, ఒక విధమైనటువంటి యోగ్యతను నీవు సంపాదించుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ స్కిల్ ఇన్ యూ.
0: ఏ కార్యమునందు కూడాను పరులకు అపకారం కాకుండా చూసుకోవాలి.
1: యూ షుడ్ నాట్ కాజ్ ఎనీ హారం టు ఎనీ వన్ ఇన్ సొసైటీ.
0: ముఖ్యంగా ఈనాటి పరిస్థితి యందు దేశాభిమానం చక్కగా పెంచుకోవాలి.
1: ఇట్ ఈస్ నెసరీ టు డెవలప్ లవ్ ఆఫ్ ద నేషన్.
0: దేశానికి సేవ చేయాలి.
1: సర్వ్ ది నేషన్.
0: దేశం యొక్క భద్రతను కూడా మనం తీసుకోవాలి.
1: యూ హావ్ టు టేక్ కేర్ టు సీ ద కంట్రీస్ సేఫ్ గార్డెడ్.
0: సమాజం యొక్క అభివృద్ధిని కూడా మనం ఆశించాలి.
1: వీ హావ్ టు విష్ ది వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
0: అన్నింటికీ నీ ఒక్కడే ప్రధానము.
1: ఫర్ ఆల్ దీస్ థింగ్స్ యూ ఆర్ ది బేసిస్.
0: వ్యక్తి బాగా ఉండినప్పుడే ఇల్లు బాగా ఉంటుంది.
1: వెన్ ది ఇండివిజువల్ ఇస్ ఆల్ రైట్ ది హోమ్ విల్ బి ఓకే.
0: కుటుంబం బాగా ఉండినప్పుడే గ్రామం బాగుంటుంది.
1: వెన్ ది ఫ్యామిలీ ఈజ్ అట్ పీస్ ది
0: ఈ గ్రామాలు బాగా ఉండినప్పుడే జిల్లాలు బాగా ఉంటాయి.
1: If the village is all right, the district
0: జిల్లాలు బాగా ఉన్నప్పుడే రాష్ట్రం బాగా ఉంటుంది.
1: Then only the nation would be enjoying peace.
0: కనుక రాష్ట్రం యొక్క మంచి అంతా కూడాను మంచి చెడ్డలంతా వ్యక్తి పైన ఆధారపడి ఉంటుండాలి.
1: Therefore the welfare and prosperity of the nation depends upon the welfare and prosperity of the individual. You should transform yourself.
0: నీ ద్వారా ఇతరులు కూడాను మంచివారిగా తీర్చిదిద్దు.
1: By yourself becoming good, help others also to become good.
0: దేశానికి సేవ చేయడానికి నీవు ముందంజ వేయి.
1: Take steps to serve the nation.
0: ఎలాంటి పరిస్థితులు ఎందుకు వెనుకంజ వేయద్దు.
1: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ యూ షుడ్ నాట్ ట్రేస్
0: దైవాన్ని. స్మరించు.
1: రిమెంబర్ గాడ్.
0: దేశాన్ని విశ్వసించు.
1: హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ కంట్రీ.
0: ఆనందాన్ని అనుభవించు.
1: ఎంజాయ్ బ్లిస్.
0: అదే నిజమైన మానవుని యొక్క ప్రధాన లక్ష్యం.
1: దిస్ ఈజ్ ది ఎయిమ్ ఆఫ్ ట్రూ హ్యూమన్ బీయింగ్.
0: విద్యార్థులారా,
1: డియర్ స్టూడెంట్,
0: ఈనాడు
1: టుడే
0: మన ప్రెసిడెంట్ వెంకటరామను చక్కని ఆదర్శాన్ని అందించాడు.
1: President Venkatraman has given good ideas to you.
0: సాధు సంతుష్టుల యొక్క సంబంధాన్ని కూడా మీకు వివరించాడు.
1: He has explained to you the sages and saints of various states.
0: పెద్దల యొక్క హృదయాలు చాలా పవిత్రాలే.
1: The elders' hearts are sacred.
0: పెద్దల యొక్క వాక్యాన్ని శిరస వహించాలి.
1: You have to carry out the ideals expounded by elders.
0: తిరిగి పోవడం మాత్రమే జరగకూడదు.
1: It is no use merely listening to good
0: things. రెండైన మీరు ఆచరణలో పెట్టి,
1: you have to practice at least one or two good things.
0: దేశోద్ధారణకు కంకణం కట్టుకోండి.
1: You have to take a firm resolve for the welfare of
0: మానవ సోదరుల యొక్క తత్వాన్ని మీరు అనుభవించండి.
1: You should enjoy the prosperity of the entire humanity.
0: సమత్వాన్ని భావించండి.
1: You should enjoy the equality.
0: జాతి మత కుల భేదములు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా అన్నింటినీ మీరు పూర్తి ఏకత్వంగా భావించండి.
1: You should not care for any differences based upon
0: ద్వేషించరాదు.
1: Should never hate any religion.
0: ఈ విధమైనటువంటి యొక్క సమభావాన్ని పెంచుకోవటమే సరి అయిన విద్య.
1: True education really means developing this kind of equal-mindedness.

0: అలైక్ టు ఎవరీ వన్. ఈ యొక్క సమత్వాన్ని మీరు పెంచుకోవాలి.
1: యూ హావ్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వల్ యాటిట్యూడ్ టు ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్.
0: కనుక మతములు ఎన్నైనా మార్గం ఒక్కటే.
1: రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ పాత్ ఇస్ ద సేమ్.
0: మానవుడు కూడాను దివ్యత్వాన్ని కలిగినటువంటి వాడే.
1: ఎవరీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హావింగ్ డివినిటీ ఇన్ హిమ్.
0: ఆ దివ్యత్వం నీయందు కూడా ఉంటుండాలి.
1: దట్ డివినిటీ ఈజ్ ఫౌండ్ ఈవెన్ ఇన్ యూ.
0: ఆ దివ్యత్వాన్ని సర్వత్రా వ్యాపింప చేయడానికి తగిన కృషి చేయాలి.
1: యూ హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు స్ప్రెడ్ దిస్ డివినిటీ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఎవ్రీవేర్.
0: నేను అధికంగా సంభాషణ చలిపి మీకు శ్రమ కలిగింపు చేస్తున్నాను. నా యొక్క ఉపన్యాసమును నా సంభాషణను విరమించుకుంటున్నాను.
1: I am giving you trouble by giving you a long discourse. I am bringing my discourse to a close.
0: ఈ పవిత్రమైన సమయమునందు పెద్దలు ఉచ్చరించినటువంటివి, పెద్దలు బోధించినటువంటి విషయమును మీ హృదయంలో రికార్డ్ మాదిరి చేసుకుని మీరు అప్పుడప్పుడు దీనిని మననం చేసుకుంటూ రావాలి.
1: You have to record clearly in your own heart things which are taught by elders.
0: కన్వోకేషన్ జరిగినందుకు సరైనటువంటి అర్థం.
1: Then only for conducting this convocation there will be some justification.
0: విద్య ముగించిన తర్వాత గృహస్థుడు కాబోయే ముందు ప్రాచీన కాలమునందు అధ్యాపకులు విద్యార్థులను చేర్చి వారికి ఉపదేశం చేసేటువంటి సమావేశం ఈ కాన్వకేషన్.
1: కాన్వకేషన్ వాజ్ ఇన్ ద ఓల్డెన్ డేస్. ద టీచర్స్ వుడ్ కాల్ ఆల్ ద స్టూడెంట్స్ హూ హావ్ కంప్లీటెడ్ దర్ ఎడ్యుకేషన్ బిఫోర్ దే ఎంటర్ ది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ గృహస్థాశ్రమ్.
0: ఆనాడు స్నాతకోత్సవం అని పిలిచేటువంటి వారు.
1: ది నేమ్ గివెన్ వాజ్ స్నాతకోత్సవం.
0: స్నాతకోత్సవం అనగా ఏమి? ఉపదేశమును తీసుకుని ఆ ఉపదేశమును ముందు భవిష్యత్ జీవితంలో అనుభవించడానికి తగిన కృషి చేయటమే స్నాతకోత్సవం యొక్క అదార్థం.
1: The real meaning of Snatakotsava is the teachers giving things which are useful for the students in their future life and the students listening to them and practicing them.
0: Gold medal teeskotamu vellipotam kaadu.
1: It is not merely taking a degree, taking a gold medal.
0: Nijamaina gold medal ee upadeshanni aacharanalo pettinappude neeku avidhamaina aanandanni andimpa chestundi.
1: Only when you practice the good things that are told to you today, it will give you the joy which is real gold medal.
0: నీవు అహంకారాన్ని నిర్మూలన చేసుకో.
1: డిస్ట్రాయ్ ఈగో ఇన్
0: యు. ఆడంబరాన్ని చంపుకో.
1: కంప్లీట్లీ
0: చిత్తాన్ని శుద్ధి గావించుకో.
1: ఆస్టెంటేషన్ ప్యూరిఫై యువర్ హార్ట్.
0: తగినటువంటి లక్ష్యాన్ని పూను.
1: యూ షుడ్ హ్యావ్ ప్రాపర్ ఎయిమ్ ఇన్ లైఫ్.
0: కర్తవ్యం యోగముచ్యతే. నీ కర్తవ్యాన్ని నీవు పాటించు.
1: డూ యువర్ డ్యూటీ.
0: డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్. ఈ రెండింటి యందు నీవు లక్ష్యాన్ని ఉంచుకుని భవిష్యత్తు లోపల ఈ యొక్క విద్యార్థులు విద్యార్థినిలు తగిన ఆదర్శాన్ని అందించి తిరిగి భావి భారతోద్ధారకులైనటువంటి మీ యొక్క తత్వాన్ని దేశానికి వ్యాప్తి గావిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ విరమిస్తున్నాను.
1: యూ షుడ్ ప్రాక్టీస్ ఆల్ దీస్ థింగ్స్ విచ్ ఆర్ లర్న్డ్ అండ్ ఐ విష్ దాట్ యూ బ్రింగ్ ది వెల్ఫేర్ ఆఫ్ ద నేషన్ అండ్ డూ గుడ్ టు ద నేషన్. దస్ ఐ బ్రింగ్ ది డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: You just heard the Divine Discourse delivered by Bhagwan Baba on the occasion of the 9th convocation of the Sri Satya Sai Institute of Higher Learning in Prashanthinilayam on the 22nd of November 1990. Bhagwan Baba, the Divine Chancellor, urges the students to cultivate 9 gem-like qualities: the spirit of sacrifice, humility, the spirit of selfless service to society, friendliness, discipline, adherence to truth, non-violence, and faith in God. The boys and girls who have these qualities alone will be the nation's treasure of virtue and ensure its future. Without these sacred qualities, all education is valueless. Thank you and Saira.
3: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: Sri Pandranga Dikshit was a well-known musician and composer who composed and sang bhajans for Bhagwan in the 1960s and the 70s. You will now hear some bhajans sung by Sri Pandranga Dikshit and family.

0: సహస్రం.
1: గేయం గీతా నామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం,
2: దేయం దీన జనాయ చ విత్తం.
0: పవిత్రాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈ శ్లోకమును శంకర్ల వారి కడుగుట్టి శిష్యుడు ఈ గీతను గురించి, ధ్యానమును గురించి, సహస్రనామమును గురించి, త్యాగమును గురించి అనేక రకములుగా భజగోవిందము యొక్క తత్వమునందు దీనిని ఇమిడ్చి సంతృప్తి నొందాడు. గేయం గీత అనగా గీతను పాడమన్నాడు. ఈ గీతను పాడటం చేత లభించేటువంటి ఫలితమేమిటి?
1: పవిత్రాత్మ స్వరూప్ విద్యార్థియో, శంకరాచార్య కా ఆఖరి శిష్య గీతా కే బారే మే, ధ్యాన్ కే బారే మే, సహస్ర నామ కే బారే మే ఔర్ త్యాగ కే బారే మే ఇస్ శ్లోక్ మే భజ గోవిందం కే తత్వ కో సమ్మిలిత్ కర్ సంతుష్ట హువా. గేయం గీతా, ఉస్నే గీతా కా గాన్ కర్నే కో కహా. ఇస్ గీతా కా గాన్ కర్నే పర్ హోనే వాలా లాభ భలా క్యా హై?
0: మానవుడు విషయ సంబంధమైనటువంటి రాగములకు గురి కావటం చేత అశాంతి అనేటువంటి రోగములో తపిస్తూ ఉంటున్నాడు. ఈ అశాంతి అనేటువంటి రోగమును దూరం చేసుకునే నిమిత్తమై గీతను గానం చేయమన్నాడు. గీతయే భగవాను దూత, గీతయే జగదేక మాత, గీత భక్తులకొల్ల ఊత, గీత సంసారికొక ఈత, గీతయే మంత్రాల మూట, గీతయే వేదాంత పూట, గీతయే ఘనరాజ బాట, గీతయే శ్రీసాయి మాట.
1: మానవ విషయ సంబంధీ రాగ కా శికార్ హోనే కే కారణ అశాంతి రూపీ రోగ సే త్రస్త హై. ఇస్ అశాంతి రూపీ రోగ సే ఛుట్కారా పానే కే లియే గీతా కా గాన్ కర్నే కో కహా. యహ గీతా హీ ఈశ్వర్ కా దూత హై, గీతా హీ జగత్ కీ మాతా హై, గీతా భక్తో కే లియే సహారా హై, గీతా గృహస్థీ కే లియే తర్నే కా సాధన హై, గీతా హీ మంత్రో కీ ఏ గఠరీ హై, గీతా వేదో కా సోతా హై, గీతా హీ ఉత్కృష్ట రాజమార్గ హై, గీతా హీ శ్రీ సాయి కీ బాత్ హై.
0: ఇట్టి పవిత్రమైనటువంటి గీతను పాడమనియు తదుపరి నామ సహస్రం అన్నాడు. అనగా అనేక మంది మన భారతదేశమునందు హరినామమని, హరనామమని, శివనామమని, లేక రామనామమని, కృష్ణనామమని అనేక రకములైనటువంటి యొక్క భక్తుల యొక్క తృప్తి నిమిత్తమై ఈ రూపనామములు నిర్మించుకొని తద్వారా భగవంతుని

0: విభిన్న రూపములు కూడాను అమర్చటము కద్దు. దీనిని పురస్కరించుకుని ఏ శంకర శిష్యులు ఏ నామము పెట్టినప్పటికీ మానవులకు కొంతమందికి అసంతృప్తి కలగవచ్చుననేటువంటి యొక్క ఉద్దేశం చేత వేదమును పురస్కరించుకుని సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనగా సర్వజీవుల వాసి అయినటువంటి వాడు సర్వేశ్వరుడని, అట్టి సర్వేశ్వరునికి అనేక రూపములు అనేక నామములు ఉండటంలో కూడాను ఎట్టి అభ్యంతరము ఉండదని, ఎట్టి నామమునైనా ఎట్టి రూపమునైనా స్మరించటంలో ఎట్టి లోపము కూడాను కలగదని కూడాను సహస్రనామం అన్నాడు. అనగా భగవంతునికి సహస్రనామములు అనేటువంటిది కాదు, అన్ని నామములు తనవే, అంత ప్రదేశము తనదే, కనుక తనది గాని నామము తాను లేని దేహము లేదన్నాడు.
1: గీతా కా దాన్ కర్నే కే సాథ్ నామ్ సహస్త్ర కే బారే మే ఉస్నే కహా. భారత్ దేశ్ మే భక్తో నే అప్ని సంతుష్టి కే లియే హరి నామ్, హర నామ్, శివ నామ్, రామ్ నామ్, కృష్ణ నామ్ జైసే నామో కా విధాన్ కర్నే కే సాథ్ ఈశ్వర్ కే అనేక రూపో ఔర్ నామో కీ భీ వ్యవస్థా కీ. అతః ఇసీ తథ్య కే ఆధార్ పర్ శంకరాచార్య కే శిష్య నే విచార్ కియా कि किसी एक ही नाम की व्यवस्था करने पर कुछ लोगों को असंतुष्टि हो सकती है, इसलिए उसने वेद की उक्ति
2: सहस्र शीर्षा पुरुष सहस्राक्ष सहस्रपात
1: के आधार पर कहा कि सभी प्राणियों में विद्यमान वही सर्वेश्वर है, जिसके अनेक रूप और नाम के होने में कोई अड़चन नहीं है. इसलिए किसी भी नाम और किसी भी रूप का ध्यान करने से कोई कमी नहीं होगी, ऐसा मानते हुए उसने सहस्त्र नाम कहा. इसका अर्थ यह नहीं कि ईश्वर के मात्र सहस्त्र नाम ही हैं, सभी नाम उनके ही हैं, सारे प्रदेश उनके ही हैं. अतः उसने कहा कि ऐसा नाम या ऐसी देह एक भी नहीं है जो उनकी न हो और जिसमें वह न हो.
0: इनका श्रीपति नामम अनगा श्रीपति रूपम प्रधानमैनटुवंटिदनि आ रूपमुनकु प्रधानमैनटुवंटि ओक तत्वानि कूडानु अंदिंचाडु. श्रीपति रूपम अनगा एवरु श्रीपति रूपमु अनेक मंदि विष्णुलनि अनेक मंदि शिवुडनि ई रकमैनटुवंटि वादोपवादमुलतो कालहरणम चेयटं कूडानु कद्दु. कानी श्रीपति अनगा భగవంతునికి అష్టైశ్వర్య సంపన్నుడనేటువంటి సార్థక నామం కలదు గనక శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, మాయామయి, శ్రీమయి అని ఈ ఎనిమిదవ యొక్క స్వరూపానికి శ్రీమయి అని ఈ శ్రీపతి స్వరూపుడనేటువంటి యొక్క తత్వం లోపల దివ్యత్వమైనటువంటి ఆత్మకే ఇది సమన్వయమవుతుందనేటువంటి ఉద్దేశంతో కూడాను ఇతరులకు ఎట్టి అశాంతి కాని లేక అసంతృప్తి కానీ కలగకుండా ఉండేటువంటి నిమిత్తం శ్రీపతి రూపం అన్నాడు.
1: ఇస్కే బాద్ ఉస్నే శ్రీపతి రూపం కి వ్యాఖ్యా మే రూప్ కి ప్రధానత ఔర్ ఉస్కే మహత్వ కే బారే మే కహా. శ్రీపతి రూపం కహనే పర్ ప్రశ్న ఉఠతా హై కి కౌన్ శ్రీపతి హై. ఇస్ సందర్భ మే కుచ్ లోగో ద్వారా విష్ణు ఔర్ కుచ్ లోగో ద్వారా शिव कहते हुए वाद विवाद उत्पन्न करते देखा गया है. लेकिन ईश्वर के नामों में अष्टैश्वर्य संपन्न एक सार्थक नाम है, यथा वे नाम शब्द ब्रह्ममयी, चराचरमयी, ज्योतिर्मयी, वांगमयी, नित्यानंदमयी, परात्परमयी, मायामयी और श्रीमयी हैं. ईश्वर के इस श्रीमयी स्वरूप को दिव्यतापूर्ण आत्मा के लिए प्रयुक्त मानते हुए किसी को भी कष्ट या असंतुष्टि न पहुंचाने के उद्देश्य से इसे ही श्रीपति रूपम कहा गया है.
0: ఈ శ్రీ అనేటువంటి పదము కేవలము అశుభమైనటువంటి వాటికి శుభమును అందించే నిమిత్తమై శ్రీ అనేటువంటి పదమును మనము ఉపయోగపెడుతుంటాం. నిత్య సత్యమై ఉన్నటువంటి యొక్క పదార్థమునకు ఈ శ్రీ అనేటువంటి పదం ఉపయోగించనక్కరలేదు. అది అమృతమయమై ఉన్నటువంటి దానికి ఇంకా ఈ శ్రీతత్వం అనేటువంటిది అందించేటువంటి బిరుదు ఏమాత్రం ఉండదు. పాంచభౌతికమైనటువంటి దేహములు అనిత్యములైనటువంటివి, ఈ లోకమునందు కనిపించేటువంటి పదార్థము కూడాను కొంత మిథ్యమైనటువంటిదిగా మనకు తోచటం చేత ఇట్టి వాటికి మనం స్త్రీ అనేటువంటి పదమును ఉపయోగపెట్టి లేక గౌరవం అనేటువంటి దానికి కూడాను స్త్రీ అనేటువంటి పదము ఉపయోగపెట్టి మన భారతదేశమునందు దీనిని అనేక రకములుగా గౌరవిస్తూ వస్తున్నారు. ధర్మ సంస్థాపన నిమిత్తమై వచ్చినటువంటి అవతార స్వరూపములకు కూడాను కొంతకాలం మాత్రమే ఆ దేహములు ఉండి తదుపరి మన దృష్టికి మరుగైపోవటం చేత వట్టి రూపములకు కూడాను స్త్రీ అనేటువంటి పదమును మొదటిలో ఉంచటం కూడాను భారతీయుల యొక్క గౌరవం.
1: ఇస్ శ్రీ శబ్ద కా ప్రయోగ్ హమ్ అశుభ తత్వం కో శుభ సిద్ధ కర్నే కే లియే హి కర్తే రహతే హై. జో పదార్థ నిత్య ఏవం సత్య హై ఉస్కే లియే ఇస్ శ్రీ శబ్ద కా ఉపయోగ్ కర్నే కీ ఆవశ్యక్తా నహీ హై. జో అమృతమయ తత్వ హై ఉస్కే సాథ్ శ్రీ కో జోడనే కే కారణ ఉస్కే మహత్వ మే అతిరిక్త కుచ్ జుడనే వాలా నహీ హై. పాంచ్ భౌతిక శరీర అనిత్య హై తథా ఇస్ సంసార మే దిఖాయీ పడనే వాలే పదార్థో కే మిథ్యా పూర్ణ హోనే కే కారణ ఐసే తత్వో కే సాథ్ ఇస్ శ్రీ కో జోడనా ఔర్ ఆదర్ సూచక ఢంగ్ సే ఇస్కా ఉపయోగ్ కర్నా హమారే దేశ్ మే ఏక్ సాధారణ సీ బాత్ హై. ధర్మ స్థాపనా కే లియే అవతరిత్ అవతారో కే శరీర్ భీ కుచ్ సమయ కే బాద్ విలుప్త హో జానే కే కారణ ఉన్కే నామ్ సే పహలే శ్రీ శబ్ద కో జోడనా హమ్ భారతీయో కీ గౌరవమయీ పరంపరా రహీ హై.
0: రాములకు శ్రీరామ అని స్త్రీని పెట్టి తరువాత రామ అని చెప్పటం, కృష్ణులకు శ్రీకృష్ణ అని స్త్రీని పెట్టి తిరిగి కృష్ణ అనుకోవటం, ఈ విధమైనటువంటి యొక్క పేర్లకంతా ఇంకా గొప్ప గొప్ప వారులకంతా కూడాను శ్రీ శ్రీ అని ఈ అనిత్యమైనటువంటి నీటి బుడగ వంటి దేహమును ధరించినటువంటి ప్రతి వ్యక్తికి కూడాను శ్రీ అనేటువంటి శుభాన్ని అందించే కోసం పెట్టారు.
1: రామ్ కే నామ్ సే పహలే శ్రీ జోడకర్ శ్రీరామ్ కహనా, కృష్ణ కే నామ్ సే పహలే శ్రీ జోడకర్ శ్రీకృష్ణ కహనా, బడే బడే లోగో కే నామో కే సాథ్ ఇస్ శ్రీ కో జోడనా తథా ఇన్ అనిత్య ఏవం పానీ కే బుల్బులే కే సమాన్ శరీరో కో ధారణ కర్నే వాలే ప్రత్యేక కే సాథ్ ఇస్ శ్రీ కో జోడనా యే సబ్ మంగళ కామనా కీ అపేక్షా మే కియా గయా హై.
0: అయితే శివత్వం అనేటువంటిది నిరంతరం మంగళమైనటువంటిది కనుక ఈశ్వర యొక్క స్వరూపములకు కాని నామములకు కాని ఈ శ్రీ అనేటువంటి పదం ఎక్కడ కూడా ఉపయోగపెట్టడం లేదు. ఇప్పుడు శ్రీ శంకర, శ్రీ శివ, శ్రీ ఈశ్వర అని ఎవరూ చెప్పరు. ఈశ్వర, శంకర, శివ అది నిరంతరము ఆకారము ధరింపనటువంటిది కనుక నిత్య సత్య బుద్ధ ముక్తమైనటువంటి యొక్క స్వరూపం కనుక దీనికి అది నిరంతరము మంగళంగానే ఉండటం చేత శ్రీ అనేటువంటి పదము దానికి అక్కరలేకపోయింది. కనుకనే నిరంతరము మంగళమైనటువంటి దానికి పతిగా ఉండేటువంటి వాడు కనుకనే శ్రీపతి రూపం అన్నాడు.
1: పరంతు శివత్వకే సతత మంగళమయ హోనేకే కారణ శివకే స్వరూప్ ఔర్ నామ్ కే సాథ్ కహీ భీ ఇస్ శ్రీ కో నహీ జోడా జాతా హై. ఇసిలియే కోయి భీ శ్రీ శంకర్, శ్రీ శివ ఔర్ శ్రీ ఈశ్వర్ నహీ కహతా హై. ఇస్ శివత్వకే నిరాకార హోనే నిత్య సత్య శుద్ధ ముక్త స్వరూప హోనేకే కారణ సతత మంగళమయ హోనేకే కారణ శంకర్ శివ ఔర్ ఈశ్వర్ శబ్దో కే సాథ్ ఇస్ శ్రీ కో జోడనే కీ ఆవశ్యక్తా నహీ పడి. అతః జో సతత మంగళమయ హై ఉస్కా పతి హోనే కే కారణ శ్రీపతి రూపం కహా గయా హై.
0: ఇట్టి యొక్క యథార్థమును మనము చక్కగా గుర్తించుకున్నప్పుడే దైవత్వం అన్నటువంటిది ఏకత్వం అనేటువంటిది మనకు బోధపడుతుంది. దైవము ఒక్కడే, ఏ విష్ణువు కాని, ఏ రాములు కాని, ఏ కృష్ణుడు కాని, ఏ యొక్క ఈశ్వరుడు కాని అనేక రూప నామముల చేత మనము పూజించి మనము అతన్ని గౌరవించి అనేక రకములుగా ప్రార్థించినప్పటికీ దైవత్వం అన్నటువంటిది ఒక్కటే అనేటువంటి సత్యాన్ని మనకు స్పష్టపరుస్తూ ఉంటుండాది శ్రీ. పరమాత్ముడు విష్ణువు గరుడ వాహనుడని, శివుడు నంది వాహనుడని, బ్రహ్మ హంసవాహనుడని, ఈశ్వరుడు పార్వతీ భర్త అని, విష్ణువు లక్ష్మీపతి అని, ఇంకా బ్రహ్మ సరస్వతీపతి అని అనేక రకములుగా మన యొక్క స్థాయిలకు వారిని తెప్పించుకుని తద్వారా మన యొక్క నిత్య జీవితమునకు సంతృప్తిపరిచేటువంటి యొక్క సంసార సంబంధమైనటువంటి బాంధవ్యములను మనం అనుభవించడం చేత మనకు తాత్కాలిక తృప్తిని అందించేటువంటి యొక్క ఊహలోపల మనం ఇట్టి వారిని అటువంటి స్థితికి మనం తెప్పించుకుంటూ వచ్చాం.
1: అత ఇస్ యథార్థస్య అవగత హోనే పర్ हमें ईश्वर की एकता का तथ्य समझ में आएगा। ईश्वर एक ही है। यह श्री तत्व हमें स्पष्ट करता है कि चाहे हम विष्णु या राम या कृष्ण या ईश्वर कहकर जिस रूप और नाम से भी पूजा करें या आदर करें या प्रार्थना करें, परंतु ईश्वर एक ही है। हम मानते हैं कि विष्णु का वाहन गरुड़ है, शिव का वाहन नंदी है, ब्रह्मा का वाहन हंस है, शिव पार्वती के पति हैं, विष्णु लक्ष्मी के पति हैं और ब्रह्मा सरस्वती के पति हैं। हमारे तात्कालिक सांसारिक बंधनों में पड़े रहने के कारण अपनी आत्मसंतुष्टि के लिए हम उन्हें अपने स्तर तक उतारना चाह रहे हैं।
0: భగవంతుడు ఒక విధమైనటువంటి దీనికి మనం యోచన చేసినప్పుడు జీవరాశులకంతా కూడాను అధిపతి అయి సర్వ జీవులకు కూడాను తాను నాథుడుగా ఉంటుండి తన యొక్క తత్వాన్ని తాను నడిపించుకుంటూ పోవటం సహజం. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నప్పుడు మానవుడు కూడాను ఒక జంతువులలో ఒక భాగమనే ఇందులో స్పష్టమవుతుంటుండాలి. జన్ అను ధాతువు నుంచి ఉద్భవించినటువంటిది కనుక ఇది జంతువుగా ఉంటున్నాయి. కానీ మనము లోకరీతిగా మనం విచారణ చేసినప్పుడు జంతువులనగా ఏదో కొన్ని మృగములు పశువులుగా మనం భావిస్తున్నాం. కాదు కాదు, గర్భం నుంచి జన్మించినటువంటి ప్రతి స్వరూపమునకు జంతువు అనేటువంటి యొక్క సార్థక నామం. కనుక జన్మించటం పురస్కరించుకుని జంతువు అనేటువంటి పేరు వచ్చింది.
1: జబ్ హమ్ ఈశ్వర్ కే బారే మే విచార్ కర్తే హై తో జ్ఞాత్ హోతా హై కే ఈశ్వర్ సభీ ప్రాణియో కే అధిపతి హై। वह सभी जीवों के नाथ होते हुए अपने तत्व को सहजता के साथ जारी रखते हैं। जब जंतु नाम नर जन्म दुर्लभम कहा जाता है तो स्पष्ट होता है कि मानव भी इन जंतुओं का एक हिस्सा है। जन नामक धातु से जंतु शब्द उत्पन्न हुआ है। लेकिन जब हम लौकिक स्तर पर विचार करते हैं तो पता चलता है कि हम कुछ जानवरों और पशुओं को ही जंतु मान रहे हैं। लेकिन जो भी गर्भ से जन्मता है वही जंतु है। अतः जन्मने के आधार पर जंतु नाम प्राप्त हुआ है।
0: ఎలుక కూడాను జంతువే. ఎలుక తన గర్భం నుంచి కూడాను బిడ్డను అందిస్తూ ఉంటుంటది. కనుక ప్రతి జన్మము వందినటువంటి వాటికంతా కూడాను జంతువు అనే పేరు. ఈ జంతువులకు మరొక పేరు పశువులు అని కూడాను అంటాం. ఇదికి పశుపతి అని కూడాను ఈశ్వరునికి ఒక పేరు. పశుపతి అనగా జీవరాశులకు నాథుడు అయినటువంటి వాడు పశుపతి అని.
1: చూహా భీ జంతు హై. చూహే కే గర్భ సే బచ్చే పైదా హోతే హై. అతః జో భీ పైదా హోతా హై వహ జంతు హీ హై. ఇన్ జంతువో కా ఏక్ అన్య నామ పశు హై. ఈశ్వర్ కా ఏక్ నామ పశుపతి హై. समस्त जीव राशि के जो नाथ हैं वही पशुपति हैं।
0: पशुपति अंटे मनं ईश्वरुनिगा मनं भाविस्तुन्नामु. गोपालु अंटे वैष्णव संबंधिंचिनटुवंटि वाडुगा मनं विश्वसिस्तुन्नामु. ई गोपाला अन्नटुवंटि पदमुनकु पशुपति अनेटुवंटि पदमुनकु एट्टि भेदं कूडा उंटुंडदु. कनुक शिवत्वमु वैष्णवत्वं अनेटुवंटि दांटो इक्कड भेदमुनकु ए मात्रं अवकाशं उंडदे. कनुक मनं ई नाडु नेर्चुकोवाल्सिनटुवंटिदि कानि समन्वयं परिचेटुवंटि विधानमुनु कानि మనం గుర్తించాలి. కనుక విష్ణు అనేటువంటి వాడు ఒక లక్ష్మీ భర్తని కాని, శివుడు అనేటువంటి వాడు పార్వతి భర్తని కాని, ఇంకా బ్రహ్మ అనేటువంటి వాడు సరస్వతి భర్తని కాని మనం భావించక పసలనాథుడు అని అనుకుంటే చాలా సమన్వయం అయిపోతుంటది.
1: లేకిన్ హమ్ మాన్తే హై కి పశుపతి కా అర్థ శివ హై. ఇసి ప్రకార్ గోపాల్ శబ్ద కో హమ్ వైష్ణవ సంబంధి మాన్ రహే హై. इन गोपाल और पशुपति शब्दों में कोई अंतर नहीं है। यहां शिवत्व और वैष्णवत्व में कोई अंतर नहीं है। इसलिए आज हमें समन्वय करने की विधि सीखनी चाहिए। इसलिए पार्वती के पति शिव हैं, लक्ष्मी के पति विष्णु हैं और सरस्वती के पति ब्रह्मा हैं, ऐसा हमें न मानते हुए इनके लिए పసలనాథ శబ్ద కో లేనే పర్ సమన్వయ అచ్చి తరహ సే హో జాతా హై.
0: పసలనాథుడనగా జీవనాథుడని కూడాను ఒక అర్థము. తదుపరి మన యొక్క భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని పౌరాణిక సంబంధమైనటువంటి మార్గమును అవలంబించటం చేత దీనికి కూడాను ఈ యొక్క పసలనాథుడు అనేటువంటి యొక్క పేరు కొంత సమన్వయమైపోతుంది. పసలనాథుడు అనగా పా అనగా పార్వతి, సా అనగా సరస్వతి, లా అనగా లక్ష్మి. పసలనాథుడు కనుక ముగ్గురికీ నాథుడైనటువంటి వాడు కనుక ఇందులో ఎట్టి భేదమును కూడా అవకాశం ఉంటుండదు.
1: పసలనాథ్ కా ఎక్ అన్య అర్థ్ జీవనాథ్ హై. भारतीय संस्कृति के आधार पर पौराणिक मार्ग का अनुसरण करते हुए विचार करने पर शब्द पसलनाथ का समन्वय अच्छी तरह से होता है. पसलनाथ का अर्थ इस प्रकार है. पसलनाथ के तीन अक्षरों में प का अर्थ पार्वती, स का अर्थ सरस्वती और ल का अर्थ लक्ष्मी है. इस प्रकार पसलनाथ तीनों के नाथ होने के कारण इनमें किसी प्रकार के अंतर का अवसर ही नहीं है.
0: అయితే ఇంకా వాహనముల గతి ఏంటి? ఈ వాహనాలంతా కూడాను ఏదో ఒక హంస అని, ఒక నంది అని, ఒక గరుడ అని ఈ వాహనాలు వేరే ఉంటున్నాయే. ఈ మూడు వాహనాలు ఎవరికి వినియోగపడతాయి అనుకున్నప్పుడు ఈ వాహనాలను కూడాను చక్కగా సమన్వయపరచుకోవటానికి మనం పూనుకున్నప్పుడు విహంగ వాహనుడు పరమాత్ముడు అంటే కూడాను ఇందులో చక్కని అర్థం కూడాను ఇమిడి ఉంటుంది. వి అనగా వృషభము, హా అనగా హంస, గా అనగా గరుడ. కనుక విహంగ వాహనుడనగా మూడింటికి వాహనుడైనటువంటి వాడు కనుక ఇక్కడ సమన్వయం కుదురుతుంది.
1: అబ వాహనో కా ప్రశ్న ఉత్పన్న హోతా హై. యే వాహన్ భీ ఏక హంస, ఏక నంది ఔర్ ఏక గరుడ్ ఇస్ ప్రకార్ అలగ్ అలగ్ హై. యహ్ విచార్ కర్నే పర్ కి యే వాహన్ కిస్కే లియే ఉపయోగీ హై. जब हम इन वाहनों के समन्वय के बारे में विचार करते हैं तो ज्ञात होता है कि परमात्मा विहंग वाहन है जिसमें बहुत ही अच्छा सा अर्थ निहित है. विहंग शब्द के वी का अर्थ वृषभ है, ह का अर्थ हंस है और ग का अर्थ गरुड़ है. अर्थात तीनों वाहनों के स्वामी होने के कारण यहां अच्छी तरह से समन्वय बैठता है.
0: ఈనాడు మనము ఎట్టి భేదములకు కూడాను తావు ఇవ్వక సర్వ మతములను, సర్వ భావములను, సర్వేశ్వరుని యొక్క తత్వములో ఏకత్వమును మనం అనుభవించుకోవటం ఇది పవిత్రమైనటువంటి మార్గం. కనుకనే దీనిని పురస్కరించుకునియే కొంతవరకును శ్రీపతి రూపం అని కూడాను శంకరుల యొక్క శిష్యులు ప్రకటించాడు. ఇంకా సజ్జన సంఘం అన్నాడు. మనం ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతములు చేసినా, ఎన్ని యాత్రలు తిరిగినా, ఎన్ని రకములైనటువంటి ఆరాధనలు సలిపినప్పటికీ సత్సంగం అనేటువంటిది లేక మన అంతఃకరణములో కరుడు కట్టుకున్నటువంటి యొక్క దుర్భావములు అవి పోవడానికి కాని నశించడానికి కాని వీలు ఉండదు.
1: అత ఆజ్ హమారే లియే కిన్హీ భిన్నతాఓ కో మహత్వ నా దేతే హువే సభీ ధర్మో ఔర్ సభీ భావనాఓ కో ఈశ్వరీయ తత్వ కే అంతర్గత एक मानकर चलना ही उत्तम मार्ग है. इसी के आधार पर कुछ हद तक शंकराचार्य के शिष्य ने श्रीपति रूपम का प्रयोग किया. इतना ही नहीं, सज्जन संगम भी कहा. चाहे हम कितनी ही पूजा क्यों न करें, कितने ही व्रत क्यों न करें, कितनी ही यात्राएं क्यों न करें, कितनी ही आराधनाएं क्यों न करें, परंतु यदि सत्संग ही न हो तो हमारे अंतःकरण में गहरी बैठी हुई दुर्भावनाओं के दूर होने या विनष्ट होने का कोई अवसर ही नहीं है.
0: కనుకనే ఇట్టి దుర్భావములను నశింపజేసుకునేటువంటి నిమిత్తమై సజ్జన సంఘం అత్యవసరమని కూడాను ఇందులో ప్రకటించాడు. సజ్జన సంఘం అంటే ఏది సజ్జన సంఘం, ఏది దుర్జన సంఘం అని కూడాను మనం కొంత విచారించవలసినటువంటి అవసరం. సత్యము, త్యాగము, అహింస, ప్రేమతత్వములకు ఎక్కడ బలమైనటువంటి యొక్క అవసరము ఏర్పడుతుందో, ఎక్కడ బలము ఉనర్చేటువంటి యొక్క వాతావరణం ఉంటుంటాదో అట్టి దారిని అంతా కూడాను సజ్జన సంఘం అని కూడాను పిలువవచ్చు. ఈనాడు మీకు ఇది ప్రత్యక్ష నిదర్శనము. మీరు ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్కరు విడివిడిగా ఉంటుండి వారి యొక్క జీవితములు, వారి యొక్క భ్రాంతులు, వారి యొక్క ఇచ్ఛాశక్తులు వేరువేరుగా ఉండినప్పటికీ ఇక్కడ ఒక సమ్మర్ కోర్స్ అనేటువంటి దాంట్లో చేరటం చేత ఇది అందరికీ ఒక పవిత్రమైనటువంటి భావములు ఏర్పడటము, ఈ పవిత్రమైనటువంటి భావములు ఒకరిని చూచి మరొకరు, ఒకరిని చూచి మరొకరు కూడాను, ఇది కేవలం అభివృద్ధిపరచుకోవడానికి అవకాశం అందించేటువంటి యొక్క సంఘముగా మీకు గుర్తించుకోవటానికి తగినటువంటి నిదర్శనం.
1: ఇస్లియే ఇస్ ఛంద్ మే కహా గయా కి ఐసీ దుర్భావనాఓ కో వినష్ట్ కర్నే కే లియే సత్సంగ్ అత్యంత ఆవశ్యక్ హై. ఇస్లియే హమే విచార్ కర్నా చాహియే కి క్యా సత్సంగ్ హై ఔర్ క్యా దుర్జన్ సంగ్ హై. जहां सत्य, त्याग, अहिंसा और प्रेम के सुदृढ़ होने के अवसर होते हैं उसे सत्संग कहा जा सकता है. आज तुम्हारे लिए यही प्रत्यक्ष प्रमाण है. तुम सब अलग अलग प्रांतों से हो, तुम्हारे जीवन, विचार करने के ढंग, इच्छा शक्तियां इत्यादि सबके अलग अलग होने पर भी यहां इस ग्रीष्मकालीन कक्षाओं में शामिल होने के कारण सभी में पवित्र भावनाओं का उत्पन्न होना और परस्पर एक दूसरे को देखकर इन भावनाओं को बढ़ाने का प्रयत्न करना तुम्हारे लिए इसे सत्संग के रूप में पहचानने का एक अवसर है.
0: मनलो उन्नटुवंटि पवित्रमैनटुवंटि ओक भावमुनु మనం ఏకాంతంగా ఉంటున్నప్పుడు ఆ పవిత్రమైనటువంటి భావము క్రమక్రమేణా కొంత బలహీనము కావచ్చును. కాని అట్టి పవిత్రమైనటువంటి భావములు మన సమాజములో, మన చుట్టుప్రక్కల కొంత అభివృద్ధి అవటం చేత మన భావానికి కూడాను కొంత బలం కూడాను ఏర్పడుతుంటుంటుంది. ఇప్పుడు ఈ వస్త్రం లోపల అనేక దారములు ఉంటున్నాయి. ఒక్కొక్క దారమును తీసి మనము రెండు వేళ్లతో ఇట్లా తుంచడానికి పూనుకోవచ్చును. కాని అన్ని దారములు చేరి ఒక వస్త్రంగా తయారు కావటం వల్ల ఇట్టి వస్త్రాన్ని మనము త్రుంచడానికి వీలు కానటువంటి యొక్క శక్తిలో ఇది తయారవుతుంటుంది.
1: హమమే జో భీ పవిత్ర భావనాయే హోతీ హై ఉన్కే హమారే ఏకాంత్ కే సమయ కమజోర్ పడనే కి సంభావన హై. లేకిన్ హమారే చారో ఓర్ కే సమాజ్ మే వైసీ పవిత్ర భావనాఓ కే బఢనే సే హమారీ భావనాయే భీ సశక్త హోతీ హై. इस कपड़े में अनेक धागे हैं. हम इसमें से एक एक धागे को निकालकर उन्हें दो उंगलियों से तोड़ सकते हैं. लेकिन सभी धागों के आपस में जुड़े रहने के कारण दृढ़ कपड़ा बनता है, जिसमें ऐसी दृढ़ता आ जाती है कि हम उसे फाड़ नहीं सकते हैं.
0: ఒక్క గడ్డి పోచ ఒక్క చిన్న చీమనైనా కూడాను బంధించడానికి వీలు కానటువంటి బలహీనతలో ఉంటుంటాది. కాని అలాంటి గడ్డిపోచలే అనేక వేల గడ్డిపోచలు చేర్చడం చేత మదించినటువంటి గజమును కూడాను బంధించడానికి వీలవుతుంటారు. మనలో ఉన్నటువంటి చెడ్డ గుణములు కాని మంచి గుణములు కాని మనము చేరేటువంటి యొక్క గుంపులను పట్టి ఉంటుంటారు. కనుకనే మనము చెడ్డ గుణములను దూరం చేసుకోవాలనుకున్నప్పుడు మంచి గుణములు కలిగినటువంటి వారి సంఘములో మనం ప్రవేశించడానికి పూనుకోవాలి.
1: इतना कमजोर रहता है कि वह एक चींटी को भी नहीं बांध सकता है. लेकिन हजारों की संख्या में उन्हीं घास के तिनकों के आपस में जुड़ जाने पर वह एक मदमाते हाथी को भी बांध सकते हैं. हम में जो भी अच्छे या बुरे गुण होते हैं वे उन समूहों पर आधारित रहते हैं जिनके साथ हमारी संगति रहती है. अतः यदि हम बुरे गुणों से छुटकारा पाना चाहते हैं तो अच्छे गुणों से युक्त संगति में रहने के प्रयत्न करने चाहिए.
0: కనుక మనం సత్సంగమనేటువంటి దాని వల్ల మనకు సద్భావములు, సద్బుద్ధులు, సత్ప్రవర్తనలు, సదాలోచనలు ఎంతైనా కూడా అభివృద్ధి కావటానికి కూడా అవకాశం ఉంటుంటుంది. కనుకనే మనకు సత్సంగమనేటువంటిది అత్యవసరమని కూడాను ఈ శంకరుల యొక్క శిష్యులు మూడవదిగా ఇందులో ప్రకటించాడు. ఇంకా దీనజనులకు ధనమును దానము చేయమని చెప్పని నాలుగవ యొక్క పంక్తిలో ఉంది. అనగా ఎవరు ఇట్టి దానమునకు పూనుకోవటానికి తగినటువంటి అర్హులనగా గృహస్థులే ఇట్టి దానమునకు సరి అయినటువంటి అర్హులని కూడాను ఇందులో మనం గుర్తించాలి. సన్యాసులకు ధనముండదు. సన్యాసులకు ఎట్టి దానము చేసేటువంటి యొక్క దీంట్లో కూడాను వారు సంసిద్ధులై ఉంటుండరు.
1: సత్సంగతి మే రహనేకే కారణ హమమే సద్భావనాం, సద్బుద్ధి, సదాచరణ ఔర్ సద్విచారో కే उत्पन्न होने की संभावना रहती है. अतः शंकराचार्य के शिष्य ने सत्संगति की आवश्यकता को तीसरे अंश के रूप में इसमें जोड़ा है. चौथी पंक्ति में दीन दुखियों को धन दान में देने की बात है. इस पर विचार करने पर कि कौन ऐसे दान देने के योग्य हैं, तो पता चलता है कि गृहस्थ ही इसके लिए योग्य हैं। सन्यासियों के पास धन नहीं होता है, इसलिए वे दान नहीं दे सकते हैं।
0: కనుక సర్వవిధములకు ధనమును ఆర్జించి ఏదో తమ యొక్క నిత్య జీవితమునకు కొంత ఉపయోగపరిచి తమ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కూడాను కొంత భద్రపరిచి ఇంకా మిగిలినటువంటి వాటిలో ఏదో కొంత దాన ధర్మములు అనేటువంటి దానికి పూనుకోవటం చేత మనము సంపాదించినటువంటి యొక్క ధనమును కూడాను కొంత సద్వినియోగపరచటము ఒక పవిత్రమైనటువంటిది, మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కూడాను ఒక ఉత్తమమైనటువంటి యొక్క జీవితాన్ని అందిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఇందులో ఒక దానము అనేటువంటిది అత్యవసరము అన్నాడు. దైవము యొక్క ఏకత్వమును ఇంకా మానవత్వం యొక్క సమత్వమును ఇందులో అభివృద్ధి పరిచేటువంటి నిమిత్తమై ఈ శ్లోకములో ఇట్టి భావములు కూడాను ఇమిచ్చటం జరిగింది.
1: దాన్ కి ఆవశ్యకత కో స్పష్ట కర్తే హువే కహా గయా హై కి అనేక ప్రకార కే శ్రమ సే ధనోపార్జన్ కర్ ఉస్మే సే కుచ్ అంశ కా ఉపయోగ్ అపనే జీవన్ కే లియే కర్తే హువే अपनी संतान के भविष्य हेतु कुछ धन को सुरक्षित रखते हुए शेष बचे धन को दान दक्षिणा में उपयोग में लाने के कारण समुपार्जित धन का सदुपयोग होने के साथ संतान के उत्तम भविष्य के लिए भी उपयुक्त होगा। ईश्वर संबंधी एकता और मानव की समता से संबद्ध भावनाओं को बढ़ावा देने के लिए ऐसे विचारों को ఈ శ్లోక్ మే సమ్మిలిత్ కియా గయా హై.
0: ఈ రెండు కూడాను మనకు లభించాలనుకున్నప్పుడు మన హృదయము నిర్మలమైనటువంటిది గాను ప్రేమమయమైనటువంటిది గాను మనము కొంతవరకు తీర్చిదిద్దుకోవాలి. ప్రతి మానవుని యొక్క జీవిత వృక్షమందు కూడాను ప్రేమ అనేటువంటి ఫలములు కొల్లలుగా ఉండటం కద్దు. అయితే అట్టి ఫలములు కొంతవరకు మనం భుజించడానికి పూనుకోవటం లోపల ఫలములకు పైభాగము లోపల కొంత అరుచి అయినటువంటి యొక్క చర్మం కూడాను కప్పబడి ఉంటుంటాది. ఇట్టి మధురమైనటువంటి ఇట్టి సున్నితమైనటువంటి సుగంధమైనటువంటి ఈ యొక్క తేనె వంటి ఈ రసమును కొంత చేదు చర్మము కప్పటం చేత అందులో ఉన్నటువంటి మాధుర్యము మనకు ఒక్కతూరి మనకు లభించదు. కనుక మొట్టమొదట ఈ కప్పబడినటువంటి యొక్క అభిమాన మమకారములను కాని లేక కోప తాప ఈర్ష్య అసూయ డంభమనేటువంటి యొక్క దుర్గుణముల యొక్క మిశ్రమమైనటువంటి చర్మము కాని దీనిపైన కప్పబడి ఉంటుంటాది. దానిని మనము తీసినప్పుడే అందులో ఉన్నటువంటి మధురమైనటువంటి రసము మనకు లభిస్తుంది.
1: యది హం ఇన్ దోనో కో ప్రాప్త్ కర్నా చాహతే హై తో హమే అప్నే హృదయ కో నిర్మల్ ఎవం ప్రేమ పూర్ణ బనానా చాహియే. ప్రత్యేక వ్యక్తి కే జీవన రూపీ వృక్ష మే ప్రేమ రూపీ ఫలో కా అత్యధిక హోనా బహుత్ హి సహజ హై. जब हम इस फल को खाना चाहते हैं तब उसके ऊपर एक अस्वादिष्ट छिलका ढका रहता है। ऐसा मधुर कोमल एवं सुगंधित मधु जो फल में रहता है वह कड़वे छिलके से ढके रहने के कारण हमें तुरंत प्राप्त नहीं होता है। इस फल के ऊपर अहंकार ममत्व क्रोध नाराजगी ईर्ष्या जलन और आडंबरता जैसे दुर्गुणों के मिश्रण का छिलका ढका रहता है, जिसे हटाने पर ही हमें माधुर्यपूर्ण रस प्राप्त होता है।
0: కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమ ప్రతి మానవుని యందు కూడాను ఉండినప్పటికీ ఈ ప్రేమ వివిధ మార్గముల లోపల మనం ప్రవేశపెట్టడం చేత అది కొంత బలము తగ్గి భగవత్ విశ్వాసములకు కొంత అంతరాయం కూడాను కలిగిస్తూ ఉంటుంటాది. ఈనాడు మన మన సంకల్పములు సఫలమాయనా మన భక్తి అభివృద్ధి అవుతుంటున్నది, మన యొక్క సంకల్పములు విఫలమాయనా ఉన్న భక్తి తరిగిపోవడానికి ప్రయత్నం అవుతుంటుంది. కనుక ఇట్టి తరిగి పెరిగేటువంటి యొక్క భక్తి భక్తి అని చెప్పడానికి కూడా అవమానం. కనుక ఇట్టి తరిగి పెరిగినటువంటి యొక్క భక్తిని గాఢమైనటువంటి యొక్క ప్రేమను విశ్వాసమును మనం బలపరుచుకున్నప్పుడే ఇందులో దైవత్వం అనేటువంటి ఏకత్వం మనకు అర్థమవుతుంది.
1: ప్రత్యేక మానవమే इस पवित्र प्रेम के होने पर भी उसका विविध मार्गों में प्रविष्ट किए जाने के कारण वह कुछ हद तक कमजोर पड़कर ईश्वर के प्रति आस्था में अड़चन उत्पन्न कर रहा है। यदि आज हमारे संकल्प सफल होते हैं तो हमारी भक्ति बढ़ने लगती है, लेकिन संकल्प विफल होते हैं तो भक्ति घटने लगती है। अतः ऐसे बढ़ने और घटने वाली भावना को भक्ति कहना भी अपमान है। इसलिए न बढ़ने वाली और न घटने वाली भक्ति अर्थात प्रगाढ़ प्रेम को, आस्था को सशक्त करने पर ही हमें दिव्यता में निहित एकता समझ में आएगी।
0: केवल वांछल पैनने मन ओक मनस्सुनु लग्नपरचडं चेत मंचि चेड्डलनेटुवंटि विचारण शून्यमैपोवडं चेत इंदुलो కొన్ని రకములైనటువంటి పరాభవానికి కూడాను ఒక కారణం ఏర్పడుతుంటుంటుంది. తన అభీష్టములు నెరవేరినప్పుడు దైవమని చెప్పినప్పుడు కాని, తన అభీష్టములు నెరవేరినప్పుడు ఇతను దైవము కాదని ఉల్లంఘించినప్పటికీ దైవమునికి ఎట్టి నష్టములు కష్టములు ఉంటుండవు. కాని ఈ రెండు కూడాను ఆ వ్యక్తి యొక్క బలహీనతలో ఉన్నటువంటి యొక్క మార్పే అని భావించాలి. వ్యక్తిగతమైనటువంటి సంబంధములను మనం పురస్కరించుకుని, క్షుద్రమైనటువంటి వాంఛలను మనం ఆధారం చేసుకుని, నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వం లోపల మనం కొంత మార్పు తెంజించుకోవటము, ఇది కేవలము మానవత్వం అనేటువంటి దాంట్లో కొంత మలినమైనటువంటి యొక్క భావమే దీనికి కారణము.
1: మనకు మాత్ర ఇచ్ఛాఓ పర్ హీ కేంద్రిత్ రఖనే కే కారణ్ అచ్చాయి ఔర్ బురాయి సంబంధీ వైచారికతా కే శూన్య హో జానే కే కారణ్ అపమానిత్ హోనే కే కారణ్ ఉత్పన్న హో సక్తే హై। इच्छाओं के पूर्ण होने पर ईश्वर को मानना और इच्छाओं के पूरे न होने पर ईश्वर को न मानने मात्र से ईश्वर का कुछ बिगड़ने वाला नहीं है। इसे व्यक्ति की कमजोरी का परिणाम मानना चाहिए। वैयक्तिक संबंधों और निम्न इच्छाओं के आधार पर ईश्वर की नित्यता और सत्यता के प्रति विचारों में परिवर्तन लाना మానవ కి మలిన్ భావనాం కాహి పరిణామ హై।
0: ఈ అంతఃకరణం నందు ఇట్టి దుర్వాంఛలు ఉంచుకొని ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఎన్ని విధములైనటువంటి యొక్క దర్శన స్పర్శన సంభాషణలు పొందినప్పటికీ మనకు మన యొక్క భావముల లోపల సంతృప్తి అనేటువంటిది కలగటం చాలా అరుదు। దీనికి ఒక చిన్న కథ। ఒక వ్యక్తికి అనేక రకములుగా తాను అనారోగ్యమును అందుకోవటం సంభవించింది। దీనికంతా మూల కారణము అజీర్ణమే అని డాక్టర్ నిర్ణయించాడు। అయితే ఇట్టి అజీర్ణ వ్యాధి నిమిత్తమై అనేక రకములైనటువంటి మందులు మార్చి మార్చి తీసుకున్నాడు। మితిమీరిన రోగానికి ఎన్ని రకములైనటువంటి మందులు కూడాను పనిచేయటం కొంత కష్టమే।
1: ఇస్ అంతఃకరణమే బురీ ఇచ్ఛాఓ కో రఖతే హువే చాహే హమ్ కితనీ హీ సాధనాయే క్యో నా కరే, చాహే కితనే హీ దర్శన్ స్పర్శన్ और संभाषण प्राप्त क्यों न करें, परंतु हमारी भावनाओं में संतुष्टि विरले ही प्राप्त होगी। इसके लिए एक छोटी सी कहानी। एक आदमी अनेक प्रकार की बीमारियों का शिकार हुआ। डॉक्टर ने फैसला दिया कि इसका कारण बदहजमी ही है। बदहजमी से छुटकारा पाने के लिए बदल बदल कर उसने अनेक दवाएं ली। बीमारी जब बेहद सख्त हो जाती है तब दवाओं का काम करना भी कठिन हो जाता है।
0: కానీ ఏదో అతని అదృష్టవశాత్తు ఒక మహనీయుడు అతనికి కనిపించి, నాయనా నీ అజీర్ణ వ్యాధికి ఒక తాత్కాలికమైనటువంటి ఉపశాంతిని అందించే నిమిత్తమై నేను ఒక మందు చెప్తాను, దీనిని నిత్యము కూడాను నీవు అనుభవిస్తూ ఉంటుండాలి అన్నాడు। అతను చెప్పిన మందు ఏమంటే ఉప్పు రాళ్ళు అని ఉంటుంటాయి, సాల్ట్, ఈ గడ్డలను నిరంతరము నీవు జోబుల్లో వేసుకుని ఉంటుండు, అది అయిన తక్షణమే ఒకటి, ఒకటైన తక్షణమే ఒకటి, కరిగిన తక్షణమే మరొకటి, ఈ రీతిగా నీవు దినమంతా కూడా ఉప్పురాళ్ల రసమును నీవు మింగుతూ ఉంటే నీకు కొంతవరకు ఈ అజీర్ణ వ్యాధి తగ్గిపోవచ్చును అని ఒక సలహా ఇచ్చాడు। ఈ రకమైనటువంటి యొక్క మందును తాను కొంత అలవాటులో పెట్టుకోవటం చేత క్రమక్రమేణా ఈ అజీర్ణ బాధ తగ్గినట్టుగా అతనికి కొంత తోచింది।
1: లేకిన్ భాగ్యవశ్ ఇసే ఏక్ మహాత్మా మిలే ఔర్ ఉన్హోనే కహా, వత్స్, मैं तुम्हारी इस बदहजमी के लिए एक तात्कालिक उपचार बताता हूं जिसे तुम प्रतिदिन लेते रहना। उन्होंने सलाह दी कि तुम अपनी जेब में नमक के ढेले रखो, एक के बाद एक ढेला मुंह में डालकर एक के गल जाने के बाद एक करके पूरा दिन नमक के ढेलों का रस निगलते रहो, तब कुछ हद तक तुम्हारी बदहजमी दूर हो सकती है। इस प्रकार इस दवा की आदत डालने के कारण उसे धीरे धीरे बीमारी का कम होना महसूस होने लगा।
0: ऐते आ व्यक्ति की प्रति दीपावली पंडुग दिनम कूडनु ओक विधमैनटुवंटि अलवाटु। दीपावली वच्चिंदंटे तीपुलु तीसी अनगा स्वीट्स తీసి పిల్లలకంతా పంచటము అతని యొక్క ఆచారంగా పెట్టుకున్నాడు. ఒకనాడు తెల్లవారి స్నానం చేశాడు, ఉప్పురాళ్లు జోబిలో వేసుకున్నాడు, ఒక్కొక్కటి దవడ పెట్టుకుని దాని రసాన్ని మింగుతూ ఈ లడ్డు తీసుకునేటువంటి అంగళకంతా వెళ్లాడు. ప్రతి అంగడిలో కూడాను లడ్డు ఇది మంచిదా, ఫ్రెష్గా ఉందా లేక పాతదా అని రుచి చూసే నిమిత్తమై కొంచెం కొంచెం గిల్లి వేసుకోవటము, ఇది లడ్డు సర్లేదు, లడ్డు సర్లేదు, లడ్డు సర్లేదని అనేక అంగళ్లంతా కూడా తిరిగినాడు.
1: इसे दिवाली के दिन कुछ विशेष करने की आदत थी। दिवाली के आने पर मिठाइयां लेना और बच्चों में बांटना उसने एक रस्म बना रखी थी। एक दिवाली के दिन प्रातः को नहाकर तैयार हुआ, जेब में नमक के ढेले डाला, एक एक कर ढेले चूसता हुआ वह लड्डू खरीदने के लिए दुकान पर पहुंचा। वह हर दुकान पर पहुंचता और पूछता कि माल ताजा है या बासी, और छोटा सा टुकड़ा लेकर मुंह में डालकर कहता कि लड्डू अच्छा नहीं है, लड्डू अच्छा नहीं है, लड्डू अच्छा नहीं है। इस तरह वह कई दुकानों पर गया।
0: కానీ ఎవరో ఒక తెలివితేట వేగినటువంటి ఈ లడ్డూ మిఠాయి అమ్మేటువంటి వాడు ఇతని యొక్క చేష్టలంతా కనిపెట్టి అతని అంగడి దగ్గరికి వచ్చే సమయానికి అయ్యా మొట్టమొదటి కొడాయి దగ్గరికి పోయి నోరు గడుక్కొని రా అన్నాడు. ఇతను నిజమే అనుకున్నాడు. అప్పుడు తాను గుర్తు తెచ్చుకుని ఆ కొళాయి దగ్గరికి వెళ్లాడు. నోరు కడుక్కొని వచ్చి అతను లడ్డు తీసినప్పటికీ తీయగా చక్కని రుచిగా ఉంటున్నది.
1: ఏక్ హోన్హార్ దుకాందార్ నే ఇసే దేఖా ఔర్ జైసే హీ వహ్ ఉస్కీ దుకాన్ పర్ ఆయా తో ఉస్సే కహా అజీ తుమ్ పహలే నల్ పర్ జావో ఔర్ కుల్లా కర్కే ఆవో. ఇస్ ఆద్మీ కో తబ్ యాద్ ఆయా और वह नल पर गया और कुल्ला करके आया। इसके बाद जब उसने लड्डू चखा तो वह बहुत मीठा और अच्छा लगा।
0: अदे विधमुगने ईनाडु मनकु कोन्नि रकमलैनटुवंटि मतिभ्रांति जरगटं चेत दीनिकि अनेक रकमलैनटुवंटि లోక సంబంధమైనటువంటి యొక్క విషయ వాసన అనేటువంటి దానిని మన అంతఃకరణములో పెట్టుకుని ఏ సమాజమునకు వెళ్లినా, ఏ సంఘమునకు వెళ్లినా, ఏ సత్సంగమునకు పోయినా, ఏ పెద్దల దర్శన స్పర్శన సంభాషణలకు పోయినా మన అంతరాత్మలో ఉన్నటువంటి యొక్క రుచే మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఇందులో వచ్చేటువంటి పవిత్రమైనటువంటి యొక్క భావములు కానీ ఈ నిర్మల నిశ్చల నిస్వార్థమైనటువంటి విషయములు కానీ మనకు అర్థం కావటం కొంచెం కష్టమే. కనుక మొట్టమొదట మన అంతఃకరణమును శుద్ధి చేసుకుని మనం ఆత్మానందమును అనుభవించుకునేటువంటి ప్రయత్నానికి పునుకున్నప్పుడే ఇందులో ఉన్నటువంటి మధురమైనటువంటి ఆనందము తనకు కొంత అనుభవానికి వస్తుంది. దీనిని పురస్కరించుకుని యద్భావం తద్భవతి అన్నారు.
1: ఇసీ ప్రకార్ ఆజ్ హమారీ మతికే భ్రమిత హో జానే కే కారణ అంతఃకరణ మే లౌకిక విషయ వాసనాఓ కో రఖనే కే కారణ హమ్ కిసీ భీ సంస్థా మే జానే పర్ కిసీ భీ సమాజ్ మే జానే పర్ अथवा किसी भी सत्संग में जाने पर, किन्हीं संत महात्माओं के दर्शन स्पर्शन और संभाषण के लिए जाने पर भी हमारी अंतरात्मा में जो है उसी का स्वाद हमारी अनुभूति में आता है। इसी कारणवश जो कुछ पवित्र भावनाएं और निर्मल निश्चल तथा निस्वार्थ विषय जो भी हैं उनका हमें समझ में आना कठिन ही है। अतः जब हम अंतःकरण को विशुद्ध कर आत्मानंद का अनुभव प्राप्त करने के प्रयत्न करेंगे तभी हमें सत्संग में निहित माधुर्यपूर्ण आनंद का अनुभव हो सकता है। इसी के आधार पर यद भावम तत् भवति कहा गया है।
0: एट्टी कलर अब्दाल मन कन्नुलकु तगिलिंचुकुंटामो अट्टी कलरे प्रकृति अंता मन कनिपिस्तुंटुंटादि। కనుక నీవు తగిలించుకున్నటువంటి గ్లాసులలో మార్పే కాని ప్రకృతిలో ఎట్టి మార్పు లేదు. అదేవిధంగానే పెద్దలపైన నీకొచ్చేటువంటి భావములు నీలో పుట్టినటువంటివే కాని పెద్దలలో వచ్చినటువంటివి కాదు. ఎవరు తిన్నటువంటి యొక్క పదార్థం యొక్క వాసన వారికే ఆ త్రేపులో వస్తుంది. కాని ఒకరు ఒక పదార్థం తింటే ఆ పదార్థం వాసన ఇంకొక త్రేపినప్పుడు ఆ వాసన రావటానికి వీలుండదు.
1: హం జిస్ రంగ్ కి ఐనక్ పహనేంగే पूरी प्रकृति हमें उसी रंग में दिखाई पड़ेगी। यह सब तुम्हारी ऐनक का ही प्रभाव है, प्रकृति में कोई परिवर्तन नहीं है। बड़ों के प्रति तुम में जो भावनाएं होंगी वे तुम में उत्पन्न भावनाएं ही हैं, न कि बड़ों में उत्पन्न भावनाएं। यदि तुम कुछ खाते हो तो उसी गंध की डकार तुम्हें आती है, यदि कोई दूसरा कुछ खाता है तो तुम्हारी डकार में उसकी गंध नहीं आएगी।
0: आयते ये मनस को रेंडु रकमलैनटि पिच्ची सिद्धांतालु उंटुन्नायि। ఒకటి ఏమిటంటే శూన్యత్వం ఒకటి, అనేకత్వం ఒకటి, కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఏకత్వం అనేటువంటిది మాత్రము దీనికి ప్రయత్నపూర్వకంగా సిద్ధించటం లేదు. అందున ఇట్టి సత్సంగంలో చేరినప్పుడు దానికి మరింత వికారమైనటువంటి భావములు కూడాను చెలరేగుతుంటాయి. అనేక మంది ఇట్టి సత్సంగంలో చేరి కొంతమందికి ఈ సత్సంగం యొక్క సద్భావములు కూడాను వినడానికి కూడాను కొంత ప్రాప్తి కూడాను ఉండదు. కొంతమంది సత్సంగంలో కూర్చుని తచ్చడమే కుంభకర్ణుని లెటర్స్ వస్తుంటాయి, తూగుతూ ఉంటుంటారు.
1: ఇస్ మన్ కే దో బడే హీ సిర్ఫిరే సిద్ధాంత హై, పహలా శూన్యత ఔర్ దూసరా అనేకత, లేకిన్ చాహే కితనే భీ ప్రయత్న కరే ఇసే ఏకతా ప్రాప్త నహీ హో రహీ హై. ఉల్టే ఐసే సత్సంగ మే షామిల్ హోనే పర్ ఉస్మే ఔర్ భీ విపరీత భావనాయే ఉత్పన్న హోనే లగ్తీ హై. ऐसे सत्संग में शामिल होने के बाद भी कई लोगों को अच्छे विषय सुनने की प्राप्ति नहीं होती है. कुछ लोगों को सत्संग में बैठते ही कुंभकर्ण से पत्र मिलने लगते हैं, ऐसे लोग तब ऊंघने लगते हैं.
0: मरिकొంత మంది సత్సంగములో కూర్చుని విన్నట్టుగానే తలలోపుతుంటారు, కానీ వాళ్ల బుద్ధి ఏ బిజినెస్ పైనో ఏ ఫ్యాక్టరీ పైనో ఏ యొక్క గృహం పైనో సంచారం సలుపుతూ ఉంటుంటుంది. మరికొంతమందికి ఈ వచ్చినటువంటి వారందరి కూడా ముఖాల చుట్టం లోపలనే ఈ బుద్ధి సంచారం జరుపుతుంటుంది, కానీ చెప్పినటువంటి విషయం ఏమిటో అది సూటిగా నాటుకునేటువంటి యొక్క చిత్తములు చాలా తక్కువనే. ఇంత దూరము ప్రయాణం చేసి ఇంతకాలము వ్యర్థము చేసి ఈ సమావేశంలో కూర్చొని కూడాను ఇందులో వచ్చినటువంటి విషయములు ఏమిటో చెప్పినటువంటి యొక్క విషయములు ఏమిటో మనం గుర్తించలేకపోయినా మన కాలము మన యొక్క కాయము మన యొక్క ధనాదులు కూడాను వ్యర్థం చేసుకున్నటువంటి వారమైపోతాం.
1: కుచ్ లోగ్ సత్సంగ్ మే బ్యాఠకర్ సున్నే వాలోకే జైసే సర్ హిలాతే రహతే హై, లేకిన్ తబ్ ఉన్కా మన్ కిసీ ధందే యా కిసీ ఫ్యాక్టరీ యా అప్నే పరివార్ మే ఘూమ్తా రహతా హై. కుచ్ ఔర్ లోగోం కో सत्संग में आए हुए दूसरों के मुंह ताकने में ही मन लगा रहता है. सत्संग में बताई गई बातें सीधे बहुत कम लोगों के मन में जड़ें जमाती हैं. इतनी दूर की यात्रा कर, इतना समय लगाकर, इस सत्संग में बैठकर भी यहां पर बताए गए तथ्यों से यदि हम अवगत नहीं होते हैं तो हम अपने समय, शरीर और धन సబ్ కుచ్ వ్యర్థ్ కర్నే వాలే హీ హోంగే.
0: పురాణ కాలక్షేపం సలుపుతూ ఒక పండితుడు ఏడు దినములు సప్తాహం అనేటువంటి ఒక పేరుతో ఈ పురాణమును చెప్పుతూ వచ్చాడు. కాని ఆ సప్తాహ సమావేశం లోపల క్రొత్తగా భర్త చనిపోవటం చేత ఆ యొక్క స్త్రీ ఏదో ఈ పురాణ కాలక్షేపం చేసటం వల్ల నా దుఃఖము కొంత శాంతించవచ్చును అనేటువంటి ఉద్దేశంతో అందరికంటే ముందుగా ముందు లైన్లో వచ్చి కూర్చోవటం జరుగుతుండేటువంటిది. కానీ ఈ పండితుడు చక్కగా ఒక సీటును పెట్టుకుని దానికి ఒక బుక్ను పెట్టుకుని రామాయణమును దానిని చక్కగా చదువుతూ ఉంటుంటే ఇతను చదివినంతసేపు కూడాను బుక్ పైనే లక్ష్యమును పెట్టి ఆ యొక్క స్త్రీ పాపం కంటిదారలు కార్చుకుంటూ ఉండేటువంటిది.
1: ఏక్ బార్ ఏక్ పండిత్ సప్తాహ పారాయణ కే నామ్ పర్ పురాణ పాఠ కర్తా ఆయా. हाल ही में पति के मर जाने के कारण विधवा हुई एक स्त्री अपने दुख को भुलाने के लिए इस पुराण पाठ में आने और पहली पंक्ति में बैठने लगी. यह पौराणिक एक पीठ पर रामायण का ग्रंथ रखकर पाठ करता था और यह स्त्री पूरे पुराण पाठ के दौरान उस ग्रंथ पर ही दृष्टि जमाए रखती और आंसू बहाती रहती थी.
0: ఏడు దినములు కూడాను టైము తప్పక ఆయన ప్రారంభించినటువంటి మొదలుకొని అంత్యమయ్యేంత వరకు కూడాను లేయక ఉండినటువంటి ఒక స్త్రీ అక్కడ ఉండేటువంటిది. కాని ఈ పండితుడికి ఈమెకు మహాభక్తి అని, ఈమె భక్తిలో పడి తన్మయత్నమైపోతుంటుండదని అనేక రకములుగా కూడాను పాపం తాను భావించుకుని ఆ సప్తాహ దినము పూర్ణాహృతి అయిన తరువాత అతను ప్రసంగాన్ని ప్రారంభించి, ఈ ఏడు దినములు కూడాను నా సప్తాహంకు టైం తప్పక వచ్చినటువంటి ఒక వ్యక్తి ఈమె, మహాభక్తురాలు, మహా తన్మయత్వంలో పడి ఈ పురాణమంతకుడును శ్రవణం చేసింది కనుక మొట్టమొట్ట ఈమెకు నేను తీర్థమును అందిస్తున్నాను అని అతను ఉపన్యాసం లోపల ముగించాడు.
1: ఇస్ పురాణ సప్తాహ కే సాతో దిన్ యహ స్త్రీ సహీ సమయ పర్ ఆతీ రహీ ఔర్ పురాణ పాఠ పూరా హోనే తక్ బినా ఉఠే వహీ బైఠీ రహీ. పండిత్ నే విచార్ కియా కి యహ మహాభక్తిన్ హై ఔర్ భక్తి మే బడీ తన్మయ హోతీ జా రహీ హై. ऐसा मानकर उसने पुराण सप्ताह के अंतिम दिन पूर्णाहुति के बाद अपना भाषण आरंभ करते हुए कहा, इस सप्ताह के दौरान सातों दिन बिना किसी चूक के समय पर ये महिला आती रही, ये महान भक्तिन है, पूरी तन्मयता के साथ इन्होंने पुराण का श्रवण किया, इसलिए सबसे पहले मैं इन्हें तीर्थ दे रहा हूं. ऐसा कहकर उसने अपना भाषण समाप्त किया.
0: ఆమెను ఇంతమంది లోపల కూడా లేపించి ఈ యొక్క పండితుడు తీర్థం వేసి, అమ్మా నా పురాణం చక్కగా ఉంటున్నదా, ఎంత తీవ్రమైనటువంటి హృదయంతో నీ వింటున్నావు, హృదయపూర్వకంగా విన్నటువంటి వారు మీరొక్కడే కనుక నా పురాణం చక్కగా ఉంటుందా అని ఈ బ్రాహ్మణుడు ప్రశ్నించి తీర్థం వేయటానికి వచ్చాడు. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా మీరు పురాణమే చెప్పారో రామాయణమే చెప్పారో ఏమి చెప్పారో నాకు ఒక్కటే తెలియదే అనింది.
1: పండిత్ నే స్త్రీకు తీర్థ దేతే హువే పూచా, మాతాజీ మేరా పురాణ పాఠ క్యా అచ్చా రహా, बड़े ही वेदनापूर्ण हृदय से आपने सुना, पूर्ण हृदय से बस आप एक ही ने सुना, क्या आपको पुराण पाठ अच्छा लगा? यूं कहकर पंडित तीर्थ देने के लिए उसके निकट आया. तब उस स्त्री ने कहा, पंडित जी आपने पुराण सुनाया या रामायण सुनाया मुझे कुछ भी पता नहीं.
0: మరి దిన్నము కంటిదారలు కార్చుకుంటూ ఏకాగ్రత చిత్తంతో నీవు వింటున్నావేటంటే, నేను దాని కాదండి, మీ పుస్తకానికి నల్లటి దారంతో కుట్టినారు, ఆ నల్ల దారము నా భర్త మొలతాడు జ్ఞాపకం వచ్చి ఏడ్చినాను అనింది. కనుక సమావేశముల్లో చేరి ఇట్టి పరచింతలు కూడాను చేసుకుంటూ కావలము ఒక విధమైనటువంటి యొక్క భావముతో ఆ జరిగేటువంటి యొక్క విషయాన్ని ఏమాత్రము కూడాను గుర్తించినటువంటి వ్యక్తులు కూడాను లోకములో అత్యధికంగా ఉంటుంటారు.
1: యహ సున్కర్ పండిత్ నే పూచా, ఫిర్ ప్రతిదిన్ ఆప్ ఆసూ బహాతీ హుయి ప్రవచన్ సున్ రహీ థీ నా. తబ్ స్త్రీ నే కహా, సర్కార్ మై ఉస్కే లియే నహీ, బల్కి ఆప్ జో గ్రంథ పఢ్ రహే థే వహ్ కాలే ధాగే సే సిలా హువా థా, జిసే దేఖకర్ ముఝే మేరే పతి కే కమర్ మే బంధా హువా కాలా ధాగా యాద్ ఆతా రహా, ఇస్లియే మై రోతీ రహీ. अतः सत्संग में शामिल होकर भी अन्य बातों में डूबे रहने वाले, सत्संग के विषयों से अनभिज्ञ रहने वाले संसार में अत्यधिक होते हैं.
0: मन सर्वशास्त्रमल यक्क सारमु, समस्त मार्गमल यक्क मूलमु, मन यक्क दिव्यमैनटुवंटि यक्क चित्तशुद्धि अनेटुवंटि यक्क तत्वानि मनं गुर्तिंचुकोवालि नेडु. अट्टि चित्तशुद्धि कलिगिनटुवंटि व्यक्तिकि भगवंतुडु శుద్ధమైనటువంటి రూపంలో ప్రతిబింబిస్తూ ఉంటుంటాడు. ద్వారక యందు ఒక మహా పేరుగన్నటువంటి ఒక పెయింటర్ ఉండేటువంటి వాడు, కాని అతని పేరు ప్రతిష్టలు దేశమునకంతా వ్యాపించడం చేత అతనికి ఒక రకమైనటువంటి అహంకారం బయలుదేరింది. ఇంకా ఇట్టి అహంకారం వచ్చినప్పుడు తన క్రింద మీద కూడా చూడటానికి పూనుకోడు.
1: ఆజ్ హమే అప్నే సమస్త శాస్త్రం కే నిచోడ్, సభీ మార్గం కే గంతవ్య और अपने चित्त की विशुद्धता से अवगत होना चाहिए. चित्त की ऐसी विशुद्धता जिसमें होगी ईश्वर उसे विशुद्ध रूप में दिखाई देते हैं. द्वारका में एक विख्यात चित्रकार रहता था. समूचे देश में प्रसिद्ध होने के कारण उसमें अहंकार आरंभ हुआ और अहंकार के उत्पन्न होने पर ऊपर नीचे कुछ भी नहीं सूझता है.
0: ఒకనాడు నేనింక సంపాదించవలసిందంతా సంపాదించాను, తిరగవలసినటువంటి దేశములంతా తిరిగాను, కాని ఒక్క కృష్ణుడి దగ్గరికి మాత్రం ఇంకా నా యొక్క ప్రవేశం జరగలేదు. కనుక కృష్ణుడి దగ్గరికి వెళ్లి ఈ కృష్ణుని యొక్క రూపమును కూడా ఒక్కతూరు చిత్రించి అతని యొక్క మెప్పును నేను అందుకోవాలి అని కొంత వాంచ కలిగింది.
1: ఏక్ బార్ ఉస్మే ఇచ్ఛా ఉత్పన్న హుయి ఔర్ వహ విచార్ కర్నే లగా, ముఝే జితనా కమానా చాహియే థా కమా లియా, జితనే దేశో మే ఘూమ్ ఆనా థా ఘూమ్ లియా, లేకిన్ ఆజ్ తక్ శ్రీ కృష్ణ కే పాస్ నహీ జా సకా. ఇస్లియే ఏక్ బార్ శ్రీ కృష్ణ కే పాస్ జాకర్ ఉన్కా చిత్ర బనాకర్ ఉన్సే ప్రశంసా ప్రాప్త కర్నీ హై.
0: సరే, ఒకనాడు టైం ఎంగేజ్ చేసుకున్నాడు కృష్ణుడు, పలాని టెంటకు నీవు నా యొక్క భవనముకు రావచ్చును అని అతను తెలిపాడు. ఆ టైంను పురస్కరించుకుని ఈ పెయింటరు తన యొక్క మెడల్స్లు, తన యొక్క బిరుదులు అనేక రకములుగా గాడిది మూటగా కట్టుకుని బయలుదేరి వెళ్లాడు కృష్ణుని యొక్క భవనానికి.
1: ఏక్ దిన్ ఉస్నే శ్రీకృష్ణ సే మిల్నే కా సమయ తయ కియా తో శ్రీకృష్ణ నే కహా కి తుమ్ ఫలా సమయ మే మేరే భవన్ మే ఆ సక్తే హో. ఉస్ దిన్ వహ చిత్రకార్ అప్నే పదక్ ఔర్ ఉపాధియో కే ప్రతీకో కి బడీ సీ గఠరీ బనాకర్ శ్రీకృష్ణ కే భవన్ కో గయా.
0: సరే, ఇతని యొక్క ఆర్భాటమును కృష్ణుడు గమనించాడు. ఇతను అంతర్వాసి, సర్వహృదయవాసి అయినటువంటి యొక్క కృష్ణుడు గనుక ఇతని యొక్క భావములు మొదలే గుర్తించుకుని, ఆ ఏమండి మీరు ఎందుకోసం వచ్చారు, ఇక్కడ రావడానికి వచ్చిన కారణం ఏమిటి అన్నాడు. స్వామి, నా యొక్క జీవితంలో ఎట్టి ఆశలు లేదు, ఇది ఒక్క ఆశ మాత్రమే ఉంటుండాలి, ఈ ఆశను తీర్చి నా యొక్క జన్మను సార్థకం చెయ్యండి అని ప్రార్థించాడు ఈ పెయింటర్.
1: శ్రీకృష్ణ నే ఇస్కే ఆడంబర్ కో దేఖా, శ్రీకృష్ణ తో అంతర్వాసీ హై, సభీ లోగోం కే హృదయవాసీ హోనే కే కారణ చిత్రకార్ కీ భావనాఓ కో భాంపతే హువే శ్రీకృష్ణ నే కహా, అజీ ఆప్ క్యో ఆయే హై, యహాన్ ఆనే కా కారణ క్యా హై. చిత్రకార్ నే ప్రార్థనా కీ, స్వామీ మేరే జీవన్ మే కోయి ఇచ్ఛా నహీ హై, మాత్ర ఏక హీ ఇచ్ఛా హై, ఇస్ ఇచ్ఛా కో పూరీ కర్ మేరే జీవన్ కో సార్థక్ కీజియే.
0: ఏమి అని చెప్పేటప్పటికి, తమను నేను చిత్రించాలి, ఒక పది నిమిషాలు మీరు కదలక మెదల కూర్చుండారంటే దానిని మొట్టమొదట నేను అవుట్లైన్ వేసుకుంటాను, ఇంటికి పోయి ఒక వారం లోపల నేను మీ యొక్క చిత్రాన్ని ఉన్నది ఉన్నట్టుగా నేను తీసుకుని వస్తాను అని ప్రామిస్ చేశాడు. సరే, రాత్రింబగలు కృష్ణుని యొక్క బిరుదును అందుకోవాలని చెప్పనని తాను చాలా శ్రమపడి చక్కగా వేశాడు. వేసి ఒక తెల్లటి వస్త్రము కప్పుకుని ఆ చెప్పినటువంటి కాలమునకు తిరిగి కృష్ణ భవనంలో ప్రవేశించి కృష్ణుని కూర్చోమని చెప్పినని, స్వామి తమ చిత్రం సిద్ధంగా ఉంటుండాది, తమరు చూడాలి అన్నాడు. సరే, ఈ వస్త్రము తెరిచేటప్పటికీ కూర్చున్న కృష్ణునికి పెయింటర్లో ఉన్న కృష్ణునికి పూర్తి విరుద్ధంగా ఉంటుండాది చూచి ఆ పెయింటర్కే చాలా ఆశ్చర్యమైపోయింది.
1: శ్రీకృష్ణనే పూచా కే ఇచ్చా క్యా హై తో ఉస్నే కహా, ముఝే ఆప్కా చిత్ర బనానా హై, ఆప్ 10 మినట్ హిలే డులే బినా బైఠే రహెంగే तो मैं पहले आउटलाइन बना लूंगा, फिर घर जाकर आपका चित्र एक सप्ताह के अंदर यथावत बनाकर लाऊंगा. तत्पश्चात श्री कृष्ण की प्रशंसा पाने के लिए उसने दिन रात मेहनत करके उनका चित्र बनाया. चित्र बनाने के बाद उसे एक सफेद कपड़े से ढककर वह శ్రీకృష్ణ సే కహే గే సమయ పర్ శ్రీకృష్ణ కే భవన్ మే పహుంచా ఔర్ కహా, స్వామి ఆప్కా చిత్ర తయ్యార్ హై, కృపయా ఆప్ దేఖే. లేకిన్ జైసే హీ ఉస్నే చిత్ర పర్ ఢకే కపడే కో హటాయా తో దేఖా బైఠే హువే కృష్ణ ఔర్ చిత్ర కే కృష్ణ మే బడా హీ అంతర్ థా. యహ దేఖ్ కర్ చిత్రకార్ కో బడా హీ ఆశ్చర్య హువా.
0: ఈ విధంగా అనేక పర్యాయములు, ఇదిగో రేపు తెస్తా ఎల్లుండి తెస్తానని చాలా శ్రమపడి ఈ విధంగా ఒక 5-6 పర్యాయములు తన పెయింట్ వేసి తన అపజయానికి గురి అయిపోయి ఇంకా ఆ గ్రామమునే వదిలిపెట్టి పోవడానికి సిద్ధమైపోయాడు. రెండవ దినం ఇంకా మొగము చూపించడానికి వీలు కాక తాను అర్ధరాత్రి అంటే బయలుదేరి ఏదో ఇంకొక దేశానికైనా వెళ్లిపోదామని చెప్పని తాను ప్రయాణమై వెళ్లిపోతున్నాడు. సరే, మధ్య మార్గం లోపల నారదుడు కనిపించాడు.
1: इसके बाद अनेक बार कल लाऊंगा, परसों लाऊंगा कहते हुए वह 5-6 बार चित्र बनाकर विफल हुआ और अंततः उसने उस गांव को छोड़कर जाने का निश्चय कर लिया। अगले दिन अपना मुंह न दिखा सकने की स्थिति में वह आधी रात के समय रवाना होकर जाने लगा। बीच रास्ते में उसे नारद मिले।
0: ये नारदुन यक्क स्वभाव एट्टिदंटे नया पैसा इच्चि करिपिंचुकुंटे 400 इच्चिना कूडानु वदिलिंचुकोवडानिकि वीलु कादु। कानी ई नारदुनि कंटिकि कनिपिंचिनटुवंटि तक्षणमे నాదుడు కూడాను త్రికాలజ్ఞాని కనుక ఈ పెయింటర్కు కలిగినటువంటి యొక్క పరాభవంను చక్కగా గుర్తించుకుని ఎక్కడికి వెళుతున్నావు నాయనా, ఏమి జరిగిందని అనేక రకములుగా కూడాను వివరించి అడిగాడు. అప్పుడు ఈ పెయింటర్ జరిగిందంతా చెప్పటప్పుడు నాదుడు చెప్పాడు, ఒరే పిచ్చివాడా, కృష్ణుణ్ణి పెయింట్ చేయడానికి నువ్వు పునుకున్నావా? అతను క్షణక్షణమును కూడాను మారుతుంటాడు కదా. అలాంటి
1: వహ ఆధీ రాత్కే సమయ రవాణా హోకర్ జానే లగా। बीच रास्ते में उसे नारद मिले।
0: ये नारदुन यक्क स्वभाव एट्टिदंटे नया

0: నాదుడు చెప్పాడు, ఒరే పిచ్చివాడా, కృష్ణుణ్ణి పెయింట్ చేయటానికి నువ్వు పునుకున్నావా? అతను క్షణక్షణమును కూడా నువ్వు మారుతుంటాడు కదా. అలాంటి యొక్క నిత్య నూతనుడైనటువంటి యొక్క క్షణక్షణమునకు నూతనుడైనటువంటి యొక్క కృష్ణుణ్ణి నీవు ఏ రీతిగా పెయింట్ వేయటానికి పూనుకున్నావు? అయితే అట్టి కృష్ణుణ్ణి నీవు పెయింట్ వేసి అతని దగ్గర నుంచి బహుమానం పొందాలనేటువంటి ఒక ఉద్దేశం నీకుంటే నేను కొన్ని ఉపాయములు చెప్తాను. ఆ ఉపాయములు పురస్కరించుకుని నీవు నడుచు, తప్పక నీకు ఆ బహుమానం అందుకోవటానికి వీలవుతుందన్నాడు.
1: నారద్ జీ కా స్వభావ్ కుచ్ ఐసా థా కి నయా పైసా దేకర్ పకడవాయే తో ఫిర్ 400 దేకర్ భీ నహీ ఛుడవా సక్తే హై. नारद भी त्रिकाल ज्ञानी होने के कारण चित्रकार की पराभूत भावना से अवगत होने के बाद उन्होंने पूछा, वत्स कहां जा रहे हो, क्या हुआ? जब चित्रकार ने सारी बातें बताई तो नारद ने कहा, अरे पगले, क्या श्रीकृष्ण का चित्र बनाने को तुम तैयार हुए? वे तो प्रतिपल बदलते रहते हैं. ऐसे नित्य विनूतन और प्रतिपल परिवर्तित होने वाले श्री कृष्ण को चित्रित करने का निर्णय तुमने कैसे कर लिया? ऐसे श्री कृष्ण का चित्र बनाकर यदि तुम पुरस्कार प्राप्त करना चाहते हो तो मैं तुम्हें कुछ उपाय बताता हूं. यदि तुम उन उपायों का अनुसरण करोगे तो अवश्य तुम पुरस्कार पा सकते हो.
0: ये दो वकट चवलो ऊदाड़ सारी దీనిని ఆధారం చేసుకుని నారదునితో పాటే ఈ యొక్క ద్వారకు ఈ పెయింటర్ వెళ్లి, రెండో దినము, స్వామి నేను తమ చిత్రమును చక్కగా తీసుకుని వచ్చాను అని చెప్పని ఒక తెల్లటి వస్త్రం కప్పుకొని లోపలికి వెళ్లాడు. సరే ఇది తీసుకుని రా చూద్దామని చెప్పాడు, ఎదురు నిలబెట్టాడు. అనగా కృష్ణుడు కూర్చున్నటువంటి దానికి ఎదురుగా నిలబెట్టేసేసినాడు. తీశాడు, స్వామి ఇంకా మీరు ఎన్ని రూపాలు మారుతారో అన్ని రూపాలు మారండి, ఏ రూపం మారినా ఆ రూపం దాంట్లో వస్తాదని శుద్ధమైన అద్దాన్ని కొండొచ్చి పెట్టాడు.
1: ఫిర్ నారద్ నే ఉస్కే కాన్ మే కుచ్ ఫుస్ఫుసాయా. అగలే దిన్ నారద్ కే సాథ్ చిత్రకార్ ఏక్ సఫేద్ కపడే సే ఢక్ కర్ శ్రీకృష్ణ కా చిత్ర లేకర్ గయా ఔర్ కహా, స్వామి మే ఆప్కా సుందర్ చిత్ర లే ఆయా హూం. श्री कृष्ण ने कहा कि ले आओ, देखते हैं. तब बैठे हुए श्री कृष्ण के सामने उसने चित्र लाकर रखा और कहा, स्वामी आप चाहे जितने भी रूप बदलिए लेकिन सभी इस चित्र में आ जाएंगे. यूं कहते हुए उसने उनके सामने एक साफ आईना लाकर रख दिया.
0: कनुका इदे विधमगने భగవంతుడు ఇటువంటి వాడు అటువంటి వాడు అని మనం ఆకారాలు తీర్చిదిద్ది మనం ఎన్ని పెట్టుకున్నప్పటికీ నిజమైనటువంటి ఆకారం అందులో రావటానికి వీలుండదు. కనుకనే అట్టి ఆకారంలో తీర్చిదిద్దుకునేటువంటి యొక్క ప్రయత్నంలో మనం విఫలములలో అయిపోయేదానికంటే చిత్తమనేటువంటి దీనిని శుద్ధమనేటువంటి అద్దంగా తీసుకున్నప్పుడు తన ఆకారములు ఏ ఆకారములు మారినా కానీ అందులో మనకు స్పష్టంగా కనిపించడానికి వీలవుతుంటుంది.
1: ईश्वर ऐसे हैं वैसे हैं कहते हुए ईश्वर को रूपायित करने पर भी उसमें ईश्वर के यथार्थ रूप के आने की संभावना कतई नहीं है. अतः ऐसे रूपों के चित्रण करने के प्रयत्न में विफल होने के बदले अपने चित्त को ही विशुद्ध आईना बना लेने पर ईश्वर के रूप चाहे कितने ही परिवर्तित क्यों न हों लेकिन सभी रूप उसमें विस्पष्ट रूप में दिखाई पड़ सकते हैं.
0: కనుకని చిత్తమును శుద్ధి చేసుకోవటమే మన యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మీరు విశ్వసించవలసినటువంటిది. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క అద్దముగా మన యొక్క చిత్తము తయారు కావాలనుకున్నప్పుడు ప్రేమ, శ్రద్ధతో కూడినటువంటి భక్తి ఈ రెండింటి ద్వారా మనకు లభ్యమవుతుంది. కనుక ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమను పెంచుకునియే గోపికలు కాని పవిత్రమైనటువంటి జయదేవుడు కాని గౌరాంగదుడు కాని కృష్ణ అని ఉచ్చరించిన తక్షణమే తమ యొక్క దేహములు తాము మరచి క్రింద పడిపోయేటువంటి వారు.
1: ఇస్లియే తుమే విశ్వాస్ కర్నా చాహియే కే చిత్త కో విశుద్ధ కర్నా హీ తుమ్హారా ప్రధాన కర్తవ్య హై. యది హమ్ అప్నే చిత్త కో ఐసా పవిత్ర ఆయినా బనానా చాహతే హై తో ప్రేమ్ ఔర్ శ్రద్ధాపూర్ణ భక్తి ఇన్ దోనో కే హీ ద్వారా प्राप्त होगा।

0: ఎవడు నిరంతరము ప్రీతిపూర్వకము చే ప్రీతిపూర్వకంతో నన్ను భజించును అట్టివానికి నేను బుద్ధియోగమును అందిస్తాను అన్నాడు గీతాచార్యుడు.
1: గీతాచార్య హెస్ డిక్లర్డ్ దట్ హూసో ఎవర్ లవింగ్లీ రిమెంబర్స్ అండ్ ప్రైజెస్ మీ వుడ్ బి గివన్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి యోగం.
0: ఇంతియే కాదు,
1: నాట్ మియర్లీ దిస్,
0: అతనిని నాతో చేర్చుకుంటానని కూడాను వాగ్దానం చేశాడు.
1: హి హాజ్ ఆల్సో ప్రామిస్డ్ దట్ ఐ విల్ టేక్ హిమ్ విత్ ఇన్ మీ.
0: బుద్ధి యోగం అనగా ఆత్మ అనాత్మ వివేకమే.
1: బుద్ధి యోగం ఆర్ ది యోగా ఆఫ్ ఇంటెలిజెన్స్ రెఫర్స్ టు డిస్క్రిమినేషన్ విచ్ కెన్ డిస్టింగ్విష్ ద వన్ విచ్ ఈస్ ఆత్మ ఫ్రమ్ అనాత్మ, పర్మనెంట్ ఆత్మ టు ఇంపర్మనెంట్ అనాత్మ.
0: ఇది పవిత్రమైన భక్తవర్ణకు మాత్రమే ఇది సాధ్యమవుతుందని కూడాను నిరూపించాడు.
1: దిస్ బికమ్స్ పాసిబుల్, ఇట్ హెస్ బీన్ ప్రూవ్ ఓన్లీ టు పీపుల్ హు ఆర్ రియలీ డివోటెడ్ అండ్ ఆల్మోస్ట్ మ్యాడ్ విత్ లవ్ ఫర్ ద లార్డ్.
0: ముక్తి ప్రేరితమైనటువంటి అఖండ జ్ఞానమునకు సునిర్మల భక్తియే ఆధారమని కూడాను నిరూపించింది.
1: ఇట్ హెస్ ఆల్సో బీన్ ప్రూవ్ దట్ టు గెట్ ఎ రియల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్, డివోషన్ అలోన్ ఇస్ ద రైట్ రాయల్ పాత్.
0: సోహం తత్వమునకు దాసోహమే ఆధారమని కూడాను ప్రకటించింది.
1: టు ద ప్రిన్సిపల్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద లార్డ్ ఇట్ సెల్ఫ్, సోహం తత్వ, ది యాటిట్యూడ్ ఆఫ్ సర్వెంట్ అండ్ దాసోహం ఈజ్ ది ప్రాపర్ పాత్.
0: భక్తిమా మే ప్రియో నరహ అని ఎవరు నా భక్తుడిగా ఉంటుంటాడో వాడే నాకు అత్యంత ప్రియుడని కూడాను స్థిరం చేసింది.
1: ఇట్ ఈస్ ఆల్సో కన్ఫర్మ్ దట్ ద వన్ హూ ఈజ్ ఎ డివోటీ ఈజ్ డియర్ టు మీ.
0: భక్తి అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ డివోషన్?
0: ప్రేమ నశ్వరమైన పదార్థముపైన ప్రసరించినప్పుడు ఇది రాగమోహితంగా రూపొందుతుంది.
1: వెన్ లవ్ flows towards transient things, it becomes attachment.
0: శాశ్వతమైనటువంటి దీనిపైన ప్రసరించినప్పుడు ఇది ఏ భక్తిగా రూపొందుతుంది.
1: When it flows towards the permanent entity, it becomes devotion.
0: భక్తి రెండు విధములుగా ఉంటున్నది.
1: Devotion is of two types.
0: పుష్పములచే పూజలు గావించుతూ, ధూపదీప నైవేద్యములచే ఆరాధనలు సల్పుతూ, క్షేత్రములు దర్శించుచు, పుణ్యనదీ తీర్థములు ఆచరించుచు, మందిరముల యందు, పూజా రూముల యందు, దేవాలయముల యందు ఆచరించేటువంటి నిత్యచు షోడశోపచారములచే లాభించినటువంటి కర్మలకంతయును సామాన్యమైన భక్తి అని సార్థక నామం.
1: వన్ ఈస్ ఆర్డినరీ టైప్ ఆఫ్ డివోషన్ విచ్ రెఫర్స్ టు సర్టన్ activities associated with rituals like worshipping the Lord, 16 types of offerings and visiting various important places of pilgrimage, taking bath in holy rivers. These are all rituals which is ordinary type of devotion.
0: Kani Geeta Charyanu dini antaga angikarinchatam ledu.
1: Geeta Charya, however, does not accept this as a sort of devotion.
0: Satchila సదాచార సంపన్నమైనటువంటి పరాభక్తియే ప్రధానమని కూడాను నిరూపిస్తూ వచ్చారు.
1: డివోషన్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ క్యారెక్టర్ అండ్ టోటల్ లవ్ టు ద లార్డ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ట్రూ డివోషన్. దిస్ హెస్ బీన్ ప్రూవ్.
0: భక్తికి పరాభక్తికి ఉండినటువంటి వ్యత్యాసం కూడాను మనం విచారించాలి.
1: వీ హ్యావ్ టు ఎంక్వైర్ ఇన్ టు ది డిస్టింక్షన్ బిట్వీన్ భక్తి ది ఆర్డినరీ డివోషన్, పరాభక్తి ది ట్రాన్సెండెంటల్ డివోషన్.
0: భక్తి అనగా కేవలము దృశ్యకల్పితమైన జగత్తునందు సృష్టింపబడినటువంటి పదార్థముల యొక్క ప్రయోజనము భక్తిగా నిరూపిస్తూ వచ్చింది.
1: ది ఆర్డినరీ డివోషన్ రెఫర్స్ టు ద యూజ్ ఆఫ్ ద థింగ్స్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ ద ఫెనామినల్ వరల్డ్ ఫర్ వర్షిపింగ్ ద లార్డ్.
0: దీనికి ఉదాహరణము మనము పూజిస్తున్నాము. బాహ్య సంబంధమైనటువంటి పుష్పములు తెచ్చి భగవంతుణ్ణి పూజిస్తున్నాము.
1: ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఈజ్ వర్షిపింగ్ ఆఫ్ ద లార్డ్ గెటింగ్ ది ఫ్లవర్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఫ్రమ్ ద ట్రీస్.
0: ఈ పుష్పములు ఎక్కడి నుంచి వచ్చినవి?
1: From where did these flowers come?
0: నీవు సృష్టింపబడినటువంటివా?
1: Have you created them?
0: లేక మరే విధమైనటువంటి దీంట్లో నీవు కల్పితం చేసినటువంటివా?
1: Have you been able to manufacture them otherwise?
0: కాదు కాదు.
1: Certainly not.
0: ఈ భగవత్ సృష్టికి సంబంధమైనటువంటి పుష్పములు.
1: These are all flowers created by the Lord.
0: భగవంతుడు సృష్టింపబడినటువంటి పుష్పములు నీవు తెచ్చి భగవంతునికే అర్పితం చేయడంలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యం ఏమిటున్నది?
1: What is the
0: aim ఏమిటున్నది?
1: What is the big speciality in offering the flowers which are created by the Lord to the Lord himself?
0: Kanuka bhagavantunu srishtimpabadinatundi padarthamulu cheta bhagavantunni aaradham cheseyatundi yokka prakriyalaku sadharanamaina bhaktiga nirupistu vachindi geeta.
1: Geeta has been proving that as ordinary type of devotion which is taking the created things of the Lord and offering them to the Lord himself.
0: Parabhakti anaga kevalamu nee yokka prayatnam dwara nee hrudaya brindavanam nandu satya sadacharam antanti gunamulanu abhirudhi gavinchi danini poshinchi atti pushpamulu cheta bhagavantuni aaradhana cheseyatundi yokka prakriyake parabhakti ani kuda nu cheptochu.
1: The activities which are associated with worshipping of the Lord who is seated in your heart by the flowers which are not relating to the world as such.
0: Aithe snana dhyanam visishyate ani Balaraju cheppadu. Snanamunaku dhyanamunaku undinatuvanti vyathyasamunu kudanu manam kontha vicharinchali.
1: We have to also inquire into the difference between jnanam and dhyanam which Balaraju said just now.
0: Dhyanam leka jnanam kudarat.
1: Without meditation it is not possible to get real knowledge.
0: Jnanam leka dhyanam sambhavinchadu.
1: Without the awareness of the knowledge you would not be able to enter into meditation.
0: Ee vidhamaina paristhiti yendu edi manamu odalu teeskovali?
1: In such circumstances, which of the two should we have to start with?
0: Dhyanam anaga loka sambandhamainatundi arthamulanu manam puraskarinchukunnappudu edo oka vastuvunu ekagrata chittudai danini smarinchi danini darshinchi tadwara divyatvanni pondeetundi margamu ani.
1: Taking in a worldly context and in a worldly way, meditation refers to concentrating upon an object and through that object reaching the ultimate.
0: Kani idi kadu.
1: But this is not correct.
0: Dai chintayam iti dhyanam ani. Dai chintayam aneetundi dhatu nunchi puttinatundi dhyanam.
1: Etymologically dvai chintayam explains the origin of dhyanam.
0: Dvai chintayam anaga bhagavantuni chintane dhyanamu ani dini yokka antaratham.
1: Dvai chintayam really refers to meditation of God himself.
0: Bhagavantuni chintane bhakti ani kuda nu deeni oka artham.
1: Meditating and thinking of the Lord is devotion.
0: Kanuka ee bhaktiye leka akandamainatundi jnana tattvam manaku praptinchatam idi asadhyam.
1: Without having this kind of devotion it is impossible to just get the unlimited effulgence of the Lord.
0: Phalamu manaku mukhyame.
1: Fruit is important.
0: Kani idi pushpam leka phalam kaneradu.
1: But you would not be able to get fruit without having flower.
0: Kanuka motta motta manamu pushpamunu aashrayinchinappude phalamu manaku dakkutundi.
1: Only when we get flower in the first place we would be able to just get a fruit.
0: Adi vidhamugane pushpam vantide bhakti.
1: In the same way devotion may be compared to flower.
0: Bhaktini aashrayinchaka అఖండ జ్ఞానం అనేటువంటి ఫలము మనకు ప్రాప్తించదు.
1: వితౌట్ హ్యావింగ్ రిసార్ట్ టు డివోషన్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గెట్ నాలెడ్జ్.
0: కనుక పులం పుష్పము వంటి స్థాయి ఎందు సాధకుడు తాను దాసోహం అనేటువంటి భావం నుండే తాను ప్రారంభించాలి.
1: ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఫ్లవర్ ఏ డివోటీ హ్యావ్ టు టేక్ అప్ టు హిమ్సెల్ఫ్ ది స్టేజ్ ఆఫ్ సర్వెంట్ యాటిట్యూడ్. దాసోహం, ఐఎమ్ యువర్ సర్వెంట్ ఓ లార్డ్.
0: ఇలాంటి దాసోహం అనేటువంటి స్థాయి నుండి మనం ప్రారంభించి బ్రహ్మాహమ్మని లేక సోహం అనేటువంటి యొక్క స్థితిలో మనం చేరాలి.
1: కమెన్సింగ్ ఫ్రమ్ ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్, వీ హావ్ టు గో టు ద స్టేజ్ ఆఫ్ ఐ ఆమ్ బ్రహ్మ అండ్ ఐ ఆమ్ దట్.
0: విద్యారణ్యుల వారు దాసోహం దాసోహం అనేటువంటి చింతనతో ప్రారంభించాడు సాధన.
1: Sacred Vidyaranya has commenced his sadhana from the stage of I am your servant, O Lord, I am your servant.
0: Kani konta kalamu ee dasoham anetunte mantram tho prarambhinchinatunte sadhana kramakramina sohamuga maaripoyindi.
1: Gradually over a period of time, sadhana which comes from I am the servant of the Lord became I am that, I am the Lord himself.
0: Okanadu Vidyaranyula varu enti aashchyamani తన యొక్క శిష్యులతో బోధిస్తున్నాడు.
1: వన్స్ అపాన్ ఎ టైమ్ ఆన్ ఎ పర్టికులర్ డే ది సేక్రెడ్ గురు విద్యారణ్య వాస్ డిస్కసింగ్ విత్ హిస్ డిసైపుల్స్ వాట్ ఎగ్జాక్ట్లీ ది సిగ్నిఫికెన్స్.
0: శిష్యులు గురువును ప్రశ్నించారు, స్వామి ఇంతకాలము దాసోహం దాసోహం అనేటువంటి యొక్క సాధన చేత తాము ఇంత స్థాయికి వచ్చారు, కానీ ఈనాడు శివోహం శివోహం శివోహం లేక సోహం సోహం సోహం అనేటువంటి దీనికి తగినటువంటి మార్పులకు కారణం ఏమిటన్నారు.
1: ద డిసైపుల్స్ క్వశ్చన్ విద్యారణ్య, స్వామి యూ హ్యావ్ బీన్ జస్ట్ టీచింగ్ అస్ ఐ ఆమ్ ది సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ దాసోహం దాసోహం, బట్ టుడే యు ఆర్ టెలింగ్ ఐ ఆమ్ శివ శివోహం ఆర్ సోహం ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ దట్, హౌ ఇస్ ఇట్ దట్ యూ హ్యావ్ కమ్ టు దిస్ పర్టికులర్ స్టేజ్.
0: బిడ్డలారా, ఇంతకాలము నేను దాసోహం దాసోహం దాసోహం అని భగవంతునికి దాసుడై నేను పూజిస్తూ వచ్చాను. ఒకనాటి రాత్రి చిట్టచోరు బృందావన విహార్ గోపీమాన సంచారి వచ్చి ఆ దాను అపహరించి వెళ్ళాడు అన్నాడు.
1: షీ సెడ్, డియర్ చిల్డ్రన్, ఐ హావ్ బీన్ జస్ట్ ప్రేయింగ్ దట్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్. వన్ పర్టికులర్ డే ది చిట్టచోర ద స్టీలర్ ది థీఫ్ ఆఫ్ ద హార్ట్ హీ జస్ట్ కేమ్ అండ్ స్టోల్ మై హార్ట్ అండ్ హీ made me feel soham soham I am that.
0: Da aparinchar,
1: he has taken away from da soham that particular dhatu da and he made it soham. He is a
0: da soham da soham anekunte padamulo krishna dakarani ardha aparinchadam cheta soham ga maaripoyindi annadu.
1: As krishna carried away da from da soham it became soham. This is how he explained.
0: ప్రారంభంలో నీవు దాసుడిగా ప్రయాణం సలిపావు నాయన, ఇప్పుడు నాకు సమీపించావు, నాతో ఐక్యుడైపోతున్నావు, కనుక నీవు సోహం సోహం అనేటువంటి మార్గాన్ని అనుసరించమన్నాడు.
1: టు బిగిన్ విత్ యూ స్టార్టెడ్ యువర్ సాధన ఫ్రమ్ ఎ స్టేజ్ ఆఫ్ దాసోహం, బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ యూ హ్యావ్ బికమ్ వెరీ క్లోజ్ టు మీ, వెరీ నియర్ టు మీ, అండ్ నౌ యూ హ్యావ్ టు యూ కెన్ టేక్ ఇట్ అప్ యాజ్ సోహం సోహం. దిస్ హౌ లార్డ్ టోల్డ్ విద్యారణ్య ఇన్ ద డ్రీమ్.
0: రామకృష్ణ పరమహంస దగ్గర కూడాను ఒక గృహస్థుడైనటువంటి భక్తుడు సన్యాసి అయినటువంటి భక్తుడు ఉండేటువంటి వారు.
1: దేర్ వర్ టూ డివోటీస్, వన్ ఏ గృహస్థ ఏ ఫ్యామిలీ డివోటీ అండ్ ఏ సన్యాసి డివోటీ విత్ రామకృష్ణ పరమహంస.
0: నాగమహాశయుడు గృహస్థ భక్తుడు,
1: నాగమహాశయ వాజ్ ఏ ఫ్యామిలీ డివోటీ.
0: వివేకానంద సన్యాసి భక్తుడు,
1: వివేకానంద వాజ్ ఏ సన్యాసి డివోటీ.
0: నాగమహాశయ నిరంతరం కూడాను దాసోహం దాసోహం దాసోహం అనేటువంటి నేను దాసాంగదాసుడను అనేటువంటి దీంతో ప్రారంభిస్తూ వచ్చాడు సాధనను.
1: నాగమహాశయ ఆల్వేస్ అండ్ టు స్టార్ట్ విత్ హీ ప్రాక్టీస్ దిస్ పర్టికులర్ ప్రిన్సిపల్ ఆఫ్ దాసోహం ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్ ఐ ఆమ్ ద సర్వెంట్ ఆఫ్ ద లార్డ్.
0: దాసోహం అనేటువంటి పదములో సాధనను ప్రారంభించినప్పుడు మానవుని యందు అహంకార వృత్తులు శూన్యమవుతాయి.
1: When any devotee commences from the stage of dasoham, egoism will disappear from the devotee.
0: Ahankaram undinanta varaku atmagnanam praptinchadu.
1: So long as one has egoism in him, he would not be able to get the knowledge of atma.
0: Ee ahankaram anetunti gandhiyonu paravesi karishye vachanam tava ani sharanagatulu kavatam chetane arjunuku krishnudu kudanu aneka vidhamula ధైర్యమును ప్రోత్సాహమును అందిస్తూ వచ్చాడు.
1: ఈవెన్ ఫర్ అర్జున కృష్ణ గేవ్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఓన్లీ ఆఫ్టర్ హీ ఫ్లూ అవే దిస్ గాంధీవ ఆఫ్ అహంకార దట్ ఇస్ ఈగోయిజం అండ్ సరెండర్డ్ టు ద లార్డ్ అండ్ సెడ్ ఐ ఆమ్ ప్రిపేర్డ్ టు ఒబే యువర్ కమాండ్, గివ్ మీ యువర్ కమాండ్, ఐ విల్ ఒబే.
0: అహంకారం ఉండినంత వరకును ఆత్మస్థాయిలో పరమాత్మ స్వరూపం లభ్యం కాదు.
1: సో లాంగ్ యాజ్ వన్ హ్యాస్ ఈగోయిజం, వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఆత్మ ది పరమాత్మ స్వరూప ఇట్సెల్ఫ్.
0: పరమాత్మ అనుగ్రహం చిక్కిన అహంకారం ఉండుటకు వీలు లేదు.
1: వన్స్ యు గెట్ ది గ్రేస్ ఆఫ్ ద లార్డ్ యు వుడ్ నాట్ బి హ్యావింగ్ ఈగోయిజం. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ ఈగోయిజం.
0: ఒకే సమయమునందు ఒకే ప్రదేశములో వెలుతురు చీకటి ఉండటకు వీలు కాదు కదా.
1: అట్ ద సేమ్ టైమ్ ఇన్ ద సేమ్ ప్లేస్ దేర్ కెనాట్ బి లైట్ అండ్ డార్క్నెస్ ఇజంట్.
0: కనుకనే నాగమహాశయుడు మొదలు దాసోహం దాసోహమని తన స్థాయిని కొంత అల్పస్థాయికి తీసుకుని వెళ్లాడు.
1: దేర్ ఫోర్ నాగమహాశయ స్టార్టెడ్ ఫ్రమ్ ఎ వెరీ హంబుల్ బిగినింగ్ విచ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ దాసోహం దాసోహం. ఐఎమ్ ద సర్వెంట్.
0: ఐ వివేకానందుడు శివోహం శివోహం శివోహం అనేటువంటి దీంతో లేక సోహం సోహం అనేటువంటి దీంతో తాను విశాలమైనటువంటి యొక్క హృదయుడుగా తయారయ్యాడు.
1: వివేకానంద ఆన్ ద అదర్ హ్యాండ్ డెవలప్ బ్రాడ్ మైండెడ్నెస్ బై టెలింగ్ శివోహం శివోహం ఐఎమ్ శివ ఐఎమ్ దట్ సోహం.
0: విరిజానంద స్వామి ఈ రెండింటినీ ఆధారం చేసుకుని నాగమహాశయుడుకు వివేకానందుడు ఇరువురు కూడా మాయా అనేటువంటి బంధన చేత కట్టుబడినారు.
1: నిరంజనానంద స్వామి సెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ నాగమహాశయ అండ్ వివేకానంద బోత్ ఆఫ్ దెమ్ అడాప్టెడ్ డిఫరెంట్ పాత్స్ టు ఓవర్కమ్ దిస్ ది పవర్ ఆఫ్ ఇల్యూషన్.
0: కట్టబడినటువంటి ఈ కట్టలోంచి నాగమహాశయుడు దాసోహం దాసోహమని స్వల్ప స్వరూపాన్ని ధరించి లోపల తప్పించుకుని వెళ్లాడు.
1: నాగమహాశయ అడాప్టెడ్ ది పాత్ ఆఫ్ దాసోహం దాసోహం. He became smaller and smaller and he got himself released from the tie of this maya, the spell of the maya, and he was free.
0: Kani Vivekananda Shivoham Shivoham Shivoham Shivohamani tana akhanda swaroopanni vishalamainatvanti tattvanni abhivruddhi gavinchukoni aa maya bandhanamunu chedinchukoni vellaadu.
1: The shackles of maya which were binding Vivekananda were turned to pieces by his expanding Shivoham Shivoham Shivoham. I am Shiva, I am Shiva, I am Shiva.
0: Anaga nene devudanu aneetundi unnata bhavamunu uttama bhavamunu abhruti parichukunnatundi vaaniki ee vidhamainatundi bandhananu atanni baadhincham.
1: Any person who develops in himself the sacredness and lofty ideas that I am God, nothing will bother him, nothing will come in the way.
0: Kevalam maatalato cheppinanta maatramna prayojanam ledu.
1: There is no use by merely uttering all these things by words.
0: Anubhuti diki raavali.
1: They must come to one's experience.
0: Deha pranthini veedali.
1: One should overcome the feeling of
0: indriyani gram cheyali.
1: One should overcome body consciousness.
0: Satadam yoginaha aneetundi ekaatma bhavana penchukovali.
1: Control senses and continuously identify himself with the Lord.
0: అట్టివారే ఈ విధమైన జ్ఞానమును పొందగలడు.
1: ఓన్లీ సచ్ ఎ పర్సన్ కెన్ అక్వైర్ దిస్ నాలెడ్జ్ సుప్రీం.
0: అయితే భక్తుడైనటువంటి వాడు అహంకారమును దూరం చేసుకుని ఆత్మానందంలో లీనమవుతాడు.
1: బట్ ఆన్ ది అదర్ హ్యాండ్ ఎ డివోటీ రిమూవ్స్ ఈగోయిజం ఫ్రమ్ హిజ్ ఓన్ హార్ట్ అండ్ హీ గెట్స్ ది బ్లిస్ సుప్రీం.
0: దీనికి ద్వైత విశిష్టద్వైత అద్వైతములు అనేటువంటి మూడు మార్గములను బోధిస్తూ వచ్చాడు.
1: There are three parts, Dvaita, Visishta Dvaita, Advaita. Dualism, qualified dualism and non-dualism.
0: Tattvaipaham. Anaga, nenu bhagavantuni bhaktudanu ani prarambhamlo tanu cheppukuntadu.
1: In the very beginning, he utters that I am a devotee of God.
0: Indulo bhagavantudu veru తాను వేరుగా నిరూపించుకుంటాడు.
1: ఇన్ దిస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ దట్ దేర్ ఆర్ టూ ఎంటిటీస్, వన్ ఇస్ గాడ్, ది అదర్ ఇస్
0: దివోటీ. అనగా నేను ప్రత్యేకంగా ఉంటున్నాను, దేవుడు ఎక్కడో ఉంటున్నాడు, అతన్ని నేను చూడడం కోసమని అతని భక్తుడిగా నేను తయారవుతున్నాను అని భావిస్తాడు.
1: ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్స్ గాడ్ ఈజ్ ఎల్స్వేర్, హీఈస్ అ సెపరేట్ ఎంటిటీ, ఐ వుడ్ లైక్ టు సీ హిమ్, దిస్ ది అప్రోచ్ అండ్ యాటిట్యూడ్.
0: క్రమక్రమేణ ఈ భక్తిని అభివృద్ధి గావించుకొని తవైవాహం అనేటువంటి దీంట్లో ముఖాముఖిగా ఫేస్ టు ఫేస్ వచ్చి భగవంతుడా నేను నీ భక్తుడను, నేను నీ భక్తుడను అని ప్రారంభిస్తాడు.
1: gradually he will make progress, he will come face to face the Lord and he will argue with him, ask, Lord, I am your devotee, I am your devotee.
0: Tavai vasam anetvantadi eduruga nilchi భక్తునితో భక్తుడు భగవంతునితో నేను నీ భక్తులని ధీరంగా చెప్తున్నాడు.
1: ఇన్ ది సెకండ్ స్టేజ్ హీ స్టాండ్స్ ఎరెక్ట్ బిఫోర్ ద లార్డ్ అండ్ డిక్లర్స్ దట్ ఐ యామ్ యువర్ డివోటీ ఓ లార్డ్.
0: రెండవది త్వమేవాహం.
1: ద థర్డ్ స్టేజ్ ఈస్ త్వమేవాహం.
0: నీవు నేనేను అంటున్నాడు.
1: ఐ యామ్ యూ, యు ఆర్ మై సెల్ఫ్.
0: నేను నీ భక్తుడను అని అనుకోవటం విశిష్టాద్వైతం.
1: I am your devotee refers to visishta dvaita.
0: Nenu daiva bhaktudanu ani anukotamu dvaitam.
1: I am the devotee of some god, this is dvaita bhava.
0: Nidi nenu anukotame advaitam.
1: You are myself, this particular feeling is feeling of advaita, non dualism.
0: Kanuka manamu dvaitamulo prarambham chalpinappude advaitamulo manam praveshinchadaniki arhulam avutam.
1: Therefore only when we commence our journey from the stage of dualism we will end up in non dualism.
0: Kanuka motta mota manamu samanyamainatundi bhaktilo bhaktito mana yokka aaradhanalu prarambhinchali.
1: In the very first place therefore we will have to commence our sadhana, our devotion from the very ordinary devotion stage.
0: Idi sakara sagunamulu leka nirakara nigunamulu manaku praaptinchavu.
1: That is, without having sakara and saguna attributes and a form, it is not possible to get attributes
0: and a form.
1: This is impossible also.
0: Kanuka motta mota manamu oka vidhamaina kunti yokka dasuluga manamu tayaru kavali.
1: Therefore to start it we will have to develop ourselves and become the servant of the Lord.
0: Maroka udaharanam,
1: one more example for this.
0: Oka vaipuna pedda sunna untundali.
1: There is a big circle or a zero on one side.
0: Daniki pakkane oka chinna zero untundadi.
1: Just by its side there is another smaller circle.
0: Ee pedda circle e daivam.
1: The big circle may be compared to God.
0: Ee chinnade jeevudu.
1: The small one refers to jeeva.
0: Ee jeevudu anetundi vaadu devunuku koncham pratyekanga untunnadu.
1: This jeeva is different and distinct from deva, God.
0: Idi dvaitam.
1: This is dvaitam.
0: Visishtadvaitam anaga pedda sunna lopala chinna sunna untundali.
1: Visishtadvaitam, qualified dualism refers to the small circle being within a big circle.
0: Anaga daivamulo jeevudu unnadu.
1: That means jeeva amsha is a part of divinity. It is, he exists in the
0: world. Ee jeevudu daivamto chere vidhanam enti?
1: Then what is the way of merging himself totally in the Lord?
0: Ee chinna sunna kramakramina vishalamainatundi bhavanu penchukoni penchukoni penchukoni potu ee pedda sunnalo leenamaipothundi.
1: This small circle has to grow bigger and bigger by broadening itself and get merged into the bigger one, bigger circle.
0: Ide advaitamu annaru.
1: This is advaitam, it is said.
0: Anaga jeevatattvamunu దైవత్వముతో చేర్చడానికి తగిన కృషి చేయటమే ఈ భక్తి ప్రపత్తుల యొక్క మార్గము.
1: ది పాత్ ఆఫ్ డివోషన్ అండ్ ప్రపత్తి రెఫర్స్ టు ద పాత్ విచ్ మేక్ ఎ జీవతత్వ మర్జ్ ఇట్సెల్ఫ్ ఇన్ దేవతత్వ ఆర్ ది ప్రిన్సిపల్ ఆఫ్ గాడ్.
0: ఈ మానవత్వంలో ఉండినటువంటి దివ్యత్వాన్ని కొంతవరకు గుర్తించి దానిని దైవత్వంగా మనం విశ్వసించినప్పుడే ఈ జీవతత్వం అనేటువంటి యొక్క చర్యలు క్రమక్రమేణ అణుగుటకు అవకాశం ఉంటుండాలి.
1: ఓన్లీ వెన్ వీ రికగ్నైజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివినిటీ విచ్ ఈస్ ఇన్హెరెంట్ ఇన్ మ్యాన్ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ సప్రెస్ ద వీక్నెసెస్ అండ్ డెవలప్ బ్రాడ్నెస్ అండ్ మర్జింగ్.
0: దేవో హి జ్ఞానం అభ్యాసాత్. ఈ జ్ఞానం అనేటువంటిది ఏ విధంగా వస్తుందంటే అభ్యాసము ద్వారా మనకు లభ్యమవుతుంది.
1: హౌ టు వీ అక్వైర్ దిస్ నాలెడ్జ్? Through constant practice we can get this knowledge.
0: Prapanchamulo ye chinna vishayankaina ye chinna sthayikaina abhyasam lekunda manamu aa sthayini manam pondalemu.
1: Whatever small thing be it in the world, whatever small stage be it, we would not be able to acquire or reach it without practice.
0: Chaduvuta kaani vrayuta kaani nadachuta kaani tinuta kaani ivanni kudunu abhyasam dwaraane manaku labhyam avutunnayi.
1: Be it reading, రైటింగ్ వాకింగ్ ఈటింగ్ ఆల్ దీస్ థింగ్స్ వీ అక్వైర్ త్రూ ప్రాక్టీస్.
0: ఈ అభ్యాసమును మనం ప్రథమ సోపానంగా తీసుకున్నప్పుడే ఈ జ్ఞానము అనేటువంటి యొక్క తత్వము మనకు కొంత అర్థమవుతుంది.
1: వెన్ వీ టేక్ దిస్ ప్రాక్టీస్ ఆఫ్ ది వెరీ ఫస్ట్ స్టెప్ వీల్ బి ఏబుల్ టు రీచ్ ది స్టేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ అక్వైర్ నాలెడ్జ్.
0: అయితే ఈ జ్ఞానం అనేటువంటి దాంట్లో రెండు విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నాయి.
1: దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ నాలెడ్జ్ హియర్.
0: ఇది భౌతికమైనటువంటి జ్ఞానం ఒకటి, ఆధ్యాత్మిక జ్ఞానం మరొకటి.
1: వన్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ ది అదర్ స్పిరిచువల్.
0: ఆధ్యాత్మిక జ్ఞానమును విజ్డమ్ అంటారు, భౌతిక జ్ఞానమును నాలెడ్జ్ అంటారు.
1: నాలెడ్జ్ రెఫర్స్ టు ద ఫిజికల్ వరల్డ్ అండ్ విజ్డమ్ రెఫర్స్ టు ది స్పిరిచువల్ వరల్డ్.
0: ఇక్కడ వస్తువును పరిశీలన చేయటము, విచారించటము, ఇది సామాన్యమైనటువంటి జ్ఞానం.
1: ఎన్క్వైరింగ్ ఇన్ టు ది నేచర్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ రెఫర్స్ టు ఆర్డినరీ నాలెడ్జ్.
0: ఈ వస్తువు యొక్క అంతర్భాగమైనటువంటి మూలాధారమును గుర్తించి ఆ మూలాధారం యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవటం, ఇది ఆధ్యాత్మిక జ్ఞానం.
1: స్పిరిచువాలిటీ రెఫర్స్ టు అండర్స్టాండింగ్ ద ఇన్నర్ ప్రిన్సిపల్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్టికల్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద వరల్డ్.
0: ఈ ఆత్మజ్ఞానం అనేటువంటిది లేకుండా మనము ఈ లౌకిక జ్ఞానం అనేటువంటి దాన్ని అభ్యసించటం కానీ దానిని అందుకోవటం కానీ ఇది అసాధ్యం.
1: వితౌట్ ద బేసిస్ ఆఫ్ ది విజ్డమ్ విచ్ రెఫర్స్ టు స్పిరిచువాలిటీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అక్వైర్ ద నాలెడ్జ్ ఆఫ్ ద వరల్డ్.
0: దీనిని అందుకున్న విధానమే ఈ కాయము చేత ఆచరించేటువంటి సమస్త సత్కర్మలు.
1: ఆల్ ది గుడ్ యాక్టివిటీ అసోసియేటెడ్ విత్ దిస్ బాడీ ఈస్ దట్ రెఫర్స్ టు ద పాత్ ఆఫ్ అక్వైరింగ్ దిస్ నాలెడ్జ్.
0: ఈ శరీరం అనేటువంటిదే మనకు లేకుండినా ఎట్టి సాధనలు కానీ మనం చేయలేము, ఎట్టి ప్రాప్తిని కూడా మనం పొందలేము.
1: వితౌట్ హ్యావింగ్ ది బాడీ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డూ ఎనీ యాక్టివిటీ అండ్ రీచ్ ఎనీ గోల్.
0: శరీర మార్గం కలు ధర్మ సాధకం అని ఈ కర్మ సాధనకు శరీరం అత్యవసరం.
1: ఫర్ ఆల్ యాక్టివిటీ బాడీ ఈజ్ ది వెరీ బేసిస్.
0: పరోపకారార్థం ఇదం శరీరమని ఈ పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించి ఇతరులకు ఉపకారములు గావించేటువంటి విషయంలో ఈ యొక్క దేహము అత్యవసరం.
1: బాడీ హ్యాస్ టు బి యూజ్డ్ అండ్ ఇస్ నెసెసరీ ఫర్ డూయింగ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అదర్స్.
0: చిన్న పిల్లలకు అర్థం కావాలంటే దీన్ని మరొక రీతిలో ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
1: ఫర్ ది సేక్ ఆఫ్ యంగ్ చిల్డ్రన్ టు అండర్స్టాండ్ దిస్ కెన్ బి ప్రజెంటెడ్ ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: మనం ఎక్కడికో ఒక పిక్నిక్ అని వెళ్ళాము.
1: లెట్ అస్ సే దట్ వి హావ్ గోన్ ఆన్ ఎ పిక్నిక్ టు సమ్ ప్లేస్.
0: అక్కడికి భోజనంకు సంబంధించినటువంటి పదార్థములు అన్నీ కూడా మనం తీసుకుని వెళ్ళాము.
1: దేర్ వి హావ్ క్యారీడ్ ఆల్ ది ఆర్టికల్స్ నెసెసరీ ఫర్ కుకింగ్ ఫుడ్.
0: అక్కడ భోజన సమయానికి మనం వండుకోవటానికి ప్రయత్నించాము ఒక అడవిలో.
1: ఇన్ ద ఫారెస్ట్ వి హావ్ మేడ్ ప్రిపరేషన్స్ టు కుక్ ఫుడ్.
0: అప్పుడు మనం ఏం చేయాలి? మూడు రాళ్లను తెచ్చి పెట్టుకోవాలి.
1: For this purpose, what is to first stage, we'll have to get three stones and keep them.
0: ఈ మూడు రాళ్ల పైన పాత్రను పెట్టాలి.
1: On these three stones, we'll have to keep the vessel.
0: పాత్రలో నీరు పోయాలి.
1: We'll have to pour water into the vessel.
0: ఆ నీటిలో బియ్యం వేయాలి.
1: Have to put rice in the vessel and water.
0: ఈ మూడు రాళ్ల మధ్యలో పాత్రకు కింద మనం అగ్నిని పెట్టాలి.
1: Underneath the vessel, in between these three stones, we'll have to make some fire.
0: ఈ మంటను వేయటంలో ఉండేటువంటి అర్థార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది యూస్ ఆఫ్, వాట్ ఈస్ దిస్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ పుట్టింగ్ ద ఫైర్ బినీత్ ది వెసల్?
0: ఈ మంట ద్వారా పాత్రలో ఉండేటువంటి యొక్క బియ్యము తత్వం కావటం కోసమని.
1: త్రూ ది ఫైర్ వీ హావ్ టు జస్ట్ కుక్ ది రైస్ విచ్ ఈస్ విత్ ఇన్ ది వెసల్.
0: అయితే ఈ యొక్క వేడి సరాసరి బియ్యమునకు తగిలి అవి అన్నముగా తయారు కావటం లేదు.
1: సపోజ్ వితౌట్ ది మీడియం ఆఫ్ ద వెసల్ ఇఫ్ దిస్ రైస్ ఇస్ పుట్ ఇన్ ద ఫైర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ ఫుడ్ యాజ్ సచ్.
0: ఈ కట్టెల వేడి ఈ యొక్క పాత్రకు సోకి, పాత్ర వేడి నీళ్లకు సోకి, నీళ్ల వేడి బియ్యమునకు సోకి బియ్యము అన్నంగా మారిపోతున్నాయి.
1: ద హీట్ గెట్స్ ట్రాన్స్మిటెడ్ టు ద వెసల్, ఫ్రమ్ ద వెసల్ టు ద వాటర్, ఫ్రమ్ ద వాటర్ టు ద రైస్ అండ్ దెన్ రైస్ ఇస్ కుక్.
0: అదే విధముగానే జీవిత అరణ్యము లోపల మనం ఆహార నిమిత్తమై, ఆనందమనే ఆహార నిమిత్తమై ప్రాకులాడుతున్నాం.
1: ఇన్ ది సేమ్ వే ఇన్ ది వరల్డ్ ఆఫ్ ఇన్ ది ఫారెస్ట్ ఆఫ్ లైఫ్ వీఆర్ సర్చింగ్ ఫార్ the bliss which will be compared to
0: ikkada sattva rajo tamo gunamule moodu raalu.
1: Those three stones are the three qualities, sattva, rajas and tamas.
0: Mana dekhne paatra,
1: our body will be compared to the vessel.
0: Mana yokka aasale jalamu, mana aasalu anetundi deento ee yokka deenini tattvam gaavinchukoni manamu shantini pondali.
1: The wisdom has to apply itself to the body, through the body to the feelings, and through the feelings to our desires, and through desires in the atma gnana should be obtained.
0: Kanuka ee gnanam anetundi sarasari manaku hrudayaniki chikkutaku gaani dakkutaku gaani veedu kaadu.
1: Directly therefore it is not possible to get wisdom directly in the heart.
0: Idi deham dwara bhavamula dwara మన యొక్క కోరికలను భస్మము గావించుకోవాలి.
1: త్రూ ది బాడీ అండ్ త్రూ అవర్ గుడ్ ఫీలింగ్స్ వీ హావ్ టు డిస్ట్రాయ్ అండ్ బర్న్ అవర్ డిజైర్స్.
0: క్రమక్రమేణా ఈ కోరికలను మనము అదుపులో పెట్టుకోవటమే ఇది సరి అయినటువంటి ధ్యానమునకు అర్థం.
1: ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ మెడిటేషన్ ఈస్ గ్రాడ్యువలీ అండ్ స్లోలీ కంట్రోలింగ్ ది డిజైర్స్, దట్ రెఫర్స్ టు మెడిటేషన్.
0: ఈ ఇంద్రియములను నిగ్రహించుకోవటం చేత, కోరికలను అదుపులో పెట్టుకోవటం చేతనే కర్మ ఫలత్యాగంగా సహజంగా మార్పులు కలుగుతుంటాయి.
1: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ కంట్రోలింగ్ అవర్ డిజైర్స్ ఇట్ వుడ్ బి పాసిబుల్ టు డూ ద వర్క్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ ఫ్రూట్స్ దేర్ ఆఫ్ ఇన్ ద నేచురల్ ఆటోమేటిక్ స్పాంటేనియస్ వే.
0: కర్మ యొక్క ఫలత్యాగం చేయుటకు ఎవరికి కూడా సాధ్యం కాదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీ వన్ టు సాక్రిఫైస్ ది ఫ్రూట్స్ ఆఫ్ వర్క్.
0: ఫలము ఉండనే ఉండని.
1: దేర్ ఈస్ ఫ్రూట్స్ ఫర్ ఎవ్రీ వర్క్.
0: మా ఫలేషు అని చెప్పింది కానీ నా ఫలేషు అని చెప్పలేదు.
1: ఇట్ ఈస్ సెడ్ మా ఫలేషు నాట్ నా ఫలేషు.
0: కనుక ఫలితము ఉన్నది, అయితే ఫలిత నిమిత్తమై నీవు కర్మలు ఆచరించద్దు.
1: దేర్ విల్ బి ఫ్రూట్స్ బట్ డోంట్ వర్క్ ఫర్ ఫ్రూట్స్.
0: నీ కర్తవ్యంగా నీవు భావించి కర్మలు ఆచరించు.
1: కన్సిడర్ ఇట్ యాజ్ యువర్ డ్యూటీ అండ్ వర్క్.
0: కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు వాంఛలు వచ్చినప్పటికీ దానిని స్వీకరించడంలో తప్పు లేదు.
1: While discharging your duties, incidentally if there are some desires, there is nothing wrong in accepting them.
0: Karma phalamunu tyajinchamani kaani leka karma phalamu undadani kaani Geeta bodhinchaledu.
1: Geeta has not taught that you will have to give up the fruits of the action, or the fruits do not have any action. I'm sorry, action.
0: Aithe ee karma phalatyagamunu sariga artham chesukonaleka aneka mandi karmane tyagam chestunnaru.
1: People who have not correctly understood the meaning of sacrificing the fruits of action or sacrificing the action,
0: karma enta varaku untundali,
1: how far can they sacrifice the action?
0: Vantalu ayyenta varike kattelato manaku avasaram.
1: Only until food is cooked there is need for the fire.
0: Vanta paripakkam ayin tarvata kattelu manaku akkaraledu.
1: Once the food is cooked there is no need for any fire.
0: Aithe karma yokka rahasyanni kaani karma phaltam yokka rahasyanni kaani gurtincheyanta varike మనకు ఈ కర్తవ్యములు అత్యవసరం.
1: ఓన్లీ అంటిల్ వీ రికగ్నైజ్ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ అండ్ సీక్రెట్ ఆఫ్ సాక్రిఫైసింగ్ ద వర్క్ వీ హావ్ టు జస్ట్ డూ డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్.
0: కనుక కర్మ ఫలత్యాగమునకు కానీ కర్మత్యాగమునకు కానీ జ్ఞానాభివృద్ధికి కానీ ధ్యానమునకు కానీ అన్నింటికి ప్రేమనే ప్రధానము.
1: Therefore, be it for the sacrificing the fruits of action, for acquiring wisdom, for whatever be it, the basis and the root is love itself.
0: Ikkada sila sadaacharam annaru, idiye satyamunaku prakatinchetuvanti yokka gurtulu.
1: The character and good behavior, it is said, this will really reflect and announce the truth.
0: Satyam kaani shanti kaani dharmam kaani pratyekanga levu.
1: Truth, peace and righteousness, they do not exist.
0: ఇవన్నీ ఇప్పుడు నువ్వు ప్రేమ పైననే ఆధారపడి ఉంటున్నవి.
1: ఆల్ దీస్ ఆర్ ఎసెన్షియల్లీ డిపెండెంట్ అపాన్ లవ్.
0: ప్రేమ మానవుని యొక్క ఆలోచనలో చేరినప్పుడు అది సత్యరూపాన్ని ధరిస్తుంది.
1: వెన్ లవ్ ఎంటర్స్ ఇన్ టు వన్స్ థాట్స్ ఇట్ బికమ్స్ ట్రూత్.
0: ప్రేమ ఆచరణ రూపంలో ధరించినప్పుడు అది ధర్మం అవుతుంది.
1: వెన్ లవ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్ ఇట్ బికమ్స్ రైచియస్నెస్ అండ్ ధర్మ.
0: ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే అది శాంతి అవుతుంది.
1: వెన్ వన్ అండర్స్టాండ్స్ లవ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్స్ పీస్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమ యొక్క అర్థమే ఇది శాంతి.
1: ది వెరీ మీనింగ్ ఆఫ్ ద వర్డ్ లవ్ ఈజ్ పీస్.
0: ప్రేమ యొక్క ఆచరణే ధర్మం.
2: ప్రాక్టీసింగ్ లవ్ ఈజ్ ధర్మ.
0: ప్రేమ యొక్క ఆలోచనే ఇది సత్యం.
2: థింకింగ్ ఆఫ్ లవ్ ఈజ్ ట్రూత్.
0: ప్రేమను తలంచుతూ పోయినప్పుడే నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది.
2: కంటిన్యూస్లీ థింకింగ్ ఆఫ్ లవ్ ఇట్సెల్ఫ్ బికమ్స్ నాన్ వైలెన్స్.
0: కనుక సత్య ధర్మ శాంతి అహింసలకు నాలుగింటికును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: ఫర్ ట్రూత్, ఫర్ నాన్ వైలెన్స్, ఫర్ పీస్ అండ్ ఫర్ రైచియస్నెస్ ఇట్ ఇస్ లవ్ విచ్ ఇస్ ఫ్లోయింగ్ యాజ్ అన్ అండర్ కరెంట్.
0: ఇట్టి ప్రేమను అభివృద్ధిగా ఉంచుకొని నన్ను చేరమనియే ఈ యొక్క బుద్ధి యోగము బోధిస్తూ వచ్చాడు భక్తి జ్ఞానంలో.
2: ఇన్ ది బుద్ధి యోగ హెస్ బీన్ టాట్ ఇన్ భక్తి యోగ స్టేటింగ్ దాట్ లవ్ మేక్ యూస్ ఆఫ్ దిస్ లవ్ టు రీచ్ మీ.
0: కనుక ప్రియుడై ప్రేమతో దైవమును పొందేటువంటి మార్గమునకు నీ యొక్క ప్రేమతత్వమునే పెంచుకోమని కూడాను శాసించాడు.
2: హి హస్ ఆల్సో డిక్లర్డ్ దాట్ మేక్ యూస్ ఆఫ్ లవ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్ యూ ట్రై టు జస్ట్ డెవలప్ నియర్నెస్ టు మీ.
0: భక్తుడా నీ చేతులు చిన్నవి.
2: డియర్ డివోటీ యువర్ హ్యాండ్స్ అండ్ పామ్స్ ఆర్ స్మాల్.
0: ఈ రెండు చిన్న చేతులతో నా సేవను ఆచరించు.
2: విత్ దో స్మాల్ లిటిల్ పామ్స్ యూ సర్వ్ మీ.
0: నీ యొక్క కన్నులు చాలా చిన్నవి.
2: యువర్ ఐస్ ఆర్ స్మాల్.
0: నా సృష్టి యొక్క ఇది చాలా గొప్పది.
2: మై క్రియేషన్ ఈజ్ వెరీ వాస్ట్.
0: ఇంత విశాలమైన యొక్క జగత్తును నీ చిన్న రెండు కన్నుల ద్వారా చూస్తున్నావు.
2: విత్ దిస్ వాస్ట్ క్రియేషన్ యు ఆర్ టేకింగ్ ఎ లుక్ విత్ యువర్ స్మాల్ లిటిల్ టూ ఐస్.
0: నీ చెవులు రెండు చిన్నవి.
2: యువర్ ఇయర్స్ ఆర్ వెరీ స్మాల్.
0: ఈ రెండు చెవుల ద్వారా నా యొక్క వాణిని శ్రవణం చేయమన్నాడు.
2: యూ లిసన్ టు మై వర్డ్ అండ్ మై ది సౌండ్ త్రూ దీస్ టూ లిటిల్.
0: నీ రెండు చిన్న పాదములు నా సమీపమునకు ప్రయాణం సల్పమన్నాడు.
2: విత్ యువర్ టూ లిటిల్ ఫీట్ యూ జర్నీ టువర్డ్స్ మై సన్నిధి.
0: పాదములు రెండు కూడాను సన్నిధికి వచ్చినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: బై మియర్లీ కమింగ్ టు సన్నిధి ఆఫ్ ద లార్డ్ ఇట్ డజంట్ సర్వ్ ది ఎంటైర్ పర్పస్.
0: రెండు చిన్న కన్నుల ద్వారా విశాలమైనటువంటి యొక్క జగత్తును చూచినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: బై మియర్లీ టేకింగ్ ఎ లుక్ అట్ ద వాస్ట్ వరల్డ్ విత్ యువర్ లిటిల్ ఐస్ దర్ ఇస్ నో యూస్.
0: రెండు చిన్న చేతుల ద్వారా నా సేవలు సలిపినంత మాత్రం నా ప్రయోజనం లేదు.
2: బై మియర్లీ సర్వింగ్ మీ విత్ యువర్ టూ లిటిల్ హ్యాండ్స్ యూఆర్ నాట్ గోయింగ్ టు అచీవ్.
0: రెండు చిన్న చెవుల ద్వారా నా వాణిని ఆలకించి ప్రయోజనం లేదు.
2: బై లిజనింగ్ టు మై డివైన్ వర్డ్స్ త్రూ యువర్ లిటిల్ ఇయర్స్ దర్ ఇస్ నో యూస్.
0: కానీ ఒక్క హృదయం ఉన్నది.
2: But there is one thing and that is the heart.
0: ఆ ఒక్క హృదయములు నన్ను ప్రవేశపెట్టుకుంటేవా ఈ యొక్క కర్మలు ఏమాత్రం కూడా నీకు అక్కరలేదన్నాడు.
2: If you introduce me into your heart, then none of these actions are very important.
0: ఈ చేతులు చెవులు కన్నులు నోరు ఇవన్నీ కూడాను కేవలము మానసిక సంబంధమైనటువంటి వృత్తులను అరికట్టుకునేటువంటి మార్గములు.
2: Whatever activity you indulge in by way of worship through your hands, feet, ears, nose and eyes, this is only a method of controlling your mind.
0: Kani hrudayamulo praveshinchina tarvata aa indriyamu tamantaku taame sambandhipothayi.
2: Once the Lord enters the heart, the control of senses will be so easy, they get stilled automatically.
0: కనుక కర్మ ఫలత్యాగం కోసం మనం ప్రత్యేకమైనటువంటి సాధనలు చేయనక్కర్లేదు.
2: దేర్ ఇస్ నో నీడ్ ఫార్ ఎనీ స్పెషల్ ఎఫర్ట్ టు మేక్ ఫర్ కర్మ ఫలత్యాగ సాక్రిఫైసింగ్ ది ఫ్రూట్ ఆఫ్ ది యాక్షన్.
0: భక్తి మా మే ప్రియో నరః. నా యొక్క భక్తుడై నన్ను స్మరించుచు నన్ను చింతించుచు నన్ను ధ్యానించుచు నా యొక్క చింతన ఎందే నీవు నిమగ్నుడైనప్పుడు సర్వము కూడాను నేనే చూచుకుంటానన్నాడు.
2: భక్తి మా మే ప్రియో నరః. He has said, once you start thinking and indulging only in thoughts around me, then the rest of it will be taken care of by me.
0: Dhrudanichcheha annadu.
2: For this particular purpose, you would have firm resolve.
0: Ee paripurnamainatundi nammakame lekundina manamu ee pavitramainatundi yokka aanandanni andukolemu.
2: If one doesn't have complete and full faith, one would not be able to get the bliss arising out of this.
0: భగవంతుడు పరిపూర్ణుడు.
2: గాడ్ ఈజ్ ఫుల్ అండ్ కంప్లీట్.
0: అట్టి పరిపూర్ణుని పొందాలనుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి మనస్సును మనం అభివృద్ధిపరచుకోవాలి.
2: టు గెట్ ద లార్డ్ హూ ఈజ్ హోల్ పరిపూర్ణత్వ
0: పరిపూర్ణ విశ్వాసమును పెంచుకోవాలి.
2: కంప్లీట్ ఫెయిత్ వన్ షుడ్ డెవలప్.
0: అతను పరిపూర్ణుడై నీవు అపరిపూర్ణుడైనప్పుడు ఇవి రెండింటికి నీ ఏమాత్రమో పొత్తు కుదరదు.
1: వెన్ హీఈస్ ఫుల్ అండ్ కంప్లీట్, ఇఫ్ యు ఆర్ ఇన్కంప్లీట్ అండ్ నాట్ ఫుల్, దేర్ కెనాట్ బి ఎనీ వ్యారిటీ బిట్వీన్ దీస్.
0: పరిపూర్ణుని పొందేటువంటి యొక్క మార్గములో పరిపూర్ణమైనటువంటి యొక్క భావమునే మనం సల్పకుండినా మనము భగవద్్రోహులుగా మారిపోతాం.
1: టు రీచ్ ది ఫుల్ అండ్ ది కంప్లీట్ లార్డ్, అన్లెస్ యూ హ్యావ్ ఫుల్ ఫెయిత్ అండ్ ఫుల్ హార్ట్, యూ వుడ్ బి ట్రెచరస్.
0: భగవంతుని యొక్క సర్వజ్ఞత్వమునకు, సర్వవ్యాపకత్వమునకు, సర్వశక్తిత్వమునకు మనం కళంకం కలిగించినటువంటి వారం అవుతాం.
1: వుడ్ బి గెటింగ్ బ్లెమిష్ ఫర్ ద లార్డ్ ఫర్ ఆల్ హిస్ ఆమ్నిషియన్స్ ఆమ్నిపొటెన్స్ అండ్ ఆమ్నిప్రెజెన్స్.
0: కనుక నీవు చింతించేటువంటి చింతన కూడాను పరిపూర్ణ హృదయుడై చింతించాలి.
1: వాట్ ఎవర్ థాట్స్ యూ ఇండల్జ్ ఇన్ విత్ ఫుల్ హార్ట్ యూ ఇండల్,
0: పరిపూర్ణ ప్రేమతో అతన్ని చింత చేరాలి.
1: విత్ ఫుల్ లవ్ యూ రీచ్ హిమ్.
0: భజతాం ప్రియో అనగా భజించినటువంటి వానికి ప్రియుడిగా తాను పొందుతాడు.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ హీ బికమ్స్ డియర్ టు ఎనీవన్ హూ వర్షిప్స్ హిమ్ ఫుల్లీ విత్ హోల్.
0: అద్వేష్ట సర్వభూతానాం,
1: అద్వేష్ట సర్వభూతానాం,
0: ఎవరిని కూడా మనము ద్వేషించరాదు.
1: వీ షుడ్ నాట్ హేట్ ఎనీవన్.
0: ఇలాంటి సద్భావములతో 64 లక్షములు అనగా విద్యను కూడినటువంటి యొక్క సాధకుడే నాకు మహాప్రియుడని కూడాను గీత బోధిస్తూ వచ్చింది.
1: ద వన్ హూ ఈజ్ మాస్టర్ ఆఫ్ ది 64 టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ విత్ దిస్ కైండ్ ఆఫ్ ఫీలింగ్, హీఈస్ డియర్ టు మీ. ఇట్ ఇస్ సెడ్
0: ఈ 64 గుణములు కూడాను మానవుడి యందు పరిపూర్ణతగా ఉంటున్నవి.
1: ఆల్ ది 64 క్వాలిటీస్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ మ్యాన్ ఇన్ దర్ ఫుల్నెస్.
0: అయితే ఈ పరిపూర్ణత్వాన్ని గుర్తించుకోవడానికి తగినటువంటి కృషి జరపడం లేదు.
1: బట్ వీఆర్ నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్స్ టు బికమ్ అవేర్ ఆఫ్ ఇట్.
0: సామాన్యమైనటువంటి లౌకిక కార్యములు ఎందే, లౌకిక కర్మలు ఎందే మన కాలము వ్యర్థం గావించుకుంటూ పోతున్నాం.
1: వీఆర్ వేస్టింగ్ ఆల్ అవర్ టైమ్ ఇన్ ద సెక్యులర్ యాక్టివిటీ ఇట్ సెల్ఫ్.
0: ఇది విశేష కర్మలు ఎందు కూడాను కొంతవరకు ప్రవేశించాలి.
1: వీ హావ్ టు ఎంటర్ ఇన్ టు ద స్పెషల్ యాక్టివిటీ విచ్ వుడ్ హెల్ప్ అస్.
0: దానిని అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని మనము బహిర్ముఖములో ఆచరించేటువంటి యొక్క చింతనలు కాని కర్మలు కాని అంతర్ముఖంలో కూడాను దానిని ప్రవేశపెట్టాలి.
1: వాట్ ఎవర్ వర్షిప్ యాక్టివిటీస్ ఆఫ్ వర్షిప్ ఎక్స్టర్నలీ, విల్ నాట్ డూ ఇట్ ఇంటర్నలీ ఆల్సో.
0: అప్పుడే రెండింటి యొక్క ఏకత్వం అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
1: దెన్ దెర్ విల్ బి యూనిటీ బిట్వీన్ దీస్ టూ అండ్ విల్ బి ఏబుల్ టు అప్రిషియేట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇట్.
0: దీనిని అర్థము గావించుకున్నప్పుడే మన జీవితం సార్థకమవుతుంది.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ ఇట్ అవర్ లైఫ్ గెట్స్ శాంక్టిఫైడ్.
0: కనుక అన్నింటికి ఈ భక్తి యోగములో ప్రేమనే ప్రధానమనేటువంటి సత్యాన్ని మనం విశ్వసించాలి.
1: ఇన్ భక్తి యోగ ఆర్ యోగ ఆఫ్ డివోషన్, లవ్ ఈజ్ ది బేసిస్ అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్. దిస్ యూ హావ్ టు రికగ్నైజ్.
0: సత్యము కేవలం చెప్పటం మాత్రమే కాదు.
1: ట్రూత్ ఈజ్ నాట్ మెర్లీ ఫర్ టెలింగ్.
0: ఇది కేవలం పలుకుతో మాత్రమే అంత్యమవుతుంది.
1: దిస్ విల్ కమ్ టు ఎన్ ఎండ్ ఓన్లీ బై మియర్ వర్డ్ అటరింగ్ వర్డ్స్.
0: ఇది తలంపుతో కూడా లీనం కావాలి.
1: దిస్ మస్ట్ గెట్ ఇమ్మర్స్డ్ ఇన్ అవర్ థాట్స్.
0: నిరంతరం కూడా ఆలోచనలో నిమగ్నుడైపోవాలి.
1: ఆల్వేస్ థింక్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ అండ్ కాంటెంప్లేట్ అబౌట్ ఇట్.
0: కనుకతో ప్రేమతో ఆలోచన చేసినప్పుడే మనకు సహజమైనటువంటి సత్యము ఆవిర్భవిస్తుంది.
1: ఓన్లీ వెన్ వి థింక్ విత్ లవ్ ది నేచురల్ ట్రూత్ విల్ రిఫ్లెక్ట్ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో ఆచరించినప్పుడే ఇది సరి అయినటువంటి ధర్మంగా రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ వీ ప్రాక్టీస్ విత్ లవ్ ఇట్ బికమ్స్ రియల్ ధర్మ ఇట్ సెల్ఫ్.
0: ప్రేమతో మనం అర్థం చేసుకున్నప్పుడే ఇది పరమశాంతిని బోధిస్తుంది.
1: ఓన్లీ వెన్ వీ అండర్స్టాండ్ విత్ లవ్ ఇట్ విల్ గివ్ అస్ ఇమ్మెన్స్ పీస్.
0: కనుక శాంతికి ప్రేమనే పుట్టినిల్లు.
1: దేర్ఫోర్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్ ఆఫ్ పీస్.
0: సత్యమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఇట్ ఈస్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్ ఆల్సో. లవ్ ఈజ్ ది వెరీ బర్త్ ప్లేస్ ఆఫ్ ట్రూత్.
0: ధర్మమునకు ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ రైటియస్నెస్ అండ్ ధర్మ ఆల్సో లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: అహింసకు కూడాను ప్రేమనే పుట్టినిల్లు.
1: ఈవెన్ ఫర్ నాన్ వైలెన్స్ లవ్ ఈజ్ ది వెరీ బేసిస్.
0: కనుకనే ప్రేమనే సర్వస్వము.
1: Therefore, love is
0: ప్రేమనే దైవము.
1: Love is God.
0: దైవమే ప్రేమ.
1: God is love.
0: కనుక మన ప్రేమను పెంచుకొని మనం అల్పజ్ఞులుగా ఉండినటువంటి యొక్క స్వరూపాన్ని అఖండత్వంగా మార్చుకుని తల్లీనం కావటానికి తగిన కృషి చేయమని బోధించడమే ఈ యొక్క భక్తి యోగం యొక్క సారాంశం.
1: The essence of the teachings of Bhakti Yoga refers to the love which will have to be practiced, and by practicing love will have to become broad-minded and develop greatness in us. This is the meaning.
3: That was the 8th discourse in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. This discourse, which he delivered on 10th August 1984, is a profound and sweet discourse on love, the essence of Bhakti Yoga, the chapter of devotion in Gita.

وَلِلْمُؤْمِنِينَ